శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 12వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 3వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:56. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణంలో హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలు భక్తిరంజని కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమం ఇప్పుడు విందాం.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: శ్రోతలు భక్తిరంజని కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమం తీసుకుందాం చిన్న విరామం.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై వినండి, ఆనందించండి.
0: విరామానంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రోతలు వింటున్నారు భక్తిరంజని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మరో భక్తి గీతం విందాం.

0: శ్రోతలు, ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ రామదాసు భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తి రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:40. ఇప్పుడు విందాం సూక్తి సుధా కార్యక్రమంలో వి దస్తగిరి గారు అందించే సూక్తులు.
1: త్రేతాయాం మంత్రశక్తిశ్చ జ్ఞానశక్తి కృతే యుగే, ద్వాపరే యుద్ధశక్తిశ్చ సంఘే శక్తి కలౌ యుగే. కృతయుగంలో జ్ఞానశక్తి, త్రేతాయుగంలో మంత్రశక్తి, ద్వాపరయుగంలో యుద్ధశక్తి ప్రబలంగా ఉండేవి. కాని కలియుగంలో సంఘటిత శక్తియే ప్రధానమైనది. ఒకప్పుడు ఈ దేశంలోని రాజులందరూ సంఘటితంగా ఉన్న కారణంగా అనేక విదేశీ దాడులను ఎదురించగలిగారు. మన రాజులలో అనైక్యత పెరిగిన కారణంగా విదేశీ పాలనలోకి వెళ్లాం. మన దేశ ప్రజలలో ఐక్యత వచ్చి పోరాటం చేస్తేనే స్వాతంత్ర్యం సంపాదించుకున్నాం. కనుక ఐక్యత అనేది మనకు అత్యావశ్యకం. సామర్థ్యమూలం స్వాతంత్ర్యం, శ్రమమూలంచ వైభవం, న్యాయమూలం సురాజ్యాస్యాత్, సంఘమూలం మహాబలం. సామర్థ్యం కారణంగా స్వాతంత్ర్యం, శ్రమమూలంగా వైభవం, న్యాయం ఆధారంగా సురాజ్యము, సంఘటన ద్వారా మహాశక్తి లభిస్తాయి. అల్పానామపి వస్తూనాం సంహతి కార్యసాధిక తృణై గుణత్వమాపన్నై బధ్యంతే మతదంతినః. చిన్న చిన్న వస్తువులు కూడా ఒకటిగా ఏర్పడితే ఎంత పెద్ద పనులనైనా సాధిస్తాయి. కొన్ని గడ్డి పరకలు కలిసి తాడుగా మారితే మదపు టేనుగును కూడా బంధిస్తాయి. విడివిడిగా ఉన్నప్పుడు పెద్దగా ఏమీ చెయ్యలేని వారు కూడా ఏకోన్ముఖంగా సంఘటితులై పనిచేసినప్పుడు అసాధ్యమైన కార్యములను కూడా సుసాధ్యము చేయగలరు. అయితే ఈ సంఘటన చేయడం కొంతకాలంలో పూర్తయ్యేది కాదు. ఇది నిరంతరంగా జరగవలసిన ప్రక్రియ. సంఘటనా కార్యం పెరిగితే దుష్టశక్తులు అణగారిపోతాయి. అందుకే సంఘటనా కార్యం జరుగుతూనే ఉండాలి. స్వరాజ్యం రామరాజ్యం స్యాత్ లోక కళ్యాణ భావనం, లోకయతం లోకమాన్యం యతు సంఘటనాత్మకం. మన దేశం రామరాజ్యం అయ్యి లోక కళ్యాణ కారకం కావాలంటే ఈ దేశం సుసంఘటితంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే లోకానికే ఆధారభూతం అవుతుంది. మన దేశం లోకమంతటా గౌరవింపబడుతుంది. అలా గౌరవింపబడాలంటే ఆదౌ సంఘటయే ద్రాష్ట్రం తత కాంక్షేత్ సమున్నతి. సంఘశక్తి వినా రాష్ట్రం కుతోస్యా సమున్నతి. మొదట రాష్ట్రాన్ని సుసంఘటితం చేసి తర్వాత దాని అభివృద్ధిని అభిలషించాలి. సుసంఘటిత శక్తి లేకపోతే దేశం ఉండదు. దేశమే లేకపోతే దాని అభివృద్ధి ఎక్కడుంటుంది? కావున ఈ దేశ ప్రజలను సంఘటితం చేయాల్సిన అవసరం ఉన్నది. నరాష్ట్రం రాష్ట్రతాం యాతి యజ్ఞ సంఘటితా జనాః, నిదానం రాష్ట్రభావస్య సుసంఘటిత జీవనం. ఏ దేశంలో ప్రజలు సుసంఘటితంగా ఉండరో ఆ దేశం తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. సుసంఘటిత జీవనమే రాష్ట్ర భావనకు మూలం. అంటే ఒక దేశం దేశంగా ఉండాలంటే ఆ దేశంలోని ప్రజలంతా సుసంఘటితంగా ఉండాలి. సంఘటిత సమాజంతో ఉన్న దేశం ఎన్ని దాడులనైనా ప్రకృతి విపత్తులనైనా తట్టుకోగలుగుతుంది. కావున ప్రతి పౌరుడు పౌరులందరినీ సంఘటిత పరిచే పనిలో ఉండాలి. కుల మత వర్ణ వర్గ లింగ ప్రాంత భాష రాజకీయాలకు అతీతంగా ప్రజలను సంఘటితం చేయాలి. అప్పుడే దేశభక్తి భావన వెల్లివిరుస్తుంది. ధనధాన్య సుసంపన్నం స్వర్ణ రత్నాది సంభవం, సుసంహితం వినా రాష్ట్రం నహి స్యాత్ శూన్య వైభవం. ధనధాన్యాలతో సమృద్ధిగా ఉన్న స్వర్ణ రత్నాదులను కలిగి ఉన్న సంఘటిత సమాజం లేని దేశం వైభవ సంపన్నం కాజాలదు. అంటే ఐక్యత లేని దేశం అభివృద్ధి పొందలేదు. ఐక్యమత్యమే మహాబలం అని మన పెద్దల మాట. ఈ దేశంలో ఉన్న రాజుల ఐక్యత ఎన్నో దాడుల నుండి ఈ దేశాన్ని రక్షించుకోగలిగింది. దేవతలు ఐక్యత పొందిన తర్వాతనే రాక్షసులను జయించగలిగారు. కావున విజయశీలి అయిన సంఘటిత సమాజాన్ని నిర్మించడమే మన కర్తవ్యం కావాలి. సంఘటిత సమాజం నిర్మాణం కావాలని అనుకుంటున్నాం.

0: మరి సంఘటిత సమాజం అంటే ఎలా ఉంటుంది? సమాన సుఖదుఖానాం సమానోద్దిష్టకాంక్షినాం తథా సమాన శ్రద్ధానాం సంఘ స్వాభావికోయతః. సమాన సుఖదుఖాలు, సమాన ఉద్దేశ్యాలు, ఆకాంక్షలు, అలాగే శ్రద్ధా కేంద్రాల పట్ల సమాన గౌరవ భావాలు గలవారి సంఘటన సహజంగా జరుగుతుంది. ఒక దేశంలో ఉన్న ప్రజలు ఆ దేశీయులే అని చెప్పడానికి ఆ ప్రజల మనస్సులో సుఖదుఖాల పట్ల, ఆశా ఆకాంక్షల పట్ల, శ్రద్ధా కేంద్రాల పట్ల సమాన భావన ఉండాలి. ఈ దేశానికి ఏది శత్రువో ఆ పౌరునికి అది శత్రువు కావాలి. ఈ దేశానికి ఏది మిత్రుడో ఆ పౌరునికి అది మిత్రువు కావాలి. ఆ దేశంలో జన్మించిన పూర్వ పుణ్యపురుషుల పట్ల, చారిత్రక సంఘటన పట్ల గౌరవ భావం ఉండాలి. అలా భావించని వారు ఏ దేశంలో ఉన్నా విదేశీయులుగానే గుర్తించబడతారు. సంఘటనా కార్యానికి ప్రేమ, నీతి, కార్యపద్ధతి, కర్తృత్వ శక్తి అనేవి నాలుగు స్తంభాల వంటివి. వీటి
1: ఆధారంగా వి దస్తగిరి గారు అందించిన సూక్తులు విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణంలో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రాణహిత, చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధికి భద్రత ఉంటుందని తెలిపారు. విశాఖ, అనకాపల్లి ప్రాంతాలకు భారీ పెట్టుబడులు రానున్నాయని, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. విశాఖను ఏఐ పట్టణంగా, ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు, గూగుల్, రిలయన్స్, రెన్యూ, 5 గిగావాట్లు డేటా సెంటర్లు, టీసీఎస్, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీలన్నీ వస్తున్నాయి. ఆసియా మొత్తానికి విశాఖ నుంచే సీ కేబుల్ కనెక్టివిటీ అవుతుంది. దేశంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందిన నగరం మన విశాఖపట్నం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా.
0: ప్రాణహిత, చేవెళ్ల, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో నిర్వహించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డు 2026ను డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్కు ప్రదానం చేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ఈ రోజు ఆగిపోయి ఉన్నది. అదే విధంగా ఎస్ఎల్బీసీ ఆగిపోయి ఉన్నది. 42 కిలోమీటర్ల టన్నెల్, ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్. ఆ టన్నెల్ పూర్తి అయితే ప్రపంచంలోనే గొప్ప కీర్తి తెలంగాణ ప్రాంతానికి వస్తుంది. ఆయన ఆశయాన్ని నేను, నా మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు ఆ ఆశయాన్ని కొనసాగిస్తాం. 100కి 100% ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును, కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తున్నాను.
0: ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల నాయకులతో త్వరలో సమావేశం

0: ఏర్పాటు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రిని కలిసి నిన్న వినతిపత్రం అందజేశారు. సర్వేయర్లు ఇతర రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే బకాయిలు, మధ్యంతర భృతి, పీఆర్సీ అంశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఆర్థికపరమైన అంశాలపై చర్చిస్తామని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా కాకానీలో జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మించిన 3 వసతి భవనాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 70 కోట్ల వ్యయంతో 1600 మంది విద్యార్థులకు అత్యాధునిక వసతులతో గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో ఈ వసతి గృహాలను నిర్మించారని చెప్పారు. తరువాత కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడా వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 20 కోట్ల రూపాయలతో నిర్మించనున్న క్రీడా వసతి కేంద్రాన్ని అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత క్రీడాకారులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా ఆధునిక క్రీడా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ, వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. దివ్యాంగులు, వయోవృద్దులకు ప్రభుత్వ కార్యాలయాల్లో సులభతరమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో 43 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్టును జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి మంత్రి నిన్న ప్రారంభించారు. జిల్లాలో గుర్తించిన 15,000 మంది దివ్యాంగులకు విడతల వారీగా సహాయ పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: దివ్యాంగుల కోసం ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు అమలు పరుస్తాం. దివ్యాంగులకి ఈ రోజు దాన్ని 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ట్రాన్స్జెండర్స్ కూడా 4,000 రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం, మా ప్రభుత్వం అండి. ఈ రోజు ఈ వర్గాల సంక్షేమానికి చాలా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతున్నాం. వృద్ధులకు కూడా 4,000 పెన్షన్ ఇస్తున్నటువంటి భారతదేశంలో మా ప్రభుత్వం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ, దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా దివ్యాంగులు కల్పించడం జరిగింది. హామీల్లో ఈ రోజు చాలా వరకు మేము అమలు చేయడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడ గుణదలలోని బీసీ బాలికల వసతి గృహంలో కిట్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక్కో కిట్లో 11 రకాల పారిశుద్ధ్య వస్తువులు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. రానున్న 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో మెరుగైన ఫలితాల కోసం ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న గొల్లలగుడికి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ ఏఎస్ఐ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఆగస్టు 31న జారీ చేసిన ప్రకటనను గెజెట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించారు. ప్రాచీన కట్టడాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం 1958 ప్రకారం ఈ గుర్తింపు ఇచ్చినట్లు ఏఎస్ఐ తెలిపింది. పాలంపేటలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం రామప్ప ఆలయానికి నైరుతి దిశలో ఉన్న గొల్లలగుడి విశిష్ట నిర్మాణంతో తూర్పు ముఖంగా ఉన్న మండపం చుట్టూ 3 గర్భాలయాలతో త్రికూటాలయంగా ప్రసిద్ది చెందింది. అగ్నివీర్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంలో చేపట్టిన ఆర్మీ నియామక ర్యాలీ గత అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ కొనసాగనుంది. రాష్టంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 10,350 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఆర్కే బీచ్ రోడ్డులో 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ను సిద్దం చేశామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయానికి

0: అవసరమైన ధృవపత్రాలతో హాజరు కావాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా ర్యాలీ నేపథ్యంలో ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పార్క్ హోటల్ జంక్షన్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్టంలో రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రాణహిత, చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्रमोदी नागरीकरणेन उत्पद्यमानानि आह्वानानि प्रति नगरीय स्थानीय निकायेभ्यः संवेदनशीलतां वर्धयितुम् आह्वानं कृतवान्. एतेषु आह्वानेषु वर्धमाना जनसंख्या अथ भविष्यस्य जलावश्यकताः च प्रमुखाः सन्ति. असौ नगरीय स्थानीय निकायेभ्यः एतादृशानां चिन्तनशिबिराणाम् आयोजनस्य परामर्शम् अपि प्रदत्तवान्. श्रीमोदी ह्यः जलशक्ति मन्त्रालयेन आयोजितस्य द्विदिवसीयस्य राष्ट्रिय विभागीय जलशिखर सम्मेलनस्य समापन सत्रस्य अध्यक्षतां कृतवान्. असौ जलसंरक्षण प्रौद्योगिकीनाम् अधिकाधिक प्रयोगाय आह्वानं कृतवान्. भारतीय निर्मातृभ्यः हितधारकेभ्यश्च कार्यकुशल समाधानानां विकासाय, तेषां व्यापकस्तरे प्रयोगाय च समर्थनं प्रदातुं समर्पित प्रदर्शनानां कार्यशालानां च आयोजनस्य परामर्शमपि दत्तवान्. एतेषु वैश्विकस्तरे प्रचलितानां श्रेष्ठ कार्यपद्धतीनां परिचयः अपि भवेत् इत्यसौ उक्तवान्. प्रधानमन्त्री द्विदिवसीयस्य गहन विचार विमर्शस्य प्रशंसां कृत्वा अवदत् यत् शिखर सम्मेलने उद्भूताः क्रियान्वयन योग्याः समयबद्धाः च कार्यबिन्दवः निरन्तर समीक्षया तथा अनुभवाधारित अधिगम प्रक्रियया च अग्रे नेतव्याः. प्रधानमन्त्री नरेन्द्रमोदी तथा बेल्जियम देशस्य प्रधानमन्त्री बाडी वेवर अद्य नवदिल्ल्यां द्वैपाक्षिक वार्तां करिष्यतः. उभौ नेतारौ द्विपक्षीय सम्बन्धानां समग्र परिदृश्यस्य, परस्पर हित सम्बद्धानां क्षेत्रीय वैश्विक प्रकरणानां च विषये चर्चां करिष्यतः. बेल्जियम देशस्य प्रधानमन्त्री बाडी वेवर त्रिदिवसीय भारत यात्रायै ह्यः रात्रौ राष्ट्रिय राजधानीं प्राप्तवान्. तेन सह बेल्जियम देशस्य रक्षामन्त्री थियो फ्रैंकेन अपि भारतम् आगतवान्. गतवर्षस्य फरवरी मासस्य पदभार ग्रहणानन्तरम् एषा तस्य प्रथमा भारत यात्रा वर्तते. भारतागन्तुकः बेल्जियम देशस्य प्रधानमन्त्री भारत यूरोपीय संघयोः मुक्त वाणिज्य सन्देहे सन्दर्भे भारतीयोद्योग महासंघेन आयोजितं व्यावसायिक कार्यक्रमं सम्बोधयिष्यति. भारतेन जलाप्लाव पीडिते नेपाल देशे स्वस्य आपदुद्धार कार्यक्रमः तीव्रीकृतः. नवदिल्लीतः आपत्कालीन सामग्रीणां पञ्चमः भागः अपि प्रेषितः. नेपालस्थेन भारतीय राजदूतेन सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् सन्देशे उक्तं यत् आपदुद्धार सहायतां वहत् भारतस्य पञ्चमं विमानं ह्यः हिमालयीय राष्ट्रं प्राप्तम्. विमाने विशिष्ट सुरंगोद्धारोपकरणैः सुसज्जितं

సమయం 7 గంటలు. ప్రసార వివరాలు ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం పెట్టారు. అనంతరం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8:00 వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్షా దివ్య తేజ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 9:00 హృదయ రాగాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:00 హిందీలో 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు 12:30 తెలుగులో వార్తలు. 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు 1:10 ప్రాంతీయ వార్తలు 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి. 5:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినీ గీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 లలిత సంగీతం కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. 5:45 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రబోధ గీతం. 6:35 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:05 తెలుగులో వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఇక 7:30 ఐసీసీ మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న భారత్ మరియు హాంకాంగ్ జట్ల మధ్య జరిగే ఆటపై హిందీ మరియు ఆంగ్ల భాషల్లో లైవ్ అండ్ ఆఫ్ ట్యూబ్ కామెంటరీ

వింటారు. 8:45 హిందీలో, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:15 ఐసీసీ మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న భారత్ మరియు హాంకాంగ్ జట్ల మధ్య జరిగే ఆటపై హిందీ మరియు ఆంగ్ల భాషల్లో లైవ్ అండ్ ఆఫ్ ట్యూబ్ కామెంటరీ వింటారు. హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:10 ఐసీసీ మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న భారత్ మరియు హాంకాంగ్ జట్ల మధ్య జరిగే ఆటపై హిందీ మరియు ఆంగ్ల భాషల్లో లైవ్ అండ్ ఆఫ్ ట్యూబ్ కామెంటరీ వింటారు. 11:45 ఈనాటి ప్రసారం ముగుస్తుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శిరణ్య. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నత స్థాయి సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్ లో ఈరోజు భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఇక వార్తల వివరంగా, పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ స్థానిక సంస్థల కోసం చింతల్ శిబిరాలను నిర్వహించాలని సూచించారు. నిన్న జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన 2 రోజుల జాతీయ జలశాఖ సదస్సు ముగింపు సమాపేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా నీటిని ఆదా చేసే సాంకేతికతలను మరింతగా అవలంబించాలని పిలుపునిచ్చారు. భారతీయ తయారీదారులు, భాగస్వాములు సమర్థవంతమైన పరిష్కారాలను అభివృద్ది చేసి వాటిని విస్తరించేందుకు ప్రత్యేక ప్రదర్శనలు, కార్యశాలలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. 2 రోజుల పాటు జరిగిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి అభినందించారు. ఈ సమావేశం నుంచి వెలువడిన కార్యాచరణ అంశాలను నిరంతర సమీక్ష, అభ్యసన ప్రక్రియ ద్వారా కొనసాగించాలని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు నేతలు చర్చిస్తారు. ఆ దేశ రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో సహా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న బెల్జియం ప్రధానమంత్రి భారత్లో 3 రోజుల పాటు పర్యటిస్తారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత పరిశ్రమ వ్యాపార సమాఖ్య సమావేశంలో వీవర్ కీలక ఉపన్యాసం చేస్తారు. ఈ పర్యటన భారత్ బెల్జియం భాగస్వామ్యంతో పాటు వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ, భద్రత, పునరుత్పాదక ఇంధనం వంటి పరస్పర ఆసక్తిగల రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవకాశం కల్పిస్తుందని మా ఆకాశవాణి ప్రతినిధి తెలిపారు. బ్రిక్స్ దేశాల మేధో సంపత్తి కార్యాలయాల అధిపతుల 18వ సమావేశం 2వ రోజు నిన్న న్యూఢిల్లీలో జరిగింది. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఈ ఏడాది బ్రిక్స్ ఇతివృత్తానికి అనుగుణంగా అధిపతులు చర్చలు జరిపారు. ఐపీ చట్రాలు సాంకేతిక స్థితిస్థాపకతను, సుస్థిర ఆర్థిక వృద్దిని ఎలా ప్రోత్సహిస్తాయో ఈ సందర్భంగా చర్చించారు. ఐపీ బ్రిక్స్ కూటమిలో ప్రాజెక్టుల సమర్థవంతమైన అమలు, సహకారం, సమన్వయ యంత్రాంగాల ప్రాముఖ్యత, పురోగతి సమీక్షపై బ్రిక్స్ ఐపీ కార్యాలయాల అధిపతులు ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రపంచ ఆవిష్కరణ, సృజనాత్మకత, ఆర్థిక అభివృద్దికి కీలక చోదకంగా ఉన్న మేధో సంపత్తి రంగంలో బహుపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు తమ ఉమ్మడి నిబద్దతను అధికారులు పునరుద్ఘాటించారు. యూరోపియన్ యూనియన్, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి,

పలు ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో తన ఆర్థిక భాగస్వామ్యాలను మరింతగా పెంపొందించుకునేందుకు భారత్ ముందడుగు వేసింది. యాష్విల్లో జరిగిన G20 సమావేశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధిక పెట్టుబడులు, పటిష్టమైన సప్లై చైన్లు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల విస్తృతి కోసం వినియోగించుకున్నారు. G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా సీతారామన్ పలు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. యూరోపియన్ ఎకానమీ అండ్ ఫినాన్షియల్ అఫైర్స్ కమిషనర్ వాల్డిస్ డోమ్రోవిస్క్తో జరిపిన చర్చల్లో భారత్ ఈయు ఆర్థిక ద్రవ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. ప్రపంచ బ్యాంకు అధ్యకుడు అజయ్ బంగాతో జరిగిన ప్రత్యేక సమావేశంలో 1.5 బిలియన్ డాలర్ల అభివృద్ది విధానాన్ని సీతారామన్ స్వాగతించారు. దేశంలో గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ నాలెడ్జ్ హబ్ ను ఏర్పాటు చేయడానికి ప్రపంచ బ్యాంకు గ్రూప్తో భారత్ చేస్తున్న సహకారాన్ని కూడా సీతారామన్ ప్రముఖంగా ప్రస్తావించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. స్వయం సహాయక బృందాలకు పంపిణీ చేసే సగటు మొత్తాన్ని పెంచేందుకు వ్యక్తిగత సంస్థల రుణ పోర్టుఫోలియోను రెట్టింపు చేయడంపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం స్థాయిలో సహకార రుణ వ్యవస్థ పాత్రను బలోపేతం చేయడం ద్వారా దీర్ఘకాలికంగా పేరుకుపోయిన రుణ మంజూరు, సకాలంలో నిధుల పంపిణీకి పరిష్కారం కనుగొనేందుకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి భారత రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక సేవల విభాగం, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, నాబార్డ్, పీఎఫ్ఆర్డీఏ, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లు, ఇతర కీలక భాగస్వామి సంస్థల నుంచి సీనియర్ ప్రతినిధులు హాజరవుతారని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో జరిగిన అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశానికి అనుబంధంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న పలు దేశాల నేతలతో వరుస ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. కీలకమైన రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం, భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడంపై ఈ సమావేశాలు దృష్టి సారించాయి. ఈ సమావేశాల సందర్భంగా మంత్రి కిరణ్ రిజిజు సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వాలీద్ ఏఎం ఇల్గరిజీతో చర్చలు జరిపారు. న్యూఢిల్లీ సెర్బియాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను బలోపేతం చేస్తూ పరస్పర ఆసక్తిగల రంగాలలో భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసే మార్గాలను అన్వేషించేందుకు ఇరువురు నేతలు చర్చలు జరిపారు. కేంద్ర మంత్రి సెర్బియా అధ్యకుడు అనా బ్రెనాబిక్తో సమావేశమై భారత్ సెర్బియా ప్రజల సంబంధాలు, ఇరు దేశాల శాసన దౌత్య ప్రాముఖ్యతను చర్చించారు. కిరణ్ రిజిజు అంగోలా విదేశీ వ్యవహారాల మంత్రి టెట్ ఆంటోనియోతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. ఉత్తరప్రదేశ్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించే లక్ష్యంతో ఈ రోజు నుంచి ఈ నెల 17వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా ఒక ప్రత్యేక HPV టీకా కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట వ్యాప్తంగా మొత్తం 75 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం కింద 14 ఏళ్ల వయసు గల సుమారు 10 లక్షల మంది అర్హులైన కౌమార బాలికలకు HPV టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం సమయంలో అర్హులైన బాలికలు వారి తల్లిదండ్రులు ముందుకు వచ్చి టీకా వేయించుకోవాలని లక్నో ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ఎన్బి సింగ్ విజ్ఞప్తి చేశారు. మహిళల క్రికెట్లో యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఈ రోజు జరిగే T20 ఆసియా కప్ లో గ్రూప్ ఏలోని 2వ మ్యాచ్లో భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం దుబాయ్లో జరిగిన మ్యాచ్లో థాయిలాండ్పై 94 పరుగుల భారీ విజయంతో భారత మహిళల జట్టు తమ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ రోజు జరిగే మ్యాచ్లో విజయం సాధిస్తే హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం జరుగుతున్న 8 టోర్నమెంట్లలో సెమీఫైనల్స్ కి చేరుకుంటుంది. నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన గ్రూప్ బి మ్యాచ్లో శ్రీలంక 75 పరుగుల తేడాతో ఇండోనేషియాపై విజయం సాధించింది. భారత్ తొలిసారిగా హ్యుందాయ్ ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్కు ఆతిథ్యమివ్వనుంది. ఎల్లుండి నుంచి ఈ నెల 9 వరకు అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ఫ్రంట్లో ఈ సిరీస్ జరగనుంది. ఇందులో 20 దేశాల నుంచి 100 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. జూన్ 30 నుంచి జూలై 4 వరకు బ్యాంకాక్,
చెకింగ్

0: లోని నోమెస్టోలో జరిగిన పోటీల తర్వాత 2026 సిరీస్ లో ఇది మూడవ దశ, నాలుగవది చివరి దశ అక్టోబర్ లో చిలీలోని శాంటియాగోలో జరుగుతుంది. తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నత స్థాయి సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్ లో ఈరోజు భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15 దాటి 15 సెకండ్లు. ప్రభాతలహరి

ఈనాటి ప్రభాతలరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం వింటారు. 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ కలిల్వాడి నిస్సమాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8:00 వేదాంశ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు, ఇప్పుడు విందాం.
1: ముఖాన మొటిమల గజ్జాబొబ్బల
2: సైబాల్, 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16

0: ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మాతృత్వం ఒక మధురమైన వరం.
2: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
1: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత,
1: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0846225334.
4: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
2: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
4: సెల్ 9444000487. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల,
5: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
4: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
5: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
5: ద్వారకానగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
2: 24 గంటలు అత్యవసర సేవలు.
4: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: డాక్టర్ సీను నాయక్,
2: అడ్వాన్స్ టెక్నాలజీతో,
4: లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఇప్పుడు నిజామాబాద్ తో పాటు
4: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ గా కొంపల్లి మరియు పంజాగుట్ట హైదరాబాద్ లో ప్రారంభించబడింది.
2: సెల్
4: 7799050505.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
4: దరమాండ్ షాప్,
2: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
4: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
2: ఏకైక కంపెనీ షోరూమ్
4: దరమాండ్ షాప్,
2: హోటల్ వంశీ కాంప్లెక్స్, కులాం క్రాస్ రోడ్, నిజామాబాద్. అబ్బా, పంటి నొప్పి.
4: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా బాధ.
2: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
4: కల్లిల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 9912317190.
6: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
7: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
6: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
8: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ తత్వం జీవితానికి మార్గదర్శనం ఈ నెల 4వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు వినండి ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై, ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుండైనా వినవచ్చు.
9: సెప్టెంబర్ 5వ తేదీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఒక చక్కటి అవకాశం కల్పిస్తుంది ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై. మీ అనుభవాలను మాతో పంచుకోవాలనుకుంటే మీ వాయిస్ రికార్డును 1 నిమిషం నిడివితో సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు పంపగలరు. మా వాట్సాప్ నంబర్ 8462245066. నంబర్ మరొకసారి 8462245066.

బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్.

0: జగన్ హాస్పిటల్, డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: ప్రకటనలు విన్నారు, శ్రోతలు వింటున్నారు ప్రభతలరి కార్యక్రమం. ఇప్పుడు విందాం డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైక్యాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారు అందించే సలహాలు సూచనలు.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఏ విశాల్, మానసిక, ఆల్కహాల్, నరాల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ విశాల్, డి అడిక్షన్ సెంటర్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సోది చెప్తానమ్మ సోది, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను, సోది చెప్తానమ్మ సోది.
4: ఓ సోదమ్మా, ఇట్రా ఇట్రా.
3: ఏందే తల్లి ఇట్లా పిలిస్తేవి, ఏం జరిగినాదే తల్లి? ఓసారి నీ చెయ్యిట్లియ్యి. ఇదేందే తల్లి, నీ అదృష్టరేఖ ఇన్నంకర్లు తిరిగింది. నీ బెంగంతా మీ ఆయన గురించి గదే తల్లి.
4: అవును సోదమ్మా.
3: అంత దిగులు పడిపోకే తల్లి, మీ ఆయన తాగుడికి బానిసైనాడనే కదా నీ బెంగ. మద్యపానమే కాదు, గుట్కా, గంజాయి, గుల్ఫారం కల్లు లాంటి దేనికి బానిసైనా డాక్టర్ విశాల్ సార్కి చూపిస్తే చాలు, అన్ని అసనాలు తగ్గిపోతాయే తల్లి.
4: అవునంటవా సోదమ్మా, మా ఆయన నిజంగా మామూలు మనిషి అవుతాడంటవా?
3: అవునే తల్లి, విశాల్ డాక్టర్ డి అడిక్షన్ సెంటర్ లా చాలా మందికి నయమైంది.
4: అట్లనా? ఇప్పుడే మా ఆయనను తీసుకుని విశాల్ డాక్టర్ దగ్గర పోతా, నా బతుకును బాగు చేసుకుంటా.
2: సంప్రదించండి డాక్టర్ ఏ విశాల్, మానసిక, ఆల్కహాల్, నరాల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ విశాల్, డి అడిక్షన్ సెంటర్, ఇందూ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురు రోడ్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: డాక్టర్ గారు నమస్కారం అండి.
6: నమస్కారం
5: డాక్టర్ గారు. మనిషి నిత్య జీవితంలో ఒత్తిడి అనే మాట విని విని అందరం అలవాటు పడుతున్నాం. ఒత్తిడి లేని రంగం అంటూ ఏది లేదేమో అని చెప్పొచ్చు. ఇంటి పనికి పరిమితమైన ఒక గృహిణి కూడా ఈ రోజుల్లో ఒత్తిడికి గురి కావడం మనం గమనిస్తున్నాం. ఇది అది అని కాకుండా ప్రతి రంగంలో ప్రతి వ్యక్తి ఎంతో కొంత ఒత్తిడికి గురి కావటం సహజంగా జరిగిపోతూ ఉంది. సో ఈ ఒత్తిడి ఎందువల్ల కలుగుతుంది, దీనివల్ల ఎదురయ్యే దుష్పరిణామాలు ఏమిటి, ఇది మనిషి యొక్క పూర్తి కాలపు జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది?
6: సో మీరు అన్నట్టు ఏంటంటే, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది మానసిక ఒత్తిడి గురవుతున్నారు. అంటే మీరు గతంతో పోల్చినట్లయితే, మనకు గతంలో ఏంటంటే మనకు ఒక నియమాలు గాని నిబంధనలు గాని ఒక పద్ధతి ప్రకారం ఒక లైఫ్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ లో మీరు చూస్తుండండి, అంటే మనకు మార్నింగ్ లేవడంతో పాటు నైట్ పడుకునే వరకు ప్రతి వ్యక్తి ఏదో రకంగా బిజీ ఉంటున్నాడు. ఈవెన్ బిజీ అనే వర్డ్ అనేది మనం కామన్ గా చూస్తున్నాం. సో దీనివల్ల ఏంటంటే, అంటే ఆ స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుంది అనేది మనం చూసినట్లయితే, సో నిత్య జీవితంలో మన పిల్లలు చూడండి, ఫస్ట్ మనం చదువుకునే విద్యార్థుల్లో గాని కాంపిటీషన్ అనేది ఒకటి, తర్వాత మళ్ళీ టీచర్స్ ఒత్తిడి ఒకటి, తర్వాత పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్. ఆ పిల్లల్లో ఏంటంటే తెలియకుండానే, అయ్యో మేము టార్గెట్స్ అచీవ్ కాలేకపోతున్నాం అని ఒక ఒత్తిడి చూస్తున్నాం. అదే ఉద్యోగస్తులు చూడండి, ఉద్యోగస్తులు మార్నింగ్ లేవగానే టైంకు ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత టార్గెట్స్ అచీవ్మెంట్స్, తర్వాత ఆ బర్డెన్లు ఏంటంటే వాళ్ళు సరిగా వర్క్ చేయలేకపోతున్నారు. అదే మీరు గృహిణి చూడండి, గృహిణిలో కూడా ఏంటంటే వాళ్ళ ఒక ఫ్యామిలీ టేక్ కేర్ అంతా వాళ్ళు చేయాల్సి వస్తుంది. దానివల్ల ఇప్పుడు ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ వృద్ధుల్లో కూడా, వృద్ధుల్లోకి వచ్చినట్లయితే వాళ్ళు అప్పటి వరకు పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఒక స్టేజ్ వరకు తీసుకొస్తారు, వాళ్ళ పిల్లలు బయటకు వెళ్ళిపోతారు, వాళ్ళని పట్టించుకోవడానికి ఎవరు ఉండరు. సో మనం స్ట్రెస్ అనేది ఏంటంటే నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి, అంటే పుట్టిన పిల్లోడి నుండి ప్రతి ఒక్కరికి ఈ స్ట్రెస్ అనేది చూస్తున్నాం. సో ఈ స్ట్రెస్ అనేది ఏంటంటే ఒక కామన్ వర్డ్ అయిపోయింది, కానీ అవగాహన అనేది చాలా మందిలో తక్కువ ఉంది. చూడండి, స్ట్రెస్ వలన మనం ఎందుకు వస్తుంది అనేది చాలా మందికి అవగాహన లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, స్ట్రెస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి యూ స్ట్రెస్, యూ స్ట్రెస్ అంటే మంచి స్ట్రెస్. ఇప్పుడు మనకు పోటీతత్వం, అంటే ఇప్పుడు మనకు మంచి ఫ్రెండ్స్ ఉంటారు, చెడు ఫ్రెండ్స్ ఉంటారు. అలానే మనకు స్ట్రెస్ అనేది పూర్తిగా మనం ఇది చెడు
5: అనేది చెప్పడానికి అవకాశం లేదు.
6: స్ట్రెస్ అనేది ఏంటంటే రెండు రకాలు అన్నమాట. ఒకటి ఏంటంటే మంచి స్ట్రెస్, అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తికి ప్రమోషన్ వచ్చింది, ప్రమోషన్ వస్తే ఏమైతుందంటే ఒక సైడ్ సంతోషం ఉంటుంది, రెండవ సైడ్ ఏమైతుంది, ఆయన బాధ్యతలు పెరుగుతాయి. కానీ ఎప్పుడైనా ఆ బాధ్యతలు పెరగడం వల్ల వాళ్ళు దాన్ని స్ట్రెస్ గా తీసుకోరు. ఏమనుకుంటారంటే, నాకు ఒక పదోన్నతి లభించింది, నా బాధ్యతలు పెరిగినా గానీ నాకు పదోన్నతి లభించింది అనే సంతోషంలో వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఎక్కువ పని చేస్తారు. సో కాబట్టి ఏంటంటే అది యూ స్ట్రెస్, మంచి స్ట్రెస్ అంట. అదే ఇప్పుడు చెడు స్ట్రెస్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి అది ఇబ్బంది కలిగినప్పుడు, ఇప్పుడు ఆ స్ట్రెస్ అనేది బాధ్యతలు ఇచ్చినప్పుడు సంతోషంగా ఉండకపోవడంతో పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు అది మనము డిస్ట్రెస్ అంటాం, అంటే దాన్ని చెడు స్ట్రెస్ అంటాం. సో కాబట్టి మనము స్ట్రెస్ అనేది కూడా, దాన్ని మంచి చెడులు కూడా దాంట్లో ఉంటాయి. సో కాబట్టి స్ట్రెస్ అనేది, ఒత్తిడి అనేది పెరిగినప్పుడు

అన్నట్టు ఇందాక అడిగారు మీరు, కొన్ని రకాల మనకు చేంజెస్ జరుగుతుంటాయి బ్రెయిన్ లో. ఎలాంటి చేంజెస్ అంటే, ఇప్పుడు బ్రెయిన్ లో ఏంటంటే కొన్ని రకాల మనకి ఇప్పుడు హ్యాపీనెస్ హార్మోన్స్ అంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి మనం ఎంత సంపాదించాము, లైఫ్ లో ఎంతవరకు బతికాము అని అనుకుంటారు కదా. సో మనము ఎంత సంతోషంగా ఉన్నాము అనేది ఇంపార్టెంట్. సో మరి సంతోషం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సో మనకు మెదడులో కొన్ని రసాయనాలు ఉంటాయి. ఎట్లాగంటే ఇప్పుడు బండిలో పెట్రోల్ ఉంటే బండి నడుస్తుంది, అలానే మెదడులో కూడా మనకు హ్యాపీనెస్ హార్మోన్స్ ఉంటాయి. వాటిని సెరటోనిన్, డోపమైన్ అండ్ నార్ఎఫెరిన్ అంటాం. ఈ మూడు రకాల కెమికల్స్ లో ఒక మనిషి సంతోషంగా ఉండగలుగుతాడు. ఎప్పుడైతే మీరు ఇందాక మనం డిస్కస్ చేసినట్లు ఈ స్ట్రెస్ అనేది, ఒత్తిడి అనేది జరిగినప్పుడు, సో వాటిలో ఏమవుతుందంటే నాడీ కణాల్లో మన మెదడులో ఈ ఉత్పత్తి అయ్యే రసాయనాల శాతం తగ్గిపోవడము, తర్వాత ఖర్చు అనేది పెరిగిపోవడము, దానిలో మనిషి అనేది గుండెలో దడదడ రావడం. మొదటగా ఏంటంటే ఈ స్ట్రెస్ ఫీల్ అన్నప్పుడు ఇలాంటి లక్షణాలు వస్తుంటాయి. ఎలాంటి గుండెలో దడదడ రావడము, భయం భయం రావడము, రాత్రి నిద్ర పట్టకపోవడము, కాళ్ళు చేతలు వనకడము, చెమటలు రావడము, పదే పదే ఆలోచన రావడము, ఎంతకి కంట్రోల్ చేసుకుందామన్నా గానీ ఆలోచనలనే కంట్రోల్ కాకపోవడము. తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే కొన్ని రకాల బాడీలో చేంజెస్ వస్తుంటాయి. మరి చాలా మంది ఏమనుకుంటారంటే ఏ స్ట్రెస్సే కదా, ఏమైతుంది అనుకుంటారు. స్ట్రెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క గుండె, అది చాలా ఇంపార్టెంట్ అయిన అవయవం. ఈ గుండె అనేది ఏంటంటే మన శరీరానికి అన్ని అవయవాలకు ఇది రక్త సరఫరా అనేది చేస్తుంది. సో మరి రక్త సరఫరా చేయాలంటే ఇది కూడా హెల్తీగా ఉంటేనే కదా. సో స్ట్రెస్ పడ్డప్పుడు ఏమవుతుందంటే మన యొక్క రక్తనాళాల్లో ఎండోతీలియం అనే ఒక చిన్నని పొర ఉంటుంది రక్తనాళాల్లో. ఆ పొర అనేది డ్యామేజ్ కావడం జరుగుతుంటుంది. ఆ డ్యామేజ్ కావడం జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తిలో రక్తపోటు పెరగడం, మధుమేహం తొందరగా రావడము, తర్వాత గుండెపోటు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎందుకు, మరి ఇంత గుండెపోటు ఎందుకు వస్తుందంటే ఇప్పుడు మనకు స్ట్రెస్ హార్మోన్స్ అంటాం. ఇప్పుడు మనం ఇందాక ఏదైతే హ్యాపీనెస్ హార్మోన్స్ అన్నామో, సో ఇప్పుడు ఇందాక మంచి చెడుల గురించి మాట్లాడాం. సో ఇక్కడ కూడా చెడు అనేది ఉంది. ఏంటంటే ఎప్పుడైతే మనిషి మనకు మార్నింగ్ టు ఈవినింగ్ స్ట్రెస్ గురైనప్పుడు కొన్ని స్ట్రెస్ కు సంబంధించిన హార్మోన్స్ విడుదలవుతాయి. వాటిని ఏమంటామంటే కార్టిసోల్ అంటాం, అడ్రినలిన్ అంటాం. సో ఈ అడ్రినలిన్ అండ్ కార్టిసోల్ ఏం చేస్తాయంటే మెల్లిమెల్లిగా మన శరీరంలో ఉండాల్సిన స్థాయిలో ఉండాలి, మితిమీరిన స్థాయిలో పెరిగినప్పుడు ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా మన యొక్క అవయవాల్ని దెబ్బతీస్తుంటుంది. ఎలా దెబ్బతీస్తుందంటే ఇప్పుడు మనకు ఈ గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ ని అదుపు తప్పిస్తుంది. ఈ కార్టిసోల్ అనేది పెరిగేసరికి ఏమవుతుందంటే మన యొక్క గ్లూకోజ్ అనేది మనకు ఒక లెవెల్లో ఉన్నప్పుడు మన యొక్క కిడ్నీస్ కానీ మన యొక్క బ్లడ్ వెసల్స్ కానీ ఒక ఆ బ్లడ్ లో ఎంత గ్లూకోజ్ మెయింటైన్ చేయాలనేది కిడ్నీస్ మెయింటైన్ చేస్తాయి. ఇన్సులిన్ అనే ఒక రసాయన పదార్థం ఉంటుంది, అది మెయింటైన్ చేస్తుంటుంది. కానీ ఎప్పుడైతే స్ట్రెస్ గురైనప్పుడు ఈ కార్టిసోల్ అనేది ఏం చేస్తుందంటే ఈ మన గ్లూకోజ్ యొక్క బ్యాలెన్స్ ని అదుపు తప్పించడం వల్ల ఆటోమేటిక్ గా మనకు చిన్న వయసులోనే మధుమేహం రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇందాక మనం అనుకున్నట్టు రక్తనాళాల్లో ఈ సన్నటి ఈ పొర అంటే కరోనరీ ఆర్టరీస్ అంటాం. ఎప్పుడైతే మనకు గుండె అనేది శరీరం మొత్తం సప్లై చేస్తుంది, కానీ గుండెకి సప్లై చేసే రక్తనాళాలనే రక్త ధమనులనే మనం ఏమంటామంటే కరోనరీ ఆర్టరీస్ అంటాం. వాటిలో చాలా సన్నగా ఉంటాయి. అందులో ఏంటంటే వాటిలో ఈ స్ట్రెస్ అనేది ఎక్కువ పడ్డప్పుడు ఆ రక్తనాళాల్లో కొన్నిసార్లు మన కూడికలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ తర్వాత మన లైఫ్ స్టైల్ లో కొన్ని మాడిఫికేషన్స్, స్ట్రెస్ వల్ల కొందరు ఎక్కువ తినేస్తుంటారు, ఫ్యాట్ ఫుడ్ తింటుంటారు, నా జంక్ ఫుడ్ తింటుంటారు, వాటి వల్ల కూడా ఆ ఫ్యాట్ ఆ కొలెస్ట్రాల్ వల్ల ప్లేక్స్ ఫామ్ అయిపోయి కూడా గుండె జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనిషిల యొక్క ఈ స్ట్రెస్ వల్ల ఏం చేస్తుంటారంటే చాలా మంది ఆల్కహాల్ సేవిస్తుంటారు, తర్వాత మత్తు స్మోక్ చేస్తుంటారు, ఇలాంటి చెడు వ్యసనాలు కూడా వచ్చేస్తుంటాయి. దానివల్ల ఇంకా అవయవాల పైన ఇంకా దుష్ప్రభావం కలగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మెదడు, ముఖ్యంగా మెదడులో ఏంటంటే ఈ పిల్లలు ఏంటంటే ఈ స్ట్రెస్ వలన మతిమరుపు సమస్య. మీరు చూస్తుంటారు చాలా మంది అప్పటి వరకు బాగానే చదువుతుంటారు, ఎగ్జామ్స్కి వెళ్లే సమయంలో అయ్యో నేను ఎగ్జామ్స్ సరిగా రాయలేకపోతున్నాను, నేను ఇన్ రోజులు చదివినంత మర్చిపోతున్నాను అంటుంటారు. ఇది తాత్కాలిక మతిమరుపు మాత్రమే. ఈ స్ట్రెస్ మనం అదే అలాంటి పిల్లలకి ఏంటంటే మనం కొద్దిగా రిలాక్సేషన్ టెక్నిక్స్, తర్వాత యాంగ్జోలైటిక్స్ ఇవ్వడం ద్వారా ఇలా మతిమరుపు సమస్యను నివారించవచ్చు. చాలా మందిలో స్ట్రెస్ వలన నిద్ర సమస్యలు మీరు చూడండి. ఇప్పుడు మేము ఇంతమంది మా దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు, చాలా మంది ఏమంటుంటారంటే సార్ మాకు నైట్ నిద్ర పట్టడం లేదు. సో నిద్ర పట్టడం లేదనే సమస్యని తరచుగా వింటుంటాం. సో కాబట్టి నిద్ర సమస్యలు కూడా మనకేందంటే ఈ స్ట్రెస్ వలన నైట్ పడుకునే సమయానికి మనకు విడుదల కావాల్సిన మెలటోనిన్ మరియు రిలాక్సేషన్ సంబంధించిన రసాయనాలు తక్కువ విడుదల కావడం వల్ల ఆ మనిషి ఎందుకు కండరాలు రిలాక్స్ కాకపోవడము, నిద్ర పట్టకపోవడము, నిద్రలో పీడకలాలు రావడము, భయం రావడం అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు మీరు చూడండి చాలా మంది ఏంటంటే ఒక బ్రైట్ స్టూడెంట్, బాగా చదవగలుగుతాడు, మంచి నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఇంటర్వ్యూస్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే అక్కడ ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే కాళ్ళు జతులు వెనకడము, భయం భయము. చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆ స్థాయికి ఎదగాల్సిన వాళ్ళు కూడా ఈ స్ట్రెస్ వలన, ఈ యాంగ్జైటీ వలన వాళ్ళు సరిగా పర్ఫామ్ చేయలేకపోతున్నారు. సో కాబట్టి మనం ఏంటంటే ఈ స్ట్రెస్ ని అదుపులో ఉంచడానికి మన వంతు

0: భాగంగా దీన్ని నివారించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ స్ట్రెస్ ని మనం నివారించినట్లయితే చాలా రకాల జబ్బుల్ని నివారించవచ్చు. కాబట్టి జనాలు ఏంటంటే ఈ స్ట్రెస్ అనేది అయ్యో స్ట్రెస్సే కదా అంటారు, కానీ నివారించడం కూడా చాలా ఇంపార్టెంట్.
1: ఈ ఒత్తిడి అనేది అన్ని వయసుల వారిపైన ఒకే విధంగా ఉండే అవకాశం ఉంటుందా, వ్యత్యాసం ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా వయసును బట్టి?
0: అంటే మనకు ఈ వయసులో బట్టి మనకు కూడా డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి చిన్నపిల్లల్లో మనకేంటంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ స్ట్రెస్ కానీ ఇలాంటివి సర్వసాధారణం. అంటే ఆ స్ట్రెస్ అనేది ఉండాలి, ఆ ఉంటేనే పిల్లలు ఏంటంటే చదవగలుగుతారు. లేకపోతే ఇప్పుడు ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చాయంటే వాళ్ళలో ఒక దడ ఒక భయం వచ్చేసి చదువుతుంటారు, అది పెద్ద పిల్లల్లో పెద్ద ఇబ్బంది కలగదు. కానీ ఈ పిల్లల్లో కూడా స్ట్రెస్ ఎప్పుడు అంటామంటే తల్లిదండ్రులు తరచూ కంపేర్ చేస్తుంటారు, అరే నువ్వు పక్కన వాడు బాగా చదువుతున్నాడు, నువ్వు బాగా చదవట్లేదు, నీకోసం నేను లక్షలు ఖర్చు పెడుతున్నాను, అప్పుడు పిల్లల్లో స్ట్రెస్ వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల్లో కొద్దిగా బాధ్యతలు తక్కువ ఉంటాయి కాబట్టి అంత పెద్ద స్ట్రెస్ ఏమి ఉండదు. సో కాబట్టి మనం పెంచే విధానం కూడా ఇంపార్టెంట్. తల్లిదండ్రులు ఏంటంటే మనం ఇందాక కంపేర్ చేయడం కానీ అట్లాంటి చేయడం వల్ల పిల్లల్లో స్ట్రెస్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే పెద్దవాళ్ళలో అయితే ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా, ఎందుకంటే ఈ పెద్దవాళ్ళలో కానీ వృద్ధుల్లో ఎక్కువ ఉంటుంది. వృద్ధుల్లో ఎందుకు ఎక్కువ ఉంటుందంటే వాళ్ళు పిల్లలు ఫ్యామిలీ అంత దూరం అయిపోయి వాళ్ళు ఒంటరిగా ఉండడానికి కొన్ని వ్యాధులు ఎక్కువ ఉంటాయి వాళ్ళకు. చూడండి చాలా మంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత రక్తపోటు వస్తుంది, మధుమేహం వస్తుంది, తర్వాత వాళ్ళ కీళ్ళ నొప్పులు వస్తుంటాయి. సో ఇలాంటి వాళ్ళలో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే మనకు ఎవరైతే ఈ ఆడమగ భేదం అని లేకుండా ముఖ్యంగా మనం చూస్తున్న దాంట్లో ఆడవాళ్ళలో ఎక్కువ స్ట్రెస్ చూస్తున్నాం. మీరు అన్నట్టు ఏంటంటే ఆడవాళ్ళలో ఏంటంటే వాళ్ళకు ఎక్కడ టీనేజ్ లో చాలా మంది టీనేజ్ లో ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ నుండి ఇంకో ఫ్యామిలీకి షిఫ్ట్ అవుతుంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే అబ్బాయి అయితే ఏమైతుందంటే ఒకే ఇంట్లో ఉంటాడు, మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆ ఇంట్లోనే ఉంటాడు, వాళ్ళ అమ్మ నాతో కలిసే ఉంటాడు. కానీ అమ్మాయి ఏమైతుంది, ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఏమైతుంది, ఆ అమ్మాయి ఇంకో
1: వాతావరణం
0: అడ్జస్ట్మెంట్ డిజార్డర్స్ అంటాం. అంటే ఆ అమ్మాయి ఏం చేయాలి, ఇక్కడ తల్లిదండ్రులతో పెరిగిన అమ్మాయి అత్తమామలతో భార్య అని ఒక జాబ్ వస్తుంది, భర్తతో ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ అనేది పెరుగుతుంటుంది. మళ్ళీ పిల్లలు అంటే ఒక గృహిణిలో స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే మళ్ళీ మనం ఇంకా చూసుకున్నట్లయితే ఎర్లీ మ్యారేజెస్ అంటే మహిళలలో ముఖ్యంగా ఎర్లీ మ్యారేజ్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ యొక్క మెచ్యూరిటీ లెవెల్ సరిగా లేక పెరగకపోవడము, తర్వాత చిన్న వయసులోనే బరువు బాధ్యతలు పెరగడము, చిన్న వయసులోనే పిల్లల్ని కనడం, దానివల్ల కూడా స్ట్రెస్ అనేది పెరగడానికి అవకాశం ఉంది.
1: దీన్ని ఏ విధంగా మనం అధిగమించే అవకాశం ఉంటుంది ఒత్తిడిని జయించాలంటే?
0: ఒత్తిడిని జయించాలంటే మెయిన్ గా ఒక పర్సన్ ఒక స్ట్రెస్ లేకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు అవసరం. ఎలాగంటే ముఖ్యంగా మన యొక్క లైఫ్ స్టైల్ అసలు జీవన శైలిని మార్చుకోవడం. జీవన శైలి అంటే మనం ప్రతినిత్యం ఒక 6 నుంచి 8 గంటలు నిద్రపోవడం. ఎప్పుడైతే మనిషి నిద్రపోతాడో మన యొక్క కెమికల్స్, మన యొక్క న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఇందాక నేను చెప్పాను హ్యాపీనెస్ హార్మోన్స్, అవి పెరగడము, స్ట్రెస్ సంబంధించిన రసాయనాలు కార్టిసోల్ అడ్రినల్ తగ్గుతుంది, నిద్ర ప్రశాంతంగా ఉండడం వల్ల అవయాలన్నీ రిలాక్స్ అయితే మనకు స్ట్రెస్ తగ్గుతుంది. రెండోది వేళకు భోజనం చేయడం. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే పొద్దున హడావిడిలో పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయకుండా స్కూల్కి వెళ్తారు, అది కూడా స్ట్రెస్సే. కాబట్టి పిల్లలకు పొద్దున బ్రేక్ఫాస్ట్ టిఫిన్ పెట్టి పంపించండి, ఎంప్లాయీస్ కూడా పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి. వృద్ధులైతే వాళ్ళకి ఏంటంటే డయాబెటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళకి సరైన టైంలో ఫుడ్ ఇవ్వండి. ఎప్పుడైతే కరెక్ట్ ఫుడ్ ఇస్తామో మెదడు కావాల్సిన గ్లూకోజ్ అనేది సరైన సమయంలో అందుతుంది, కాబట్టి మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది, ఆ స్ట్రెస్ లెవెల్ని అధిగమించడానికి మెదడు తోడ్పడుతుంది. అందుకే ప్రతి స్కూల్లోకి వెళ్ళినప్పుడు నేను చెప్తుంది ఏంటంటే పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపించండి, వాళ్ళ మెమరీ లెవెల్స్ స్ట్రెస్ లెవెల్స్ తక్కువగా ఉంటుంది, మెమరీ అనేది మంచిగా ఉంటుంది, స్ట్రెస్ రాకుండా ఉంటుంది. చాలా మందిలో స్ట్రెస్ పెరగడానికి కూడా కారణం ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ. చూడండి చాలా మంది పిల్లల్లో పెద్దల్లో ఈ రక్తహీనత అనే జబ్బు ఉంది. ఈ ఇనుము లోపం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు మనం వాతావరణంలో తీసుకున్న ఆక్సిజన్ అనేది ఊపిరితిత్తుల నుండి మెదడుకు వెళ్తుంది. ఆ ఆక్సిజన్ సరిగా ఉండాలంటే హిమోగ్లోబిన్ అనేది పుష్కలంగా ఉండాలి, ఆ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది మీరు చాలా మందిలో చూడండి. సో కాబట్టి ఇలాంటి మనం ఇచ్చే సలహా ఏంటంటే తీసుకునే డైట్ లో ఈ షుగర్ బదులు బెల్లం వాడండి. కాబట్టి బెల్లం అనేది ఇవ్వడం వల్ల హిమోగ్లోబిన్ పెరిగి కొద్దిగా వాళ్ళ స్ట్రెస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. తర్వాత యాపిల్, మీరు యాపిల్ కట్ చేసినప్పుడు ఇట్లా మీరు చూడండి గాల్లో పెట్టగానే అది రెడ్ గా అవుతుంది, అది ఆక్సిడేషన్, అంటే అందులో ఐరన్ ఉంటుంది. అది ఐరన్ అట్లాంటి పిల్లలకి ఏంటంటే డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ యాపిల్ తీసుకోవడము, మంచి ఆకుకూరలు తీసుకోవడము. తర్వాత ఇంకోటి స్ట్రెస్ తగ్గేది ఏంటంటే విటమిన్స్, మెయిన్ గా విటమిన్ బి12 అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విటమిన్ బి12 అనేది ఏంటంటే వెజిటేరియన్ డైట్ లో ఉండదు, కాబట్టి ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే ఈ పాలు గానీ పెరుగు గానీ నెయ్యి గానీ తినాలి. ఎందుకంటే ఈ పాలు పెరుగు ఎక్కడ ఉంటుందంటే మనకు ఈ జంతువుల నుంచి వస్తుంది, కాబట్టి అందులో ఒక విటమిన్ బి12 ఉంటుంది. సో ఎప్పుడైతే నాన్ వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి ఫిష్ గానీ ఎగ్ గానీ తీసుకోవాలి. తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అందులో ఫిష్ లో ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి, మంచి మినరల్స్ విటమిన్స్ ఉంటాయి, దానివల్ల కూడా స్ట్రెస్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అరటి పండు తినమని ప్రోత్సహించాలి. అరటి పండు తింటే ఏమవుతుందంటే అందులో ఉండే రిచ్ మెగ్నీషియం పొటాషియం ఇవంటి ఏం చేస్తాయంటే కండరాలను రిలాక్స్ చేస్తాయి, వాళ్ళ ఒత్తిడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ గానీ సిగరెట్ గానీ మానండి.

0: మంచి పర్సనల్ హైజీన్. డైలీ మనం ఏంటంటే చాలా మంది చేయండి ఏంటంటే హ్యాండ్ వాష్ టెక్నిక్స్ కానీ, డైలీ 2 టైమ్స్ బ్రష్ చేసుకోవడము, మన బెడ్ హైజీన్, నైట్ పడుకుంటప్పుడు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడము, మంచి లైట్ మ్యూజిక్ వినడము, తర్వాత ఇంకోటి మంచి నవ్విచ్చే ఫ్రెండ్ పక్కన ఉండడం. మంచి నవ్వుతుంటే ఏమైందంటే మంచి ఎండార్ఫిన్ లాంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి, కండరాలు రిలాక్స్ అవుతాయి, దానివల్ల కూడా ఒక స్ట్రెస్ బస్టర్స్. అంతేకాకుండా ఒక పొద్దుస్తమానం ఈ ఇంటర్నెట్ టీవీస్ అని కాకుండా మన హ్యూమన్ రిలేషన్స్ పెంచినట్లయితే స్ట్రెస్ తగ్గడానికి అవకాశం.
1: ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఏ విశాల్, మానసిక ఆల్కహాల్ నరాల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ డి అడిక్షన్ సెంటర్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: శ్రోతలింతవరకు డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైక్యాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజక కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు. శ్రోతలకు గమనికలు. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూతిబిందు, క్యాట్రాక్, శుక్లాలు కంటి సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అదేవిధంగా ఈ నెల 5వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, ఆస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తులో నీరు చేరటం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితాకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అదేవిధంగా ఈ నెల 6వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు. శ్రోతలు ప్రభాతలది కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
5: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
8: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూజ్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
9: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
8: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్

0: 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి నిజామాబాద్.
3: సెప్టెంబర్ 5వ తేదీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఒక చక్కటి అవకాశం కల్పిస్తుంది ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై. మీ అనుభవాలను మాతో పంచుకోవాలనుకుంటే మీ వాయిస్ రికార్డును ఒక నిమిషం నిడివితో సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు పంపగలరు. మా వాట్సాప్ నంబర్ 8462-4506 నంబర్ మరొకసారి 8462-4506.

శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం చిత్రం నుండి పాటను విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర, వెన్నెలకంటి గీతని డ్యూయట్ చిత్రం కోసం ఆలపించిన పాటను ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: శ్రోతలు ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం వేదాంశ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్. వేదాంశ హాస్పిటల్.
2: పెళ్లై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
1: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. సంతాన సాఫల్యతకు విశ్వసనీయమైన చిరునామా వేదాంశ హాస్పిటల్.
2: సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ గారు ఇప్పుడు మన నిజామాబాద్ లో పూర్తికాలం సేవలందిస్తున్నారు.
1: మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్.
3: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే, మామూలుగా వైట్ డిశ్చార్జ్ అంటాం, వైట్ డిశ్చార్జ్ ఎందుకు వస్తుంది, ఏంటి, దాన్ని రాకుండా చూడడం ఎలా, ఎలా ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలన్నది ఈరోజు టాపిక్ లో మనం తెలుసుకుందాం. వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ అంటే నార్మల్ గా గర్భసంచి మూతి దగ్గర నుంచి కానీ, లేదు అంటే గర్భసంచి మూతి కింది భాగంలో నుంచి కానీ ఎక్కువ ఇన్ఫెక్షన్ రావడం వల్ల అది ఎక్కువ సెక్రీషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట, దానివల్ల అది బయటకు వస్తూ ఉంటుంది. ఇది ఒకటి. నార్మల్ గా మన పీరియడ్స్ ముందు గాని లేదు ప్రెగ్నెన్సీ ముందు గాని ఇదంతా నార్మల్ కండిషన్స్, ఇవి నార్మల్ అనమాట. దానికి పెద్ద ట్రీట్మెంట్ గాని అవేం అవసరం లేదు. బట్ అదే వైట్ డిశ్చార్జ్ ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతుంది మనకి, లేదు అంటే కలర్ మారుతుంది, ఎలా అంటే గ్రీన్ కలర్ గాని, లేదు అంటే కర్డ్ పెరుగులాగా పడడం గాని, లేదు అనుకుంటే బ్లడ్ మిక్స్డ్ గాని, అలా ఏమన్నా వస్తుంది అంటే అప్పుడు మనం భయపడాలి. అంతేకాకుండా తెల్లబట్ట అన్నది ఒక్కొక్కసారి వాసనతో కూడా, లేదు అంటే దురదతో కూడి వస్తుంది అనమాట. అలాంటప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అసలు ఎందుకు వస్తుంది? నార్మల్ గా వెజైనా అంటే యోని ప్రాంతంలో ఏంటంటే మనకి బ్యాక్టీరియా అనేది ఉంటుంది, లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా. అది మనకు రెగ్యులర్ గా క్లీన్ గా ఉండడానికి, మన హెల్దీ వెజైనా, హెల్దీ యోని ప్రాంతంలో హెల్దీగా ఉండడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే మనకు ఆ బ్యాలెన్స్ తప్పుతుందో అప్పుడు ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. సో ఆ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవడం వల్ల ఎక్కువగా సెల్స్ అన్నవి ఊడిపోయి గర్భసంచి మూతి దగ్గర నుంచి ఎక్కువగా డిశ్చార్జ్ రావడం అవన్నీ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ అనేది బ్యాక్టీరియాకి మన బాడీకి ఉన్న బ్యాలెన్స్ అనేది తప్పుతూ ఉంటుందో అలాంటి టైంలో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్, ఈ నార్మల్ గా ఉండే బ్యాక్టీరియా కాకుండా బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా ఉండి దాని ద్వారా ఇన్ఫెక్షన్ వస్తుంది మనకి. నార్మల్ గా ఫస్ట్ పెళ్లి కాని వాళ్ళల్లో, చిన్నపిల్లల్లో వచ్చేది ఒక సమస్య. అయితే పీరియడ్స్ స్టార్ట్ అయినాక కొంతమందికి వైట్ డిశ్చార్జ్ ఉంటుంది, కొంతమందికి ఏంటి 30-40 ఇయర్స్ మధ్యలో వైట్ డిశ్చార్జ్, లేదు అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత అంటే నెలసరి ఆగిపోయిన తర్వాత వచ్చే వైట్ డిశ్చార్జ్. ఒక్కొక్క ఏజ్ లో వచ్చే వైట్ డిశ్చార్జ్ కి ఒక్కొక్క రకమైన కారణాలు ఉంటాయి. నార్మల్ గా ఫస్ట్ నెలసరులు స్టార్ట్ కాకముందు చిన్న వయసులో అంటే 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఏజ్ వాళ్ళకు కూడా కొంతమందికి అవుతూ ఉంటది. ఇది దీనికి రీజన్ ఏంటంటే నార్మల్ గా ఎక్కువ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం, వాళ్ళు ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్ వాళ్ళ పనులు చేసుకోవడం, నీట్ గా యోని క్లీన్ చేసుకోకపోవడం, హైజీన్ మెయింటైన్ చేసుకోకపోవడం, వాటర్ ఎక్కువగా తాగకపోవడం, ఇలాంటి వాటి వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ తో పాటు నెక్స్ట్ వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో, ఈ ఏజ్ వాళ్ళలో పెద్ద భయపడాల్సినదిగా ఉండదు, బట్ జాగ్రత్తలుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే వాళ్ళు వేసుకునే ఇన్నర్ వస్తువులు గాని అవి క్లీన్ గా వాష్ చేసుకోవడం, వాళ్ళ హైజీన్ మెయింటైన్ చేయడం, ఫుడ్ మంచి ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం. ఎందుకంటే అనీమియా, రక్తహీనత వల్ల కూడా ఒక్కొక్కసారి ఏమైతుందంటే ఇన్ఫెక్షన్స్ కాజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంటుంది. సో ప్రాపర్ హైజీన్, ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ వాళ్ళ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే వాళ్ళలో నార్మల్ గా ట్రీట్ అవుతుంది. సో పెద్దగా వాళ్ళలో మెడికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం మనకు ఉండదు. కానీ తర్వాత నెక్స్ట్ పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత కొంతమందికి ఎక్కువగా వస్తూ ఉంటుంది వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం అనేది. ఎంత 15-16-17 ఇయర్స్ వాళ్ళు ఎక్కువగా కంప్లైన్ చేసేది ఎప్పుడు, పీరియడ్ కి ముందు ఒక 5-6 డేస్, లేదు అనుకుంటే పీరియడ్ అయిపోయాక మధ్యలో నెక్స్ట్ పీరియడ్ కి మధ్యలో ఒక 10 డేస్ తర్వాత, అలాంటి టైంలో. నార్మల్ గా వితౌట్ అంటే ఏంటంటే దురద లేకుండా, వాసన లేకుండా తెల్లబట్ట అవుతుంది పీరియడ్స్ కి ముందు అంటే అది పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. అది నార్మల్ ఫిజియలాజికల్ అంటాం అన్నమాట, అంటే ఎవ్రీ మనిషిలో అది కామన్. లేదు మనకి వాసన దురదతో కలిసి వస్తుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ తో వస్తుంది, బర్నింగ్ అంటే యూరిన్ లో కూడా మంట వస్తుంది, వేడి వస్తుంది అంటాం కదా, దాంతో పాటు ఉంది అంటే ప్రాపర్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. యాంటీబయాటిక్ మెడిసిన్స్ వాడుతూ క్లీన్లీనెస్ హైజీనెస్ మెయింటైన్ చేస్తూ ఉంటే సరిపోతుంది వాళ్ళలో. కానీ ఆ ఫాలోయింగ్ ఎప్పుడైతే ఇది ఇంకెక్కువ ఇన్ఫెక్షన్ కార్డియోవైట్ డిశ్చార్జ్ అంటే పెరుగులాగా రావడం, గ్రీనిష్ గా రావడం అంటే ఇంకా ఇన్ఫెక్షన్ సివియారిటీ పెరిగింది అన్నమాట. అలాంటి టైంలో మాత్రం ప్రాపర్ క్లీన్లీనెస్ ట్రీట్మెంట్ యాంటీబయాటిక్స్ కాకుండా ఇంకా రెగ్యులర్ పిహెచ్ మెయింటైన్ చేసే టాబ్లెట్స్ అవన్నీ ఉంటాయన్నమాట, అవి యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 30-40 ఇయర్స్ అంటే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, ఏంటంటే పెళ్లి అయిన తర్వాత వాళ్లలో తెల్లబట్ట రావడానికి రీజన్ ఒకటి యూరిన్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, సెకండ్ వన్ ఎక్కువగా గర్భసంచి మూతి ఇన్ఫెక్షన్ రావడం వల్ల, గర్భసంచి మూతి ఇన్ఫెక్షన్ ని ఎరోజన్ అంటామన్నమాట, సర్వైకల్ ఎరోజన్ అని. అదేంటంటే రెగ్యులర్ గా అక్కడ గర్భసంచి మూతి దగ్గర సెల్స్ అన్నవి డివైడ్ అవుతూ ఉంటాయి, అలాంటి టైంలో అక్కడ ఇన్ఫెక్షన్ వస్తే ప్లేస్ లో దాని రెడ్నెస్ రావడం వల్ల అదొకటి రీజన్. నెక్స్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ పార్ట్నర్ రిలేషన్షిప్ లో కూడా ఒక్కొక్కసారి హస్బెండ్ కి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే అది వైఫ్ కి రావడం వల్ల కూడా తెల్లబట్ట వస్తూ ఉంటుంది. ఇవి 3 రీజన్స్ ఈ టైంలో. దీనికేంటంటే నార్మల్ వైట్ డిశ్చార్జ్, యూరిన్ ఇన్ఫెక్షన్ రావాల వైట్ డిశ్చార్జ్ వచ్చింది అనుకోండి, అది నార్మల్ వైట్ కలర్ లో ఉంటుంది, వాటరీగా ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండదు, ఎక్కువ ఫౌల్ స్మెల్లింగ్ ఉండదు, ఎక్కువ స్మెల్ రాదన్నమాట. అలాంటి వాళ్లలో ట్రీట్మెంట్ లోకల్ గా ఇచ్చే ట్రీట్మెంట్ ఉంటుంది, లోకల్ గా యోనిలో పెట్టుకునే మందులు ఉంటాయి, లేదు అంటే యాంటీబయాటిక్స్ ఉంటాయి, క్లీన్లీనెస్ ఉంటుంది, వాష్ మనకేంటంటే ఆ పిహెచ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే వాష్ ఉంటుంది, వాటి ద్వారా క్లీన్ చేసుకోవచ్చు. లేదు దాంతోపాటు వైట్ డిశ్చార్జ్ తో పాటు స్మెల్ ఎక్కువగా రావడం, దురద రావడం ఉంది అనుకోండి, యూరిన్ ఇన్ఫెక్షన్ ఏంటంటే యూరిన్ లో ఎంతవరకు ఇన్ఫెక్షన్ ఉంది చూసుకుని ఎంతవరకు పైకి ప్రోగ్రెస్ అయింది మనకంటే మూత్రం సంచి కూడా ఇన్ఫెక్ట్ అయిందా చూసుకుని దానికి ప్రాపర్ గా ట్రీట్మెంట్ వాడాల్సి ఉంటుంది మనం. నెక్స్ట్ ఈ 30-40 ఇయర్స్ లో ఇంకా మేజర్ గా కామన్ గా ఎందుకు వస్తుంది అంటే సర్వైకల్ ఎరోజన్ అంటాం, అంటే గర్భసంచి మూతికి ఇన్ఫెక్షన్ రావడం వల్ల, దాని వల్ల కూడా ఎక్కువ అంటే గర్భసంచి మూతికి ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఎక్కువగా షెడ్ అవుతూ ఉంటుంది, ఎక్కువగా అక్కడ సెల్స్ అన్ని ఊడిపోతూ ఉంటాయి, దాని వల్ల స్ట్రీకీ డిశ్చార్జ్ వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అన్నమాట. వీళ్లలో ఇన్ఫెక్షన్స్ కామన్ గా ఉంటాయి, ఒకటి క్యాండిడ్ ఇన్ఫెక్షన్ అంటాం, అంటే క్యాండిడియాసిస్ అనే ఫంగస్ వల్ల ఇన్ఫెక్షన్ ఉంటుంది, అది ఎలా వస్తుందంటే పెరుగులాగా పెరుగులాగా వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటారు, దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది, క్లోట్రిమాక్సిజోల్ అని యాంటీబయాటిక్స్ ఉంటాయి వాటి వాడడం వల్ల సెట్ అవుతుంది. లేదు వాళ్ళలో గ్రీన్ కలర్ డిశ్చార్జ్ వస్తుంది అనుకోండి ఇంకా వేరే యాంటీబయాటిక్స్ ఉంటాయి. సో ప్రాపర్ ఏ కలర్ ని బట్టి మనం వాటికి ఏ బ్యాక్టీరియా వస్తుందో ఇన్ఫెక్షన్ చూసుకుని దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ మనం తీసుకుంటూ ఉంటాం. లేదు ఇంకా బ్లడ్ మిక్స్డ్ గా అంటే ఏంటంటే వైట్ డిశ్చార్జ్ తో పాటు బ్లడ్ మిక్స్ అయి వస్తుందా, ఇలాంటిది ఏంటంటే ఎక్కువగా బ్లడ్ సెల్స్ షెడ్ అవడం వల్ల కొంచెం వైట్ డిశ్చార్జ్ బ్లడ్ మిక్స్డ్ గా వస్తుంది, దానికి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, కానీ ట్రీట్మెంట్ ప్రాపర్ గా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల గానీ లేదు అనుకుంటే లోకల్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల గానీ మనం క్లియర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సర్వైకల్ ఎరోజన్ కి లోకల్ ట్రీట్మెంట్ అంటే క్రయోథెరపీ అంటాం అన్నమాట, అంటే కార్బన్ డైఆక్సైడ్ ని మనం అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ద్వారా మనం హెల్ప్ తో హీల్ చేస్తాం, ఆ ఎరోజన్ ని మనము హీల్ చేస్తాం అనమాట. దాంతో ఏం చేస్తుందంటే ఒక సెట్ ఆఫ్ టైం తీసుకుంటుంది బట్ ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ ట్రీట్మెంట్ లాగా రిపీట్ అంటే ఒక 4-5 మంత్స్ వరకు మళ్ళీ మనకు రాకుండా ఉంటుంది. నెక్స్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ పార్ట్నర్ రిలేషన్షిప్ వల్ల కూడా ఒక్కొక్కసారి ఏంటంటే హస్బెండ్ కి వైఫ్ కి ఇద్దరికి ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా వస్తుంది. ఇలాంటి టైంలో ఇద్దరికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇద్దరు ఒకేసారి దెన్ ఇట్ విల్ సెటిల్. లేదు ఒకరికే ఇచ్చామనుకోండి నెక్స్ట్ మళ్ళీ హస్బెండ్ తో రిలేషన్ లో ఉన్నప్పుడు నెక్స్ట్ పార్ట్నర్ రిలేషన్షిప్ తో మళ్ళీ వైఫ్ కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇంకా ఈ ఏజ్ గ్రూప్స్ అన్ని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఎప్పుడైతే పీరియడ్స్ నెలసరి ఆగిపోయిన తర్వాత వైట్ డిశ్చార్జ్ రావడం, ఇది అనేది కొంచెం ఆలోచించాల్సింది, ఎక్కువ కాన్సన్ట్రేషన్ తీసుకోవాల్సింది. ఎందుకు అంటే ఎప్పుడైతే నెలసరిలో ఆగిపోయిన తర్వాత యుట్రస్ ఫంక్షన్, గర్భసంచి ఫంక్షన్ గానీ, గర్భసంచి మూతి దగ్గర ఇన్ఫెక్షన్ ఫంక్షన్ గానీ, ఆ సెల్స్ ట్రాన్సిషన్ గానీ ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయన్నమాట మనకి. సో ఆ తర్వాత కూడా వచ్చింది అంటే అక్కడ

0: మనకు అబ్నార్మాలిటీ ఏదో ఉంది. ముట్లు ఆగిపోయిన తర్వాత ఉండాల్సిన పనులు అక్కడ కాకుండా ముట్లు ముందు ఎలా ఉందో అలా ఉంది అని. అంటే ఇలాంటిది ఎప్పుడు ఎక్కువ సెల్స్ అనేది అంత తొందరగా ఎప్పుడు డెవలప్ అవుతాయి అంటే క్యాన్సర్ ఏమన్నా ఉందా? గర్భసంచి మూతికి క్యాన్సర్ ఉంటే అది ఎక్కువగా గ్రోత్ ఫామ్ అవడం వల్ల మనకి ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది అన్నమాట. నార్మల్ గా ఏంటంటే నెలసర్లు ఆగిపోయినాక డ్రై అయిపోతుంది గర్భసంచి గానీ గర్భసంచి మూతి గాని దాని కింద ఉన్న వాల్స్ కానీ ఇవన్నీ డ్రై అయిపోతాయి. కానీ డ్రై అయిపోకుండా ఎక్కువగా సెక్రిషన్స్ రావడం ఎందుకు ఉందంటే ఎక్కువ గ్రోత్ ఉంది, ఎక్కువ హార్మోనల్ గ్రోత్ ఉంది అక్కడ. సో దానికి ఫస్ట్ సస్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే గర్భసంచి మూతికి ఏమైనా క్యాన్సర్ ఉందా లేదా, దానికి క్యాన్సర్ ఎలా ఉంది ఏ స్టేజ్ లో ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళలో ఎక్కువ ఏంటంటే ప్రాపర్ వైట్ డిశ్చార్జ్ గా ఉండదు, కొంచెం బ్లడ్ మిక్స్డ్ గా గానీ లేదు అంటే బ్రౌన్ కలర్ డిశ్చార్జ్ వస్తుందని గాని ఇలా చెప్తూ ఉంటారు అన్నమాట. ఎక్కువగా వీళ్ళల్లో ఎక్కువగా స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ సెల్స్ విడిపోయి ఎక్కువ గ్రోత్ ఫామ్ అవడం వల్ల ఎక్కువ షెడ్ అయిపోతూ ఉంటాయి సెల్స్, దానివల్ల ఎక్కువగా స్మెల్ గాని అది వస్తూ ఉంటుంది. వీళ్ళలో ప్రాపర్ వైట్ డిశ్చార్జ్ గా ఉండదు, కొంచెం బ్లడ్ మిక్స్డ్ గాని లేదంటే బ్రౌనిష్ డిశ్చార్జ్ అని ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈయనకి ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటాం మనము ఏంటి అంటే, నార్మల్ గా చూడడానికి మనకు నార్మల్ గా ఉంది గర్భసంచి మూతి నెలసరి ఆగిపోయింది, అలాంటప్పుడు ప్యాప్స్మియర్ అనే ఒక టెస్ట్ ఉంటుంది మనకి. ప్యాప్స్మియర్ టెస్ట్ అంటే ఏంటంటే గర్భసంచి మూతి దగ్గర నుంచి మనం సెల్స్ కలెక్ట్ చేస్తాం బ్రష్ ద్వారా, వాటిని ఆ సెల్స్ ఎలా ఉన్నాయి, క్యాన్సర్ కి ప్రోగ్రెస్ అవుతాయా అవ్వవా, ఇది నార్మలేనా అని చూసే టెస్ట్. ఆ టెస్ట్ ద్వారా మనం బేసిక్ టెస్ట్, దాని ద్వారా మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు అది క్యాన్సర్ ఎంతవరకు ఉంది, అసలు ఉందా లేదా అనేది. ఒకవేళ కొంచెం మినిమల్ ఇన్ఫెక్షన్ లాగా మినిమల్ క్యాన్సర్ చేంజెస్ అవుతూ ఉన్నాయి అన్నట్టుగా వచ్చింది అనుకోండి, ఎవ్రీ 3 మంత్స్ కి ఒకసారి మనం ఆ టెస్ట్ రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనకి ఒకవేళ నెగిటివ్ 3 మంత్స్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకున్నాం, పాజిటివ్ వచ్చింది మళ్ళీ 3 మంత్స్ తర్వాత టెస్ట్, లేదు అప్పుడే నెగిటివ్ వచ్చింది అనుకోండి మళ్ళీ 6 మంత్స్ తర్వాత టెస్ట్ చేసుకోవాలి. అంటే ప్రాపర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకోవడం వల్ల మాక్సిమం క్యాన్సర్ ని ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ చేసుకోవచ్చు, అవాయిడ్ చేసుకోవచ్చు. ఇది పేరసార్లు ఆగిపోయిన తర్వాత అనే కాదు, మామూలుగా అబౌ 30 ఇయర్స్ ఉండే ఆడవాళ్ళు ఎవరైనా కామన్ గా రెగ్యులర్ గా ఈ టెస్ట్ చేసుకుంటూ ఉంటే రెగ్యులర్ గా ఎర్లీగా క్యాన్సర్ డిటెక్షన్ ఏమన్నా ఉంటే అది చేసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. ఇంకొకటి, ప్రెగ్నెన్సీలో కూడా వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. చాలా మంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ వచ్చి భయపడుతూ వస్తూ ఉంటారు వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది అని. ఫస్ట్ 1-2 మంత్స్ లో కామన్ గా ఉంటుందండి వైట్ డిశ్చార్జ్ ప్రెగ్నెన్సీలో. ఎందుకు అంటే ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ ఏం చేస్తుంది అంటే బేబీని గర్భసంచికి అతుక్కొని ఉండేలాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఏంటంటే ఆ ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ వల్ల నార్మల్ గానే మనకి వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది. సో ఫస్ట్ 2-3 మంత్స్ లో వైట్ డిశ్చార్జ్ తో అంత భయపడాల్సిన అవసరం లేదు. అదే కానీ అదే వైట్ డిశ్చార్జ్ 6th మంత్ ఆర్ 7th మంత్ లో విత్ స్మెల్లింగ్ ఆర్ విత్ ఇచింగ్ ఉంది అంటే మాత్రం కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, ప్రాపర్ కేర్ తీసుకో. ఎందుకు అంటే అదే వైట్ డిశ్చార్జ్ ఇంకా కంటిన్యూ అవుతుంటే నెలలు నిండకుండానే డెలివరీ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి మెయిన్ ఎందుకు వస్తుంది వీళ్ళలో వైట్ డిశ్చార్జ్ అంటే ఇది వీళ్ళకు వాటర్ ఎక్కువగా తాగుతూ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటే నో ప్రాబ్లం, ఇట్ విల్ సెటిల్. కానీ దీనికి అన్నిటికీ ఓన్లీ హిస్టెక్టమీ ఒకటి, గర్భసంచి తీసేసుకోవడం అన్నది ఒకటే సొల్యూషన్ కాదు. సో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ బీ హ్యాపీ అండ్ బీ కైండ్.
1: వేదాంశు హాస్పిటల్
2: కేవలం స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సేవలే కాకుండా జనరల్ సర్జరీ వైద్య సేవలు, ల్యాబ్ సౌకర్యాలను కూడా అందిస్తోంది వేదాంశ్ హాస్పిటల్.
1: యుక్త వయసులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు, ఋతుక్రమ సమస్యలకు, తరచుగా కడుపు నొప్పితో బాధపడే వారికి అధునాతన వైద్య విధానాలతో విశాలమైన నూతన భవనంలో వైద్య సేవలు అందిస్తోంది వేదాంశ్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్.
3: శ్రోతలు ఇంతవరకు వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు. శ్రోతలకు గమనికలు. ఈ నెల 5వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతీలో మంటగా ఉండటం, అజీర్తి

మలబద్ధకం వేధించడం, తరచుగా వాంతులు వెక్కిలు రావటం, ఇంకా అపచకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అదేవిధంగా ఈ నెల 6వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్డియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల సమస్యలకు క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్ట్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు.

కార్యక్రమంలో ముందుగా విందాం గోవిందా గోవిందా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కేఎస్ చిత్ర ఆలపించిన పాటను సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, సంగీతం రాజ్కోటి.

0: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ తత్వం జీవితానికి మార్గదర్శనం. ఈ నెల 4వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు వినండి ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుండైనా వినవచ్చు.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం సంపంగి చిత్రం కోసం వరికొప్పుల యాదగిరి ఆలపించిన పాటను సంగీతం ఘంటాటి కృష్ణ

సెప్టెంబర్ 5వ తేదీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఒక చక్కటి అవకాశం కల్పిస్తుంది ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై. మీ అనుభవాలను మాతో పంచుకోవాలనుకుంటే మీ వాయిస్ రికార్డును 1 నిమిషం నిడివితో సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు పంపగలరు. మా వాట్సాప్ నంబర్ 8462245066. నంబర్ మరొకసారి 8462245066.

0: సెప్టెంబర్ 5వ తేదీ జాతీయ
1: శ్రోతలు అంటున్నారు. సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉదిత్ నారాయణ రాజశ్రీ గీతాన్ని ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో ప్రేమికుడు చిత్రం కోసం ఆలపించిన పాటను

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్
3: శ్రోతలు ఉంటున్నారు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సాగర్ హరిప్రియ దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో శివం చిత్రం కోసం ఆలపించిన పాటను, భాస్కర్ భట్ల రచన.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: శ్రోతలు ఉంటున్నారు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు విందాం కేఎస్ చిత్ర రేవంత్ సుప్రీం చిత్రం కోసం ఆలపించిన పాటను వేటూరి రచన సాయి కార్తిక్ సంగీతం.

0: శ్రోతలు ఉంటున్నారు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: సెప్టెంబర్ 5వ తేదీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఒక చక్కటి అవకాశం కల్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై. మీ అనుభవాలను మాతో పంచుకోవాలనుకుంటే మీ వాయిస్ రికార్డును 1 నిమిషం నిడివితో సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు పంపగలరు. మా వాట్సాప్ నంబర్ 8462245066 నంబర్ మరొకసారి 8462245066.
2: నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు.
0: శ్రోతలు సినీ రంజని కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం వనమాలి గీతాన్ని. హేషామ్ అబ్దుల్ వహాబ్ అవని మల్హార్ 8 వసంతాలు చిత్రం కోసం ఆలపించిన పాటను హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9:00. హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే ఊరు పేరు సినిమా పాట టైప్ చేసి 8462245066 నంబర్కి వాట్సాప్ చేయండి. మరి ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమంలో ముందుగా పాటను వినిపించమంటూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ ఆర్మూర్ నుండి తాడూరి ప్రియాంజలి, సంపత్ కుమార్, ఉమాభారతి, వెంకట నరసింహ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ రిక్వెస్ట్ పంపించారు. గుణ చిత్రం నుండి పాటను వినిపించుకుంటారు.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నీకు నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ లేక కాదు, ఉత్తరమే అని రా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
1: ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత,

0: తెలీదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి, మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నాచోక నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: శ్రోతలు హృదయరాగాలు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమం తీసుకుందాం చిన్న విరామం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
4: ఈ వరం పొందడానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
4: ఖలీల్ వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 0846225334.
6: అబ్బా, పంటి నొప్పి.
3: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా బాధ.
6: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్ వాడి, నిజామాబాద్.
6: సెల్ 9912317190.
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
7: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
3: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
7: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
7: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్,
8: అడ్వాన్స్ టెక్నాలజీతో,
3: లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో
8: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఇప్పుడు నిజామాబాద్ తో పాటు
3: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ గా కొంపల్లి మరియు పంజాగుట్ట హైదరాబాద్ లో ప్రారంభించబడింది.
8: సెల్
3: 7799050505. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
8: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
8: 24 గంటలు అత్యవసర సేవలు.
3: NABH గుర్తింపు.
8: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: దరమాండ్ షాప్,
8: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
3: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్,
8: ఏకైక కంపెనీ షోరూమ్,
3: దరమాండ్ షాప్,
8: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
3: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
8: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: సెల్ 9444000437.
9: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మ లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు

0: దుకాణాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ టీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: సెప్టెంబర్ 5వ తేదీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఒక చక్కటి అవకాశం కల్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై. మీ అనుభవాలను మాతో పంచుకోవాలనుకుంటే మీ వాయిస్ రికార్డును 1 నిమిషం నిడివితో సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు పంపగలరు. మా వాట్సాప్ నంబర్ 8462245066. నంబర్ మరొకసారి 8462245066.

వీరమనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాటను రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామల, ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్, రమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరూ కోరుతున్నారు ఖైదీ చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన

0: 10 లక్షల లాటరీ నాకా?
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: విరామానంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాటను రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు నిజామాబాద్ పోతంగల్ నుండి తోట సంతోష్, నిఖిల, రణ్వీర్, నమ్రత, నిత్య సంతోషిని మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్నారు ముకుందా చిత్రం కోసం హరిచరణ ఆలపించిన పాటను.

0: శ్రోతలు విన్నారు హృదయరాగలు కార్యక్రమం. కార్యక్రమం తీసుకుందాం చిన్న విరామం.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
3: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
2: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
3: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
2: దాందే ఉంది, 9490407880కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
3: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
4: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
5: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ తత్వం జీవితానికి మార్గదర్శనం. ఈ నెల

తేదీ శుక్రవారం ఉదయం 10:00 నుండి 10:30 వరకు వినండి ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 100.2 మెగాహెర్ట్స్ పై. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుండైనా వినవచ్చు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: మాతృత్వం ఒక మధురమైన వరం.
2: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
1: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత,
1: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
2: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253344.

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: విరామానంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాటను రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు నందిపేట్ 1LK గ్రామం నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంశ్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరూ కోరుతున్నారు మహాత్మా చిత్రం నుండి పాటను వినిపించమంటూ.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎన్ఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: సెప్టెంబర్ 5వ తేదీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఒక చక్కటి అవకాశం కల్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్. ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై మీ అనుభవాలను మాతో పంచుకోవాలనుకుంటే మీ వాయిస్ రికార్డును 1 నిమిషం నిడివితో సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు పంపగలరు. మా వాట్సాప్ నంబర్ 8462245066. నంబర్ మరొకసారి 8462245066.

విరామానంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో తర్వాతి పాటను రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు నందిపేట్ కుదాన్పూర్ గ్రామం నుండి ఇజాజ్ అన్సారీ, ఉజేర్ జైన్, ఆయిషా, నాస్ వీరందరూ కోరుతున్నారు రాక్షసుడు చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాటను.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9499047880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
3: విరామానంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో తర్వాత పాటను రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి శ్రీనివాసరావు, గంగాభవాని, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరూ కోరుతున్నారు శ్రీమంతుడు చిత్రం కోసం సాగర్ సుచిత్ర ఆలపించిన పాటను.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ తత్వం జీవితానికి మార్గదర్శనం ఈ నెల 4వ తేదీ శుక్రవారం ఉదయం 10:00 నుండి 10:30 వరకు వినండి ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుండైనా వినవచ్చు.
2: విరామానంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాటు రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు నిజామాబాద్ కందుకుర్తి గ్రామం నుండి రవీందర్ బాబు, ద్రుపతిబాయ్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరు కోరుతున్నారు యముడికి మొగుడు చిత్రం నుండి పాటను.

శ్రోతలు వింటున్నారు హృదయరాగలు కార్యక్రమంలో తర్వాతి పాటలను రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు. నిజామాబాద్ నుండి అమ్మ రాజీనామా చిత్రం నుండి పాటను వినిపించమంటూ శ్రీలత, సుమలత, కవిత మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి రిక్వెస్ట్ పై అమ్మ రాజీనామా చిత్రం నుండి పాటను విన్నాము.

శ్రోతలు, ఇంతవరకు హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10:00 వస్తుంది. మరికొద్ది క్షణంలో వివిధ భారతీయ తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నల్గొండ క్రాస్ రోడ్స్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు 620 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కారిడార్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభిస్తారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 3.23 కిలోమీటర్ల మేర ఎలాంటి అడ్డంకులు లేని ఈ కారిడార్ చెంచల్గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్ ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీని నివారిస్తూ ప్రయాణ సమయాన్ని దాదాపు 30 నిమిషాల వరకు తగ్గిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన అందించిందని మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నప్పటికీ 1000 రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థవంతమైన పరిపాలన అందించారని ప్రశంసించారు. తెలంగాణ అంగన్వాడీ చరిత్రలో 50 ఏళ్లలో తొలిసారి నెల మొదటి తేదీనే సిబ్బంది ఖాతాల్లో జీతాలు జమ అయ్యాయి. సెప్టెంబర్1వ వేతనాలు అందడంతో రాష్ట వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఆనందం వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతోనే ఇది సాధ్యమైందని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను విమర్శిస్తూ తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కె తారక రామారావు, హరీష్ రావు ఛార్జ్షీట్ విడుదల చేశారు. కె చంద్రశేఖరరావు హయాంలో అభివృద్ది చెందిన వ్యవసాయం, వైద్యం, విద్యుత్, విద్యా రంగాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీనపరిచారని ఆరోపించారు. ములుగు జిల్లా పాలంపేటలోని గొల్లలపూడి దేవాలయాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 31 ఆగస్టు 2026 నాటి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. గొల్లలగుడికి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు లభించడం పట్ల పర్యాటక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్ లో జరిగిన అలినోద్యమ శిఖరాగ్ర సమాపేశానికి అనుబంధంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న పలు దేశాల నేతలతో వరుస ద్వైపాక్షిక సమాపేశాలు జరిపారు. తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి 11 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఇందులో పాల్గొనేవారు ప్రొఫెసర్ పల్లవి కాబ్డే, డైరెక్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్, ఇంకా డాక్టర్ వై వెంకటేశ్వర్లు, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీసెస్. కార్యక్రమ అనుసంధానకర్త కె నీలిమ గారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324 0852, మరో నెంబరు 2324 0853, మరో నెంబరు 2955 0923.
1: శ్రోతలకు నమస్కారం. చదువుకోవాలనే ఆశ ఉన్న రకరకాల కారణాలతో చదువును మధ్యలోనే ఆపేసిన వారికి, చదువుకి వయసుతో అడ్డంకి కాదు, మీ కలలు పరిస్థితులకు అవరోధం కాదు, అవకాశాన్ని అందిపుచ్చుకుంటే ఉన్నత విద్య మీ సొంతం, మళ్లీ మీరు చదువుకోవచ్చు, రండి నేనున్నాను, మీ చదువును కొనసాగించండి అని ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటూ అనేక మందికి ఉన్నత విద్యను అందిస్తూ విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ చాలా మందిని ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడేటట్లు చేస్తూ ఒక మంచి వేదికగా నిలుస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. అవును, ఉద్యోగులు, గృహిణులు, వ్యవసాయదారులు, ఇలా ప్రతి రంగంలో ఉన్నవారు వయసుతో సంబంధం లేకుండా వారికి నచ్చిన కోర్సుల్లో ప్రవేశాలు పొంది వారికి కావలసిన క్వాలిఫికేషన్స్ పెంచుకునేందుకు ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ప్రస్తుతం బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఆకాశవాణి స్టూడియోస్ లో సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085 2, 2324085 3, 2955092 ఈ నెంబర్కు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు. నమస్తే.

0: రవి గారు. నమస్తే వెంకటేశ్వరరావు గారు.
1: నమస్కారం.
2: నమస్కారం నీలిమ గారు.
0: వెంకటేశ్వరరావు గారు, ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క ఆవిర్భావం, అలాగే దానికున్న విశిష్టత, ప్రాముఖ్యత, ప్రాధాన్యత గురించి ఒకసారి మా శ్రోతలు వివరిస్తారా?
1: అలాగేనమ్మా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యను సార్వత్రికం చేయడం కోసం అన్ని వర్గాల వారికి, అంటే సాంకేతిక కారణాల చేత చదువు కొనసాగించలేని వారికి, తర్వాత ఉద్యోగము పూర్తిగా అంటే చిన్నతనంలోనే ఉద్యోగం వచ్చేసి ఉన్నత చదువులు చదువుకోలేకపోయినటువంటి వాళ్లకు, ఆ తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులు, మహిళలు, ఈ అనేక రకమైనటువంటి వర్గాల వారు ఉన్నత విద్యను అందించడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 1982లో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా డాక్టర్ ప్రొఫెసర్ జి రామిరెడ్డి గారి నాయకత్వంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక 5,000 మంది విద్యార్థులతో ప్రారంభమై ఇప్పుడు దాదాపుగా 20 లక్షల మంది పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపుగా ఇప్పుడు 6 లక్షల మంది ఆన్లైన్లో ఉన్నారు. అంటే అంబేద్కర్ ఓపెన్ ముఖ్య లక్ష్యం ఏమిటంటే అన్ని వర్గాల వారికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఒక నాణ్యమైనటువంటి విద్యను ఆ తక్కువ ఖర్చుతో, అంటే అన్ని వర్గాల వరకు రెగ్యులర్గా చదువుకోలేని వాళ్లకు, బాగా డబ్బు ఖర్చు పెట్టలేని వాళ్ళందరూ కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక వరంలాగా ఉపయోగపడుతుంది. అదే రకంగా 45 సంవత్సరాలు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అన్ని మూలల వారికి, అన్ని వర్గాల వారికి, తెలంగాణ 2024 వరకు 2 రాష్ట్రాల వరకు సేవలు అందించింది. 2024 నుంచి ఓన్లీ తెలంగాణ వరకు పరిమితమై దాదాపుగా మా దగ్గర 117 స్టడీ సెంటర్స్, మొత్తం కూడా 135 అన్ని స్టడీ సెంటర్లు అందరికి కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్వాలిటీ ఆఫ్ విద్యను అందిస్తుంది.
0: సార్, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు వెంకటేష్, నేను మహబూబ్నగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి వెంకటేశ్వర గారు, మీ క్వశ్చన్ ఏంటి?
3: మేడం, ఇంతకుముందు ఎంఏ సైకాలజీ ఉంటుండే మన బిజినెస్ లోపల, ఇప్పుడు ప్రాబ్లం ఉంటుంది మేడం అది. ఎందుకంటే మేము అంతా ఎంప్లాయీస్, సైకాలజీ చేసుకున్న వాళ్ళకు డిస్టెన్స్ రెగ్యులర్ చేయడం కొంచెం ప్రాబ్లం. ఆ ఉద్దేశం కాల్ చేసిన
0: పల్లవి గారు మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తారు. ప్రొఫెసర్ గారు,
2: వెంకటేశ్వర్ గారు, మీరు అడిగారండి సైకాలజీ యూనివర్సిటీ ఎందుకు ఆఫర్ చేయట్లేదని. మనము ఇంతకుముందు సైకాలజీ ఆఫర్ చేశాము, కానీ యూజీసీ నిబంధన ప్రకారము ఇప్పుడు సైకాలజీని ఇతర కొన్ని ఎలిడ్ హెల్త్ సైన్సెస్ సబ్జెక్ట్స్ ని మనము డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఆఫర్ చేయడానికి లేదండి. ఏదైనా యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది అంటే కనుక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఆ సర్టిఫికేట్ కి వ్యాలిడిటీ ఉండకపోవచ్చు అండి. దీనికోసం యూనివర్సిటీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది, ఫ్యూచర్ లో వస్తే అవకాశం ఉంటుంది, కానీ ప్రస్తుతానికి మాత్రం యూజీసీ ప్రకారం మనం సైకాలజీని నిలిపివేశాము. యూనివర్సిటీ ప్రయత్నాలు చేస్తుందండి, దానికి తగినట్టు పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తే మాత్రం తప్పకుండా మళ్ళీ మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది, కానీ ప్రస్తుతానికి మాత్రం సైకాలజీ కోర్స్ ని మనం ఆఫర్ చేయట్లేదు. అవునండి, యూనివర్సిటీ కూడా అదే రిప్రజెంటేషన్ చేసింది యూజీసీకి, సో మేము మా ప్రయత్నంలో మేము ఉన్నాము.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం నమస్కారం. మేడం
0: మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు రవి, నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం గోన.
0: రవి గారు, మీరు రేడియో వాల్యూమ్ తగ్గించాలండి, లేకపోతే కట్ అవుతుంది. మీ క్వశ్చన్ అడగండి.
4: పూర్తిగా స్టడీ చేసిన
0: మీ క్వశ్చన్ అడగండి.
4: సార్ నమస్కారం. సార్
1: నమస్కారం, చెప్పండి.
4: సార్, మా బాబు డిగ్రీ అయిపోయింది, అయితే కొన్ని సబ్జెక్టులలో పోయిండు, అయితే దానికి రీగా కట్టచ్చునా? అంటే ఇప్పుడు మాకు నిజామాబాద్ జిల్లా దర్పల్లి యూనివర్సిటీ ఉంది, దాంట్లో చేసిండు, దాదాపు 4 ఇయర్ గ్యాప్ వచ్చింది సార్.
1: ఓకే,
4: మరి దానికి తదితర వివరాల కోసం ఎవరిని సంప్రదించాలా ఎట్లా అనేది అడుగుతున్నా సార్.
1: మీరు నెక్స్ట్ వీక్ లో స్టూడెంట్ యొక్క వివరాలన్నీ కూడా యూనివర్సిటీలో సబ్మిట్ చేస్తే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు అందిస్తాం.
4: ఎవరిని సంప్రదించాలా సార్?
1: విద్యార్థి సేవా బీగంలో వచ్చేసి అతను గతంలో చదివిన అతని యొక్క సర్టిఫికెట్స్, గతంలో ఉన్నట్టు చదివినట్టు ఏ విశ్వవిద్యాలయం యొక్క సిలబస్ ఒకసారి సబ్మిట్ చేస్తే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా విద్యార్థికి తెలియజేస్తాం.
4: వెబ్సైట్ సార్?
1: మీరు డైరెక్ట్ గా యూనివర్సిటీకి రావాలి. అది
4: ఎక్కడికి రావాలా?
1: జూబ్లీ హిల్స్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ.
0: రవి గారు, మీ అబ్బాయి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివాడా డిగ్రీ?
4: లేదు, యూనివర్సిటీ యూనివర్సిటీ మేడం, దర్పల్లి, దర్పల్లి నిజామాబాద్ జిల్లా దర్పల్లి.
0: ఓకే సరే అండి, మీరు ఆ సర్టిఫికెట్స్ తీసుకుని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వస్తే వాళ్ళు మీకు సలహా ఇస్తారు.
4: ఎక్కడ సార్? అది ఫోన్ నెంబర్ వగేరా ఏమన్నా ఉందా?
2: మీరు నోట్ చేసుకోండి, హెల్ప్ డెస్క్ నంబర్ 0400.

0: కొంచెం చెప్పండి మేడం.
1: 040 23680
0: 23680
1: 333 అండి, 333.
0: ఓకే,
1: లేదంటే 444, ఇది మా హెల్ప్ డెస్క్ నంబర్. అదే విధంగా మనకు టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉందండి, 1800 00 599 0101 01 01. మీరు సంప్రదించి స్టూడెంట్ సర్వీసెస్ బ్రాంచ్ కు వచ్చేసేయండి, రిలవెంట్ సర్టిఫికేట్స్ తీసుకుని మీ ఇష్యూ రిజాల్వ్ అవుతుందండి.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం అండి, నేను ఇక్కడ ఆశీష్ నగర్ మల్లెపల్లి హైదరాబాద్ నుంచి.
2: చెప్పండి.
3: ఇది ఆల్రెడీ నేను బిఏ పొలిటికల్ సైన్స్ లో 2019 లో జాయిన్ చేశాను మేడం. చేసి అసలు 3 ఇయర్స్ ఎగ్జామ్ ఫీజ్ కట్టాను, కానీ ఎగ్జామ్ రాయలేదా, మళ్ళీ రాసుకోవచ్చా మేడం?
4: మళ్ళీ రాసుకోవచ్చు అండి, 19 అంటే 25 వరకు మీ డ్యూరేషన్ పీరియడ్ అయిపోయింది.
3: ఓకే సార్,
4: మీరు సబ్జెక్టులు పాస్ అయినవి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఒకసారి నో ప్రాబ్లం, మీరు ఒకసారి వచ్చేసేస్తే ఎంత ట్యూషన్ ఫీజు మళ్ళీ ఎంత కట్టాలి అనే విషయం వాళ్ళు బ్రాంచ్ లో డిస్కస్ చేసి మీకు సలహా ఇస్తారు, మళ్ళీ మీకు మళ్ళీ అవకాశం ఇస్తాం.
3: ఓకే సార్,
4: దాన్ని రీఅడ్మిషన్ అంటారు.
3: ఓకే సార్, అది పాత ఫీజు కట్టిన రిసీప్ట్లు అవి తీసుకొని వెళ్ళమంటారు?
4: మా దగ్గర డేటా ఉంటుంది మీ అడ్మిషన్ నెంబర్ తోనే, అది తీసుకొని రండి.
3: ఓకే సార్.
2: మీరు వింటున్నారు డాక్టర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852 23240853 29550923 ఈ నెంబర్కు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల గురించి మీరు నేరుగా మాట్లాడచ్చు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: శ్రీకాంత్ అండి, నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి శ్రీకాంత్ గారు.
5: హలో,
2: చెప్పండి, మీ క్వశ్చన్ ఉంటే అడగండి.
5: మేడం, ఇప్పుడు లా చేయాలనుకుంటుంది, నాకు రెగ్యులర్లో డిగ్రీ అయిపోయింది, బిఎడ్ కూడా అయిపోయింది, నేను లా చేయాలనుకుంటున్నాను, దానికి ఏమైనా ఛాన్స్ ఉందా మేడం? మన అంబేద్కర్ యూనివర్సిటీలో
2: డాక్టర్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు మీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు.
1: శ్రీకాంత్ గారు, మీకు లా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ మనకు డిస్టెన్స్ లో లా ఆఫర్ చేయడానికి పర్మిషన్ లేదండి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ లేదు. సో అందుకని ఇండియాలో ఏ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా లా ఆఫర్ చేయట్లేదు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో. మన దగ్గర రీసెంట్ గానే మనము ఎడ్యుకేషన్ లో ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అనే రెండు కొత్త ప్రోగ్రామ్స్ ని మనకు యూజీసీ అప్రూవల్ ఇచ్చిందండి. మనము త్వరలో ఈ వీక్ ఆల్మోస్ట్ ఒక కొన్ని రోజుల్లో మనం దానికి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము, అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనేవి పీజీ ప్రోగ్రామ్స్, మీరు ఎంఏ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చండి. వస్తుందండి, ఇప్పుడు మనకు ఆల్రెడీ యూజీసీ నుంచి అప్రూవల్ వచ్చేసింది, మనము నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చేస్తాం. ఇంకా నెక్స్ట్ మంత్ మేబీ 1 మంత్ లోపు వచ్చేస్తుందండి, మీరు అప్లై చేసుకోవచ్చు.
2: హలో,
6: హలో,
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నా పేరు రామాంజనాయల్ మేడం, మేము నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ మేడం.
2: చెప్పండి రామాంజనాయల్ గారు.
6: మేడం, అది ఎంఏ ఎడ్యుకేషన్ కోర్సు గురించి డీటెయిల్స్ కావాలండి, దాని గురించి చెప్పండి.
4: ఎంఏ ఎడ్యుకేషన్ ఒక కోర్సు, ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్, ఈ రెండు కోర్సులను ఈ మంత్ లోనే యూనివర్సిటీ మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చేసిస్తుంది. అప్పుడు నోటిఫికేషన్ పడ్డ తర్వాత మీకు రెండిట్లో ఏది ఇష్టం ఉందో దాంట్లో జాయిన్ కావచ్చు.
6: చిన్న డౌట్ సార్, ఏది బాగుంటుంది ఎంఏ ఎడ్యుకేషన్ యొక్క చేస్తే ఏం బెనిఫిట్ ఉంటుంది, ఎంఏ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఎంఏ బెనిఫిట్?
4: ఇప్పుడు ఎంఏ స్కూల్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అనేది స్కూల్ కు సంబంధించినటువంటిది, జనరల్ గా స్కూల్ టీచర్ల కోసం ఉపయోగపడేది అది. ఎంఏ ఎడ్యుకేషన్ జనరల్ ఎంఏ ఈక్వల్ టు ఎంఈడికి సంబంధించిన సిలబస్ దాంట్లో ఉంటుంది. ఈ సంవత్సరం భారతదేశంలోనే ఫస్ట్ ఒకటే యూనివర్సిటీ ఆఫర్ చేసేది ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్.

0: ఒక అంబేద్కర్ రూపొందించుకు ఒక దానికి అవకాశం వచ్చింది.
1: సార్ అయితే ఈ ఎంఏ ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఇగ్నో లో ఉంది కదా సార్?
0: ఉంది, ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఒక అంబేద్కర్ రూపొందించుకునే ఉంది. రెండు రెండు ఉన్నాయి, ఒకటి ఎంఏ ఎడ్యుకేషన్ జనరల్, ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్.
1: రెండు
0: వేర్వేరు కోర్సులు.
1: స్కూల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఏంటి సార్ ఉపయోగాలు?
0: స్కూల్ టీచర్స్ కి అవి అది.
2: రామంజయ్ గారు,
1: నేను టీచరే సార్. నేను
0: స్కూల్
1: గవర్నమెంట్ టీచరే సార్. నేను చాలా రోజుల నుంచి ఈ స్కూల్ ఎంఏ ఎడ్యుకేషన్ చేయాలని చాలా ఉత్సాహంగా ఉన్నా సార్. అందుకే తప్పనిసరి అంతే.
0: దానికి సంబంధించిన వివరాలే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ దాంట్లో ఉంటాయి. ఒకసారి వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాంట్లో సిలబస్ వివరాలన్నీ చూసుకోవచ్చు మీరు.
2: హలో.
3: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: గుడ్ మార్నింగ్ అండి, నేను వినోద్ చావ్లా మాట్లాడుతున్నా. డాక్టర్ వినోద్ చావ్లా, ఐఎమ్ పిహెచ్డి ఫ్రమ్ పిహెచ్డి అండ్ కంపెనీ సెక్రటరీ అండి. మన అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ లో మనకు ఏమైనా హ్యూమన్ రైట్స్ గురించి ఏమైనా మాస్టర్స్ లేకుంటే పిజీ డిప్లొమాస్ ఉన్నాయండి?
0: అంబేద్కర్ ఓపెన్ లో పీజీ డిహెచ్ఆర్ ఉందండి, డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్.
3: ఓకే,
0: ఎనీ గ్రాడ్యుయేషన్ అది ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది. సెప్టెంబర్ 9వ తేదీ లోపు లాస్ట్ డేటు. వీటితో పీజీ డిప్లొమాస్ కు, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, యూజీ అన్ని కోర్సులు కూడా అంబేద్కర్ యూనివర్సిటీ అడ్మిషన్ల చివరి తేదీ సెప్టెంబర్ 9. మీరు అంబేద్కర్ యూనివర్సిటీ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ గానే ఉంటుంది కాబట్టి మీరు www.breouonline.in ఆ సైట్ ఓపెన్ చేసేసి మీరు పీజీ డిప్లొమా పీజీ డిహెచ్ఆర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ హైదరాబాద్ అయితే పీజీ కాలేజ్ సికింద్రాబాద్ సెంటర్లో సంప్రదించండి.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: గుడ్ మార్నింగ్ మ్యామ్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మ్యామ్.
2: చెప్పండి
4: మ్యామ్. పల్లవి మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. వెంకటేశ్వర సార్, థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇస్తున్నందుకు అందరికి. నేను ఎంఎస్సీ జువాలజీ చేశాను మ్యామ్, మన బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలోనే. సో పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నాను. ఎంఎస్సీ అయిపోయిన తర్వాత పిహెచ్డి ఒక కళలాగా ఉంది అనమాట నాకు. సో మన దగ్గర పిహెచ్డి ఎప్పుడే ఉంటుంది మ్యామ్?
2: పిహెచ్డి నోటిఫికేషన్ త్వరలో రాబోతుందండి. బట్ నాకు తెలిసి జువాలజీలో మన దగ్గర వేకెన్సీ లేదు. మనం అన్ని యూజీసీ నామ్స్ ఫాలో అవుతాం కాబట్టి మనకు రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్న డిపార్ట్మెంట్స్ లోనే మనము పిహెచ్డిని ఆఫర్ చేస్తాము. ఏవైతే డిపార్ట్మెంట్స్ లో వేకెన్సీస్ ఉన్నాయో త్వరలో మీకు నోటిఫికేషన్ రాబోతుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు సంబంధించిన అంటే మీరు కన్సర్న్డ్ డిసిప్లిన్ లో మీరు పీజీ చేసినట్లయితే, ఆ వేకెన్సీ ఉన్నట్లయితే మీరు దానికి అప్లై చేసుకోవచ్చు అండి.
4: అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు జువాలజీ వస్తుందా రాదా అని చెప్పేసి.
0: ఇప్పుడు ప్రస్తుతం అంబేద్కర్ యూనివర్సిటీ లో ఏ పర్మనెంట్ స్టాఫ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ డిపార్ట్మెంట్ మాత్రమే పిహెచ్డి కోర్సులు ఆఫర్ చేయడం జరుగుతుంది. సైన్స్ లో చాలా కోర్సులు పర్మనెంట్ స్టాఫ్ లేదు కాబట్టి అది త్వరలో ఒకవేళ రాగానే నోటిఫికేషన్ ఇచ్చేసిస్తాం.
4: మాలాంటి విద్యార్థులకు చాలా మందికి
0: చేస్తాము. త్వరలో వచ్చే రాగానే నోటిఫికేషన్ రాగానే మీరు ఒకసారి చూసుకోండి నోటిఫికేషన్.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: కొత్తగూడెం నుంచి అండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నా పేరు వెంకటేశ్వర అండి.
2: చెప్పండి సార్.
5: మా కోడలు ఓపెన్ ఇన్స్టిట్యూట్ కొత్తగూడెంలో చేశారు. ఫైనల్ ఇయర్ లో ఒక సెమ్ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఫీజు కట్టించుకుంటే మీకు టైం అయిపోయింది, రీఅడ్మిషన్ తీసుకోవాలన్నారు.
0: హలో, ఒక్కసారి జాయిన్ అయితే అంబేద్కర్ యూనివర్సిటీలో 6 సంవత్సరాల లోపు పూర్తి చేయాలి. టెక్నికల్ గా ఏదైతే సబ్జెక్ట్ మిగులుతాయో ఆ సబ్జెక్ట్ వరకే ట్యూషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. మళ్ళీ మొత్తం మీరు 3 ఇయర్స్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. రీఅడ్మిషన్ అంటే పాస్ అయినా మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఓన్లీ అయితే రిమైనింగ్ ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ ఉన్నాయో, రాయని సబ్జెక్ట్ ఉన్నాయో, వాటి వరకే ట్యూషన్ ఫీజు తీసుకుంటాము. వాటి వరకే ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది.
5: అయితే అది ఓన్లీ హైదరాబాద్ లోనే కట్టాలి, ఇంకా బ్రాంచ్ల్లో కట్టడం కుదరదు ఫీజు అన్నారు.
0: ఎందుకంటే దానికి ఒక ఫోటోలు కావాలి, ఆ తర్వాత స్టూడెంట్స్ వివరాలు కావాలి. ఏ సబ్జెక్టులు అనేది పూర్తిగా సమాచారం అక్కడ మా దగ్గర ఉన్నటువంటి బ్రాంచ్ వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి అక్కడ కట్టడం వల్ల ఒకసారి ఏమైతే చాలా మంది స్టూడెంట్ తెలియక పాస్ అయినా కూడా మళ్ళీ కట్టుకుంటే విద్యార్థి నష్టపోతాడు కాబట్టి స్టూడెంట్ని ఇక్కడికి స్టూడెంట్ రాకపోయినా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా

0: అది రీఅడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయిస్తాం.
1: మీరు వింటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఆకాశవాణి స్టూడియోస్లో సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852 2324 0853, మరొక నంబర్ 2955 0923. ఈ నెంబర్కు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మీరు సమాధానాలు పొందవచ్చు. వెంకటేశ్వర్లు సార్, ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి డిగ్రీలో అడ్మిషన్ పొందడానికి అర్హతలు ఏంటి? డిగ్రీలో ఏ కోర్సెస్ మీరు ఆఫర్ చేస్తున్నారు? అడ్మిషన్స్ చివరి తేదీ ఎప్పుడు?
0: బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అడ్మిషన్ పొందడానికి ఇంటర్మీడియట్ కానీ, ఆ తర్వాత ఓపెన్ ఇంటర్ కానీ, ఐటీఏ 2 ఇయర్స్ కానీ, పాలిటెక్నిక్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ బీకామ్ బీఎస్సీ సంబంధించినటువంటి డిగ్రీలో అడ్మిషన్ పొందవచ్చండి. అదే రకంగా సెప్టెంబర్ 9వ తేదీన ఈ అడ్మిషన్లకు చివరి తేదీ. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓన్లీ సాంకేతిక విద్యనే కాకుండా, విద్యార్థులకు మా యూనివర్సిటీ నుంచి బయటకు పోయేసరికి వాళ్ళకు ప్రత్యేకమైన స్కిల్ కార్యక్రమాలు ఇవ్వడానికి కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మా వీసీ గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుని కొన్ని ప్రత్యేకమైన స్కిల్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అంటే మా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి డిజిటల్ స్థాయి వరకు ఎదిగింది. కాబట్టి ఆ స్కిల్ ప్రోగ్రాంల గురించి మా స్కిల్ డైరెక్టర్ పల్లవి కబ్డే గారు టీసీ సాయానికి సంబంధించినటువంటి బిహబ్ సంబంధించిన
1: డెవలప్మెంట్ గురించి మాట్లాడుకునే ముందు కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: ఖుషి మ్యామ్ ఫ్రమ్ హైదరాబాద్.
0: చెప్పండి అమ్మా.
2: ఉస్మానియా యూనివర్సిటీలో బిఎస్సీ కంప్లీట్ చేశాను సార్.
0: ఓకే.
2: యూనివర్సిటీ కాకుండా డిగ్రీ కాలేజ్ వేరే,
0: గవర్నమెంట్. ఓకే.
2: బిఎస్సీ లో కంప్లీట్ చేశా సార్, సైన్స్ లో.
0: ఓకే.
2: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. కానీ మీది పొలిటికల్ సైన్స్ లో ఇంట్రెస్ట్ ఉంది, అలా ఉంటుందా సార్?
0: ఉందమ్మా, ఉంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో సైన్స్ విద్యార్థులు గానీ, ఇంజనీరింగ్ విద్యార్థులు గానీ, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎనీ గ్రాడ్యుయేషన్, బిఎస్సీ విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు, ఎనీ గ్రాడ్యుయేషన్ కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, ఎకనామిక్స్, సోషియాలజీ, జర్నలిజం, ఈ కోర్సులన్నీ కూడా చేసుకునేటువంటి అవకాశం ఉందండి. మీరు ఇమ్మీడియట్ వెంటనే ఈరోజే www.briouonline.site వెళ్ళి పీజీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుని పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో సంప్రదించండి. ప్యారడైజ్ అంబేద్కర్ ఓపెన్ స్టడీ సెంటర్లో.
1: హలో పల్లవి గారు, సార్ అన్నట్టు స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా డిజిటల్ యుగంలో ఉన్నాము, ఏఐ యుగంలో ఉన్నాము. సో పిల్లలకి చదువుతో పాటు స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, స్కిల్ డెవలప్మెంట్ అనేది. సో ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇప్పటి వరకు ఉన్న ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అన్ని బ్రేక్ చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ అలాగే ఎంప్లాయబిలిటీ వైపు ఎలా మీరు విస్తరిస్తున్నారు, ఏ రకంగా ట్రైనింగ్స్ ఇస్తున్నారు స్టూడెంట్స్కి?
3: నీలిమ గారు, ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, మన మారుతున్న ప్రపంచంలో డిగ్రీతో పాటు నైపుణ్యం కూడా చాలా అవసరం. అందుకే మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇప్పుడు విద్యతో పాటు నైపుణ్యాన్ని, నైపుణ్యంతో పాటు ఉపాధిని, ఉపాధితో పాటు సాధికారత దిశగా మా విద్యార్థులకు మేము దారి చూపుతున్నాము. ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది కేవలం డిగ్రీలు అందించే విశ్వవిద్యాలయమే కాదు, ఎడ్యుకేషన్ ఫర్ ఎంప్లాయబిలిటీ అండ్ ఎంపవర్మెంట్ అనేది మేము మా నినాదం. ఇప్పుడు ఆ దిశ వైపే మేము నడుస్తున్నాము. మా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు లాస్ట్ ఒక 1.5 ఇయర్స్ నుంచి దీనికోసం మేమందరం కృషి చేస్తున్నాము. సో దీంట్లో డిగ్రీతో పాటు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, ఎంటర్ప్రెన్యూర్షిప్ మరియు లైఫ్ లాంగ్ లెర్నింగ్ కోసం ప్రాధాన్యతను ఇస్తూ వేరియస్ అంటే డిఫరెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని మేము డిజైన్ చేయడం జరిగింది.
1: వైవి సార్, అసలు ఇప్పుడు పీజీలో కూడా అడ్మిషన్స్ ఉన్నాయని అంటున్నారు, సో ఎంబీఏలో అలా అడ్మిషన్స్ ఎలా పొందాలి, ఇంకా పీజీలో ఇంకేమేం కోర్సెస్ ఉన్నాయి, పీజీలో చేరడానికి ఎలాంటి అర్హతలు కావాలి?
0: పీజీలో చేరడానికి నీలమ గారు, బీఎస్సీ ఎంఎస్సీ చేరాలంటే కంపల్సరీ దాని కన్సర్న్ సబ్జెక్టు డిగ్రీలో పాస్ అయి ఉండాలండి. అదే ఎంఏ సోషల్ సైన్స్లో, ఆ తర్వాత వీటిలో మాత్రం ఎంఏ సోషల్ సైన్స్లో చేరడానికి ఎనీ గ్రాడ్యుయేషన్, సైన్స్, ఇంజనీరింగ్, మిగతా వాళ్ళు కూడా ఈ సామాజిక శాస్త్రాలు మన అంబేద్కర్ రూపంలో చదువుకునేటువంటి అవకాశం ఉంది.

0: ఎంబీఏకి మాత్రం అంబేద్కర్ యూనివర్సిటీ ఒక ఎంట్రన్స్ సెట్ కండక్ట్ చేస్తుంది, అదేనా క్వాలిఫై కావాలి, లేకపోతే తెలంగాణ ఐసెట్ కానీ క్వాలిఫై అయిన వాళ్ళకు అంబేద్కర్ యూనివర్సిటీలో మేము అడ్మిషన్ కల్పిస్తున్నామండి. దాని కూడా అడ్మిషన్ల చివరి తేదీ ఈ సెప్టెంబర్ 9.
1: ఓ, అంటే ఇప్పుడు తెలంగాణ ఐసెట్ నుంచి డైరెక్ట్ గా తీసుకునేది ఏం లేదు, ఎవరైనా కూడా ఇప్పుడు ఈ అడ్మిషన్ ప్రాసెస్ లో అప్లై చేసుకోవాల్సిందే సెప్టెంబర్ 9.

0: వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ లో నిష్ణాతులు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్ గారు స్టూడియోస్ లో ఉన్నారు మీ సమాధానాలు, మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేయడానికి. సో ఎవరైనా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ గురించి, పీజీ గురించి కానీ, అడ్మిషన్స్ గురించి కానీ ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. పల్లవి గారు, ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్షిప్ అలాగే ఎంప్లాయ్మెంట్ దిశగా మీరు మా పిల్లల్ని ట్రైన్ చేస్తున్నాము అని అంటున్నారు, సో డిగ్రీతో పాటు ఇంకా ఎలాంటి ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ మీరు పిల్లలకి పెడుతున్నారు?
1: నీలిమ గారు, మేము విద్యార్థుల కోసం వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా పరిశ్రమల అవసరాలను కూడా వారి అనుగుణంగా జాబ్ ఓరియంటెడ్ ఒకేషనల్ మరియు ఇండస్ట్రీ లింక్డ్ స్కిల్ ప్రోగ్రామ్స్ ని అభివృద్ధి చేస్తున్నాము. దీనికోసం మేము వివిధ గవర్నమెంట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ తో కొలాబరేషన్స్ చేసుకున్నాము. లైక్ టాటా టీసీఎస్ అయాన్ కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారిది వీహబ్, స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేషన్ అన్నమాట. అదేవిధంగా రాసి రిటైలర్స్ అసోసియేషన్, స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఇలా అనేక రకాలుగా, అంటే మనం ఒక స్టూడెంట్ తను ఎంచుకున్న, తనకు ఇష్టమైన, తనకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి, తనకు కార్పొరేట్ లైఫ్ వైపు వెళ్ళాలి అనుకుంటే గనక మనకు టాటా టీసీఎస్ అయాన్ జాబ్ అచీవర్స్ ప్రోగ్రామ్ ఉందండి. సో ఈ జాబ్ అచీవర్స్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఎప్పుడైతే ఒక విద్యార్థి మన డిగ్రీలో చేరుతారో వారికి మనము అకాడమిక్ ఇన్పుట్స్తో పాటు మనం వారికి జాబ్ రెడీగా ప్రిపేర్ చేస్తామన్నమాట. అంటే మార్కెట్ నీడ్స్ని దృష్టిలో పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత వారికి కేవలం అకాడమిక్ నాలెడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వారు ఇంటర్వ్యూస్కి వెళ్తారో వాళ్ళకి చాలా స్కిల్స్ కావాలి, అంటే టెక్నికల్ స్కిల్స్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, యాప్టిట్యూడ్ ఉండాలి, తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి, టీమ్ బిల్డింగ్ ఉండాలి. సో ఇలా చాలా వరకు స్కిల్స్ అనేవి అవసరం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మన అకాడమిక్ కరికులంలో అవి లోపించే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో కలిసి ఒక కొత్త కరికులంని డిజైన్ చేశాం, మాడ్యూల్స్ని డిజైన్ చేశామన్నమాట. సో 3 ఇయర్స్లో, అంటే 6 సెమిస్టర్స్లో మన దగ్గర అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే జాయిన్ అవుతారో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, వారు ఈ జాబ్ అచీవర్స్ ప్రోగ్రామ్ని ఎన్నుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని వీళ్ళు తీసుకుంటారో, జాయిన్ అవుతారో, కంప్లీట్ అయిన తర్వాత వారికి టాటా టీసీఎస్ వారి అనుబంధంతో ఉన్నటువంటి ఒక 3000 పార్ట్నర్ ఇన్స్టిట్యూట్స్, ఆర్గనైజేషన్స్, ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. సో అక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చే 100% గ్యారంటీ ఉంటుందన్నమాట. సో వారు ఒక ఎన్క్యూటీ టెస్ట్ అనేది పెడతారు, అది పెట్టిన తర్వాత దాంట్లో క్వాలిఫై అయినట్లయితే సో దానికి కావాల్సింది మొత్తం మేము రెడీ చేస్తాం. ఒక స్టూడెంట్కి అన్ని ఇన్పుట్స్ ఇస్తాము. సో స్టూడెంట్ విల్ బి మార్కెట్ రెడీ, కార్పొరేట్ లైఫ్కి తను రెడీగా ఉంటారన్నమాట. అంటే డైరెక్ట్ ఫ్రమ్ క్యాంపస్ టు కార్పొరేట్ అనేది దీని ముఖ్య ఉద్దేశం, టాటా టీసీఎస్ ప్రోగ్రామ్. ఇది చాలా మంచి అవకాశం అందరికీ. ఆల్రెడీ మాకు రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి మా వెబ్సైట్లో www.bruou.ac.inలో టాటా టీసీఎస్ అయాన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉందండి. విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు కొత్తగా అడ్మిషన్స్ తీసుకుంటున్నారో వారు దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే 3 ఇయర్స్ తర్వాత మీకు ఒక డిగ్రీ సర్టిఫికేట్తో పాటు మీకు జాబ్ అచీవర్స్ ప్రోగ్రామ్ అనేది, అంటే ఎంప్లాయబిలిటీకి మీరు రెడీగా ఉన్నటువంటి సర్టిఫికేట్ అన్ని విధాలుగా, ఇప్పుడు ఏఐ అంటున్నారు, సో ఏఐలో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, టూల్స్ ఇవన్నీ కూడా మేము దాంట్లో నేర్పించడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు టాటా టీసీఎస్ఏ కాకుండా రాసి రీటైలర్స్ అసోసియేషన్, స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో కలిసి మనము స్టైపెండ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మనము మన విద్యార్థులకు అందిస్తున్నాము. ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్, ఇప్పుడు చాలా మందికి చదువుకోవాలనే ఆలోచన ఉంటుంది కానీ అవకాశాలు ఉండకపోవచ్చు. కానీ రెండు చేయాలి అంటే చదువుకోవాలని ఉంటుంది, ఇంకా సంపాదించాలి, ఎక్స్పీరియన్స్ రావాలి అని కూడా కోరిక కలుగుతుంది. మీరు రెగ్యులర్గా చూసినట్లయితే ఈ అవకాశం పొందకపోవచ్చు, కానీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనకి ఈ అవకాశం వస్తుందన్నమాట. డిగ్రీ స్టూడెంట్ ఎప్పుడైతే మన దగ్గర జాయిన్ అవుతారో వారు ఈ రాసి ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే అప్రెంటిస్షిప్గా వాళ్ళు ఎక్కడైనా జాయిన్ అయితే వాళ్ళకి మినిమం 7,000 రూపీస్ నుంచి 24,000 రూపీస్ వరకు స్టైపెండ్ వస్తుంది,
0: లైక్ పార్ట్ టైం,
1: లైక్ పార్ట్ టైం. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఏ విధంగా అంటే ఒకవైపు మీరు మీ చదువును కొనసాగిస్తున్నారు, అదే టైంలో మీరు మీ ఎక్స్పీరియన్స్ని పెంచుకుంటున్నారు. ఎప్పుడైతే ఒక స్టూడెంట్ ఈ 3 ఇయర్స్ కంప్లీట్ చేసి

0: బ్రాజిల్లో అప్రెంటిస్షిప్ ఈ స్టైపెండ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేసి వస్తారో వారికి రెండు సర్టిఫికేట్స్ ఉంటాయి. ఒకటి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉంటుంది, యూనివర్సిటీ సర్టిఫికేట్ ఉంటుంది, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్తారో దే విల్ హ్యావ్ అన్ ఎడ్జ్ ఓవర్ ది అదర్ క్యాండిడేట్స్ అనమాట. సో వారికి శాలరీ ప్యాకేజెస్ కానీ డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. మిగతా స్టూడెంట్స్తో కంపేర్ చేసినట్లయితే వీరికి ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ అవకాశాన్ని కూడా విద్యార్థులు వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం.
1: చాలా బాగుందండి హిరాసి ప్రోగ్రామ్. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి.
2: నాది చాలా 10 ఏళ్ళ నేను ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ లో చేసి చదివినాను, కానీ ఇప్పుడు ఏమన్నా తీసుకోవడానికి.
3: హలో, మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా? ఏంటి చెప్పండి. మీరు సార్, ఇప్పుడు మీరు అంబేద్కర్ లో డిగ్రీ అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉందండి. దీనికి వయస్సుకు సంబంధం లేదు. అంబేద్కర్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ లో మీరు వచ్చి అడ్మిషన్ మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండి. హైదరాబాద్ లో 16 సెంటర్ల వరకు ఉన్నాయి. కొద్బులాపురం, మీకు నర్సాపూర్ దగ్గర అయితే నర్సాపూర్ గానీ, పటంచెరు గానీ, కూకట్పల్లి గానీ, ఖైరతాబాద్ గాని, కొట్టపల్లి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో మీరు వెళ్ళి సంప్రదించి అడ్మిషన్ తీసుకోవచ్చు అండి. అన్ని మొత్తం కూడా ఆన్లైన్ లో అప్లికేషన్ తీసుకుని స్టడీ సెంటర్ లో సంప్రదించండి.
1: హలో,
4: నమస్తే
1: అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నా అండి, శకుంతల అని.
1: చెప్పండి శకుంతల గారు.
4: మా బాబుకి బీఎస్సీ కట్టాము సార్ మేడం, ఓపెన్ యూనివర్సిటీ. అయితే బీఏలోకి మారాలనుకుంటున్నాం. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కట్టాము 10,000 వరకు, అందుకని బీఏలో మారదాం అనుకుంటున్నాం మేడం. ఇది 9 వరకు ఉంది కదా టైము, ఇట్లా మారటానికి అవకాశం
3: ఉందండి. కానీ మీరు సబ్జెక్ట్ జాయిన్ అయ్యి ఎగ్జామ్ రాసి పాస్ అయితే చేంజ్ చేయడం కష్టం. అవి ఓకే, ఎగ్జామ్ రాయకపోతే ఇప్పుడు సబ్జెక్ట్ చేంజ్ చేసేస్తాం. కాబట్టి యూనివర్సిటీని సంప్రదించండి.
4: యూనివర్సిటీ రమ్మంటారు? ఎక్కడ రమ్మంటారు?
3: జూబ్లీ హిల్స్ కు వచ్చేసేస్తే మీ సర్టిఫికెట్ అయితే ట్యూషన్ ఫీజు పే చేసినట్టు రిసీట్లు తీసుకుని ఎవరైనా వచ్చేసేస్తే మేము సబ్జెక్ట్ చేంజ్, విద్యార్థికి ఇష్టం ఉన్నట్టు సబ్జెక్ట్ చేంజ్ చేసేస్తాం.
4: ఓకే ఓకే సార్.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మేడం, నా పేరు శ్రీ కళ్యాణ్ అండి, నేను సీతాఫలం మండి నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి శ్రీ కళ్యాణ్ గారు.
5: మేడం, ఇంతకు ముందు సార్ చెప్పినట్టు మన పిహెచ్డి అడ్మిషన్స్ గురించి చెప్పారు, నోటిఫికేషన్ వస్తుందన్నారు. తర్వాత సైన్సెస్ లో చెప్పారు కానీ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కి ఏమన్నా ఫుల్ టైం ఫ్యాకల్టీ ఉందా, అడ్మిషన్స్ ఏమన్నా ఈ సెప్టెంబర్ లో నోటిఫికేషన్ వస్తాయా అని కాల్ చేశాను మేడం.
0: శ్రీ కళ్యాణ్ గారు, సోషల్ సైన్సెస్ లో మనకు నోటిఫికేషన్ రాబోతుందండి కొన్ని సబ్జెక్ట్స్ లో. మీరు ఏ డిసిప్లిన్ నుంచి ఉన్నారు మీరు చెక్ చేసుకోండి నోటిఫికేషన్ లో. సో వేకెన్సీని బట్టి మన దగ్గర నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది.
5: ఓకే మేడం, థాంక్స్ అండి.
0: ఓకే,
1: మీరు వింటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్కు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి మీరు నేరుగా మాట్లాడొచ్చు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నేను హైదరాబాద్ అండి, బోడపల్లి. నేను అంటే ఓపెన్ యూనివర్సిటీలో చాలా సార్లు ప్రయత్నం చేసినా కానీ నాకు వీలు కాలేదు. ఈసారి పీజీ కంప్లీట్ చేశాను, కృతజ్ఞత భావంతో చెప్పడానికి నేను కాల్ చేశాను. బిఆర్ అంబేద్కర్ అండి ఇచ్చినటువంటి మెటీరియల్ అంటే బుక్స్ కానీ స్టాఫ్ కానీ మాకు చాలా యూజ్ అయిందండి. చాలా తక్కువ సమయంలో మంచి అంటే ఎగ్జామ్స్ రాయగలిగాను. ఎన్నో సంవత్సరాల కాల సహకారమైంది. ఇప్పుడు మేము పీజీ సెట్ గురించి ప్రిపేర్ అవుతున్నాము, అంటే 2026 గ్రూప్ వాళ్ళం అంతా కూడా. ఈ సెట్ అంటే సెట్ ప్రిపరేషన్ లో మేము కొంచెం అంటే డౌట్లు ఉన్నాయి మాకు. మేము ఏంటంటే అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా పిహెచ్డి చేయాలని ఒక కళ మాకు ఉంది. దాన్ని సాకారం చేసుకోవాలంటే మాకు అంటే మీ యొక్క కృషి కూడా మాకు కావాలి అని దానికోసం మరి మీరు చేసే ప్రయత్నాలు అనేది చెప్పండి. మా నేను నిజంగా చెప్తున్నాను, నాకు బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి కృషి చాలా చాలా ఎంత చేసినా కానీ చెప్పుకోలేండి, చాలా కృతజ్ఞురాన్ని. నేను ఎన్నో సంవత్సరం చదువు చేస్తున్నటువంటి నా పీజీ నేను ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను, చాలా సంతోషం.
0: థ్యాంక్స్ అండి. మీకు సెట్ డౌట్ ఉందన్నారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు డిపార్ట్మెంట్ కి రావచ్చు అండి. మీరు డిపార్ట్మెంట్కి వస్తే మీకు సబ్జెక్ట్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మా ఫ్యాకల్టీ అవైలబుల్ ఉంటారు, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అదేవిధంగా మీరు అన్నట్టు మా మెటీరియల్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు కూడా అంటే మా స్టూడెంట్సే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు కూడా మా స్టడీ మెటీరియల్ని యూజ్ చేసుకున్నట్లయితే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి.
6: అంటే మేడం ఇప్పుడు సెట్ ప్రిపరేషన్లో ఉన్నాము మేము,
0: తప్పకుండా మీరు డిపార్ట్మెంట్ కి వస్తే మీకు గైడెన్స్ ఉంటుందండి. మాకు ప్రొఫెసర్స్ ఉంటారు డిపార్ట్మెంట్ లో. మీది ఏ డిసిప్లిన్ అండి, ఏ సబ్జెక్ట్ మీది? పొలిటికల్ సైన్స్. తప్పకుండా మీరు విజిట్ చేయండి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, వారు మీకు గైడ్ చేస్తారు.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: తెలంగాణ. మా బ్రదర్ ది మేము డిగ్రీ ఒరిజినల్ పట్టా కోసం అప్లికేషన్ చేసినాము, చేసిన ప్రీపేమెంట్ కూడా చేసేసినాము. ప్రీపేమెంట్ చేసిన తర్వాత ఏమైందంటే మా అకౌంట్ నుంచి అమౌంట్ డెబిట్ అయింది, కాకపోతే అక్కడ ఇంకా పేమెంట్ చేయాలంటే ఫెయిల్ అని చూపిస్తుంది.
3: ఒకసారి మీరు మీ స్టడీ సెంటర్ కి వెళ్ళి, నారాయణపేట స్టడీ సెంటర్ లో వెళ్ళి అక్కడ నుంచి మా ఎగ్జామినేషన్ బ్రాంచ్ కి ఒకసారి సమాచారం ఇవ్వండి. దాని టెక్నికల్ ప్రాబ్లం ఏముందో మేము ఒకసారి వెరిఫై చేయించేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం.
1: మీ పేరండి?
7: అనిల్ కుమార్.
3: అనిల్ కుమార్ గారు, నారాయణపేట స్టడీ సెంటర్కి వెళ్ళి ఒకసారి మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేశారో అవన్నీ ఒకసారి చూపించండి. అక్కడి నుంచి మా ఎగ్జామినేషన్ బ్రాంచ్ కానీ స్టూడెంట్ సర్వీస్ బ్రాంచ్ కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. టెక్నికల్ ప్రాబ్లం ఏముంది సమాచారం ఇచ్చేసి మీకు సమాచారం అందజేసేస్తామండి. నీలిమ గారు, ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది ఆల్రెడీ మన విద్యార్థులకే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మా విసిఈ గారు యోగితా రాణా గారు, గవర్నమెంట్ యొక్క ఎడ్యుకేషన్
1: సెక్రటరీ,
3: స్పెషల్ సెక్రటరీ వాళ్ళ యొక్క సహకారంతో మేము అంబేద్కర్ ఏ ట్రైనింగ్ కూడా ఇస్తున్నామండి. ఏఐతోని ఏ విధంగా విద్యార్థులకు బోధించవచ్చు అనేటువంటి విషయాలపైన కూడా మేము ఒక దాదాపు ఒక 1500 మంది టీచర్స్ కు ఇటీవల కాలంలో అంబేద్కర్ యూనివర్సిటీ ట్రైనింగ్ ఇచ్చేస్తుంది. అంటే ఒక దశ అంబేద్కర్ యొక్క డిజిటల్ హబ్ గా ఉంది, దీంతో పాటు ఆన్లైన్ కోర్సులు కూడా ఇస్తున్నాము. ముందుగా వి హబ్ అనేటువంటి విషయంపై కూడా.
1: సార్, వి హబ్ గురించి మాట్లాడే ముందు, హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: నమస్కారం సార్.
3: నమస్కారం,
8: నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
3: చెప్పండి
8: సార్, మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిఎడ్ లేదా బిఎడ్ ఎంఎడ్ ఏమన్నా ఆపర్చునిటీ ఉందా సార్ చదువుకోవడానికి?
3: డిఈడి ఉండదు, బిఈడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయడానికి కంపల్సరీ ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి టీచర్లు, ఆ తర్వాత ఎవరైనా డిప్లొమా ఎడ్యుకేషన్ డిఈడి పూర్తి చేసి అంబేద్కర్ నిర్వహించినటువంటి బిఈడి ఎంట్రన్స్ లో ర్యాంక్ వస్తే తప్ప, ఎందుకంటే అవి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎన్సిటిఈ రూపొందించిన నియమ నిబంధనల ప్రకారమే మేము అడ్మిషన్ ఇస్తాం కాబట్టి, ఎంట్రన్స్ రాసి అందులో ఉన్న ర్యాంక్ మంచి ర్యాంక్ వచ్చేస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మీకు అడ్మిషన్ పొందవచ్చు అండి. ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంఏ ఎడ్యుకేషన్ అనేది ఈ సంవత్సరంలో త్వరలో నోటిఫికేషన్ ఇస్తున్నాము. ఆల్రెడీ యూజీసీ నుంచి మాకు అప్రూవల్ వచ్చింది, ఈ నెలలో అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా ఇస్తాము. అప్పుడు మా వెబ్సైట్ లో చూసుకుని మీరు దాన్ని అడ్మిషన్ తీసుకోవచ్చు అండి.
8: ఇంకోటి, నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది, నేను పీజీ చేద్దాం, పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నాను. సో ఏమన్నా ఆపర్చునిటీ ఉంటుందా ఓపెన్ యూనివర్సిటీ నుంచి?
3: అంబేద్కర్ ఓపెన్స్ లో ఎంబీఏ అవకాశం ఉందండి. మీరు ఒకసారి నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఆ డిపార్ట్మెంట్ ఖాళీలను బట్టి మేము ఎంట్రన్స్ పెడతాం, ఎందుకంటే ఆల్రెడీ యూజీసీ నిబంధనల ప్రకారం ఒక సూపర్వైజర్ కింద 6 కన్నా ఎక్కువ స్టూడెంట్స్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ వేకెన్సీలు ఉంటే, ఏ డిపార్ట్మెంట్ లో వేకెన్సీలు ఉంటే ఆ డిపార్ట్మెంట్ లో ఖాళీలను బట్టి విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
8: ఇంకొక చిన్న డౌట్ సార్, నాకు ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో మనం ఎంఏ ఏదైనా పొలిటికల్ సైన్స్ కానీ హిస్టరీ సంథింగ్ ఏదైనా మనం చదువుకుంటే గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతామా? అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అన్నట్టుగా ప్రయారిటీ ఇవ్వరు అన్నట్టుగా అలా బయట ఫ్రెండ్స్ కొంతమంది అన్నుండే, అది ఎంతవరకు కరెక్ట్ అని?
0: మీ పేరండి? సాయి గారు మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీరు డిగ్రీ

0: చేసినా పీజీ చేసినా ఎటువంటి ప్రోగ్రామ్ కూడా మన దగ్గర చేస్తే దట్ ఈస్ ఈక్వలెంట్ టు ఎనీ అదర్ డిగ్రీ ఆఫర్డ్ బై ఎనీ అదర్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. మనది యూజీసీ అప్రూవ్డ్ ప్రోగ్రామ్సే మనం ఆఫర్ చేస్తాము. మీరు మన దగ్గర డిగ్రీ చేసినట్లయితే ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కైనా మీరు ఎలిజిబుల్, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ. ఈ రోజుల్లో చూసినట్లయితే మనకు సిద్దిపేట కలెక్టర్ కానివ్వండి, లేదంటే చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, మన బలరాం గారు ఐఆర్ఎస్ ఉన్నారు. సో వీరంతా మన దగ్గరే డిగ్రీ చేశారు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోనే డిగ్రీ చేశారు. వారి స్వయం కృషితో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇచ్చినటువంటి విద్యతో పాటు వారు వారి స్వయం కృషితో వారు ఈరోజు చాలా సక్సెస్ఫుల్ పొజిషన్స్లో ఉన్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఆపర్చునిటీస్ యూ గ్రాబ్ అన్నమాట. ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఎనీ అదర్ డిగ్రీ.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్కారం మేడం, నేను కల్వకుర్తి గురించి మాట్లాడుతున్నా.
3: చెప్పండి సార్. చెప్పండి
2: సార్. ఈ ఓపెన్ యూనివర్సిటీ లా కూడా ఉంటుందా సార్?
0: లా ఉండదండి, లా కి పర్మిషన్ లేదు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో.
2: ఆన్లైన్ విధానం ఏమైనా?
0: లేదండి లేదండి.
1: పల్లవి గారు, ఇప్పుడు అమ్మాయిల్ని పారిశ్రామికవేత్తలుగా, మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి వీహబ్ తో కలిసి మీరు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను కూడా కొన్ని చేస్తున్నారు కదా, దీని గురించి ఒకసారి మా శ్రోతలకు వివరిస్తారా?
0: అవునండి నీలిమ గారు, మా దగ్గర మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 48% to 50% ఉన్నారు అమ్మాయిలు. సో దట్ షోస్ అంటే విమెన్ కూడా హైయర్ ఎడ్యుకేషన్లో వారు జాయిన్ అవ్వాలని ఉంటుంది, కానీ వాళ్ళు వివిధ కారణాల వల్ల వారు రెగ్యులర్గా వెళ్ళలేకపోతారు. సో మా దగ్గర చాలా మంది అమ్మాయిలు దే ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ ఫర్ ఓపెన్ యూనివర్సిటీ. సో ఇలాంటి అమ్మాయిల కోసం ఏమైనా ప్రత్యేకమైన ప్రోగ్రాం ఉండాలని మా వీసీ గారు భావించి మాకు వీహబ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేటివ్ వారితో మాకు ఒప్పందం అయిందండి. ఇది మనకు 6 మంత్స్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, వి ఎనబుల్ ప్రోగ్రామ్. సో దీని ప్రకారం ఏంటంటే మన విద్యార్థులకి కేవలం జాబ్ సీకర్సే కాకుండా అంటే జాబ్ క్రియేటర్స్ అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ మైండ్ సెట్ని వాళ్ళలో డెవలప్ చేయడానికి కోసం అని చెప్పేసి మేము ఈ 6 మంత్స్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ విమెన్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో మా దగ్గర బీఏలో కానీ బీకామ్ బీఎస్సీలో స్టూడెంట్స్ లేదంటే పీజీ కూడా, కాకపోతే దీనికి ఒక ఏజ్ లిమిట్ ఉంది, 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి విమెన్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వారు జాయిన్ అవ్వచ్చు అనమాట. అంటే చాలా మందికి, కొంతమంది ఆల్రెడీ చిన్న చిన్న బిజినెసెస్ చేస్తూ ఉంటారు, లేదు అంటే చెయ్యాలి అనే ఒక ఆలోచన ఉంటుంది వారి కోసము. ఇది చాలా మంచి ప్లాట్ఫామ్. ఇక్కడ మనకు ఏంటంటే మన విమెన్ లెర్నర్స్ జనరల్గా విమెన్ మనం చూసినట్లయితే వారికి కొన్ని స్కిల్స్ అనేవి దే డు నాట్ పొసెస్ సర్టెన్ స్కిల్స్ లైక్ మార్కెటింగ్ స్కిల్స్ కానీ నెట్వర్కింగ్ స్కిల్స్ కానీ, లేదంటే వారికి కాన్ఫిడెన్స్ అనేది కూడా యాక్చువల్లీ ఉండదు, అంటే మనం చెయ్యగలము అనే కాన్ఫిడెన్స్ వారిలో ఉండదు. సో ఈ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి కంప్లీట్ ఒక ప్యాకేజ్ లాగా, వారు ఒక ఏదైనా కళ కన్నారనుకోండి అంటే పారిశ్రామికవేత్తలుగా ఉండాలని చెప్పేసి దానికోసం ఈ వి ఎనబుల్ ప్రోగ్రామ్ అనేది చాలా మంచి ప్రోగ్రాము. దీనికి మా విమెన్ లెర్నర్స్ అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే మా వెబ్సైట్లో దీనికి అప్లికేషన్ ఉంది, మీరు జాయిన్ అయితే 6 మంత్స్లో మీకు ఇండస్ట్రీ మెంటర్స్తో కనెక్ట్ చేసి మీకు ఎలా ప్రొసీడ్ అవ్వాలి అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ జర్నీ ఎలా ఉంటుందనేది మేము ఇన్పుట్స్ ఇస్తామండి.
1: బాగుందండి, చదువుతో పాటు ఉపాధి, అలాగే అమ్మాయిల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే గొప్ప కార్యక్రమం వీహబ్ తో కలిసి మీరు చేయడము, అలాగే ఇప్పుడున్న జనరేషన్ లో డిజిటలైజేషన్ ప్రతిదీ అవుతుంది ఏఐ యుగంలో, ఏఐ మీద ప్రత్యేకమైన కోర్సెస్ అంటే చదువుతో పాటు ఇవన్నీ అందించడం అనేది చాలా గొప్ప విషయం అండి. అసలు రుణపడి ఉంటారండి అందరూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి.
3: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇంతకుముందు ఒక టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ లో ఇక్కడ వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే, ఇప్పుడు మొత్తం కూడా డిజిటల్ అయిపోయిన తర్వాత, డిస్టెన్స్ డిజిటల్ అయిన తర్వాత అంబేద్కర్ ఇటీవల కాలంలో 4 కోర్సులకు ఆన్లైన్ కోర్సులకు యూజీసీ పర్మిషన్ ఇచ్చింది. మొత్తం భారతదేశం ఉన్నటువంటి ఎవరైనా ఇండియన్ సిటిజన్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో ఆన్లైన్ ద్వారా చదువుకునేటువంటి అవకాశం ఉంది. త్వరలో నోటిఫికేషన్ ఇస్తాము. ఎంఏ తెలుగులో గానీ, బీకామ్ తెలుగు మీడియం, బీకామ్ ఇంగ్లీష్ మీడియం, ఎంకామ్, ఈ 4 కోర్సులకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆన్లైన్ లో డిగ్రీ చదువుకునేటువంటి అవకాశం ఉందండి. అది
1: సార్, ఇప్పుడు వీటితో పాటు ఇంకేమైనా కొత్త కోర్సెస్ ఉన్నాయా? ఎందుకంటే ఇందాక ఒక నాగరిక కర్నూల్ నుంచి ఒక ఆయన ఎడ్యుకేషన్ సంబంధించి ఏవో చెప్తే కొత్త కోర్సెస్ ఉన్నాయి, త్వరలో నోటిఫికేషన్స్ వస్తాయని అన్నారు. సో ఇంకేమైనా కొత్త కోర్సెస్ ఉన్నాయా? అవి కూడా ఆన్లైనా ఆఫ్లైనా, ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తారు సార్ మీరు?
0: నీలిమ గారు, మాకు రీసెంట్ గానే యూజీసీ కొత్త ప్రోగ్రామ్స్ కి అప్రూవల్ ఇచ్చింది. ఇందాక డాక్టర్ వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టు ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా MSW మాస్టర్స్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ MSc జియోగ్రఫీ, ఇవన్నీ ప్రోగ్రామ్స్.

0: ఏంటంటే మనకు కరెంట్ కాంటెంపరీగా డిమాండ్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్. సో ఈ ప్రోగ్రామ్స్ మనకి ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ మాత్రం త్వరలో రాబోతుంది. ఎంఎస్డబ్ల్యూ, ఎంఎస్సీ జియోగ్రఫీ అయితే ఆల్రెడీ మన క్యాండిడేట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వారు జాయిన్ అయ్యవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ కూడా మనకు యూజీసీ నుంచి అప్రూవల్ వచ్చింది. సో యూజీసీ నుంచి అప్రూవల్ రావడం వల్ల ఈ నాలుగు ప్రోగ్రామ్స్ కూడా ఏవైతే బీకామ్ ఇంగ్లీష్ మీడియం, బీకామ్ తెలుగు మీడియం, ఎంకామ్ అండ్ ఎంఏ తెలుగు ప్రోగ్రామ్స్ని మేము ఆన్లైన్లో త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము. స్టూడెంట్ అనేవారు ఎక్కడున్నా కూడా వారు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి ఆన్లైన్ కంప్లీట్ ఆన్లైన్గా ఆన్లైన్లో ఈ డిగ్రీని వారు కంప్లీట్ చేయవచ్చు.
1: మీరు వింటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
2: చెప్పండి. మేము గోదావరి నుంచి మాట్లాడుతున్నాం మేడం.
1: చెప్పండి
2: మేడం. నాది 2000 టైంలో నేను డిప్లొమా చేశాను త్రిబులీ.
3: ఓకే, చెప్పండి.
2: 21-22 ఇయర్స్ కంటిన్యూ చేసి ఫైనల్ ఇయర్ లో ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్స్ రాయలేదు సార్. అది ఇప్పుడు ఏమన్నా రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా సార్?
3: అంటే మీరు డిప్లొమా కంప్లీట్ చేసి అంబేద్కర్ డిగ్రీ అడ్మిషన్ తీసుకున్నారా?
2: డిప్లొమా కంప్లీట్ కాలేదు సార్. నాది అంబేద్కర్ దీంట్లో డిగ్రీ కంప్లీట్ చేశాను. నా డిప్లొమా కొంచెం ప్రాబ్లం ఉన్నది సార్. ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ చేశాను నేను.
3: కంప్లీట్ గా ఇంటర్మీడియట్ గానీ పాలిటెక్నిక్ గానీ పూర్తిగా కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే అంబేద్కర్ డిగ్రీ అడ్మిషన్ దొరుకుతుందండి.
2: సార్ ఇప్పుడు నేను అడిగేది డిప్లొమా గురించి అడుగుతున్నాను సార్. నాకు అంబేద్కర్ డిగ్రీ కంప్లీట్ చేశాను, అయిపోయింది. త్రిబుల్ సిసి లో ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ అయ్యింది సార్. అది ఏమన్నా రాసుకోవడానికి
3: అవకాశం లేదండి. పాలిటెక్నిక్ సంబంధించిన దాంట్లో మనం అడ్మిషన్ ఇందులో అవకాశం లేదు.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్, ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీలో బీఈడి చేయడానికి కూడా ఆపర్చునిటీ ఇస్తున్నారు కదా, సో బీఈడి చేయడానికి ఎలాంటి అర్హతలు కావాలి వెంకటేశ్వర్లు గారు?
3: నీలమ గారు, అంబేద్కర్ యూనివర్సిటీలో బీఈడి చేరాలంటే కంపల్సరీ డిఈడి, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, దాని పాతకాలం టీటీసీ అనేటువంటి,
1: అవును,
3: అది పూర్తి చేసి ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్లో కానీ పనిచేస్తూ ఉండాలి. అటువంటి వారికి అంబేద్కర్ యూనివర్సిటీ ఒక 500 సీట్లు మాత్రమే యూజీసీ పర్మిషన్ ఇచ్చింది. వాటి కోసం ఇటీవల కాలంలో ఎంట్రన్స్ కూడా పూర్తి చేశాం. ఆ ఎంట్రన్స్లో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్లకు సెప్టెంబర్ చివరి వారంలో 3వ వారంలో మేము అడ్మిషన్ కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తామండి.
1: పల్లవి గారు, ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్లో రూరల్ యూత్, విమెన్, వర్కింగ్ లెర్నర్స్ వంటి వర్గాలకి చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీరు రూపొందిస్తున్నారు, ఎలా డెవలప్ చేస్తున్నారు వాళ్ళ కోసం?
0: నీలిమ గారు, ఇందాక నేను చెప్పినట్టు కొన్ని ప్రోగ్రామ్స్ కాకుండా మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్వామి రామానంద్ తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్, ఇది కూడా మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేషనే, వారి ఆర్గనైజేషన్, వారితో పాటు మనం ఒప్పందం చేసుకున్నాము. దీని ప్రకారం ఏంటంటే మనము మెయిన్గా ఈ గ్రామీణ విద్యార్థులు ఉంటారు కదా, విద్యార్థిని విద్యార్థులకు వారికి వారి దగ్గరే అంటే ప్రాంతీయ అవసరాలు అనుగుణంగా స్థానిక వనరులను బట్టి మరి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి మనము స్కిల్స్ అందించడంపై మనం దృష్టిని పెడుతున్నాము. దీనికోసము కొన్ని చాలా మంచి ప్రోగ్రామ్స్ అంటే అకౌంట్స్ అండ్ జిఎస్టీ అసిస్టెంట్, బేసిక్ కంప్యూటర్స్, ఫ్యాషన్ డిజైనింగ్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మన డివైజెస్, సోలార్, ఏసీ ఇలాంటివి, అంటే ఇలాంటి షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ అనమాట. ఇవి వొకేషనల్ ప్రోగ్రామ్స్. ఇట్ డిపెండ్స్ 30 డేస్ నుంచి 45 డేస్ వరకు ఒక స్టూడెంట్ కంప్లీట్ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అంటే కేవలం బుక్ నాలెడ్జే కాకుండా వాళ్లకు వర్క్షాప్స్లో ఇండస్ట్రీ ఎక్స్పోజర్తో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు విద్యార్థికి ఒక డౌట్ రావచ్చు, అంటే మేము ఇది చేసి మేము ఈ షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మాకు ఏంటి లాభం? సో మీరు దీన్ని చేయడం వల్ల మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ రావడం వల్ల మీకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా మీరు మీ సొంతంగా ఏదైనా వర్క్షాప్ పెట్టుకోవాలనుకున్నా, లేదంటే సొంతంగా బిజినెస్, ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది, ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తే ఇది అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది, వాళ్ళు బొటిక్ పెట్టుకోవచ్చు. వాళ్ళు ఒక 10 మందికి ఉపాధి అవకాశాలని

0: కల్పించవచ్చు, వారే కాకుండా ఇంకో 10 మందికి చూపించవచ్చు. అదేవిధంగా రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇవన్నీ ఉన్నాయి, వారికి నాలెడ్జ్ ఉంటే వారు సొంతంగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ని పెట్టుకొని ఇంకా మిగతా వాళ్ళకి ట్రైన్ చేసి వారు వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది అన్నమాట. సో జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ క్రియేటర్స్ గా మనము వారికి కంప్లీట్ గా ట్రైన్ చేస్తున్నామండి. ఇది కంప్లీట్ మనకు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి ప్రోగ్రామ్, అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ అన్నమాట. మనకు దీనికి ఫీజు అంటూ ఏం ఉండదండి. మనకు వాళ్ళకి అకామిడేషన్ కూడా ఫ్రీలో ఉంటుంది, ఫుడ్ ప్రొవిజన్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
2: హుజరాబాద్
1: చెప్పండి.
2: అయితే మా మిత్రుడు 1998-99-2000 సంవత్సరంలో ఆయన అంబేద్కర్ ఓపెన్ పాస్ అయ్యాయి, క్లియర్ అయిపోయినాయి. ఉద్యోగిత గోదావరిగా వెళ్ళిపోయాడు, అవసరం లేకుండా సర్టిఫికేట్ తీసుకోలేదు. ఆయన పాస్ అయిన సర్టిఫికేట్ ఇస్తారా మేడం?
3: ఇస్తారండి, దానికి సంబంధించిన సర్టిఫికెట్. దానికి సంబంధించిన సర్టిఫికెట్
2: తీసుకోలేదు. పాస్ అయిన మెమోస్ ఉండేది కదమ్మా, ఆ మెమోస్ కూడా ప్రెసెంట్ అతని దగ్గర లేవు. ఏదైతే పని చేసి దిగిపోయాడు. అయితే అతను లా చేయాలంటే మరి అవసరం కదా, ఇప్పుడు సర్టిఫికెట్ అవసరము.
3: అదే రకంగా
2: తీసుకోవాలంటే ఆయన ఏం చేయాలి?
3: అతనికి ట్యూషన్ ఫీజు సంబంధించిన వివరాలు కానీ, హాల్ టికెట్ సంబంధించిన వివరాలు కానీ, మెమోలు కానీ ఏదైనా ఉంటే దాన్ని బట్టి మనము అతని యొక్క డేటా కూడా ఫైండ్ అవుట్ చేస్తాము.
2: సార్ అయితే ఒక అడ్మిషన్ కార్డు తప్ప
3: ఓకే ఓకే, అది తీసుకుని యూనివర్సిటీకి రండి. అది తీసుకుని యూనివర్సిటీకి వస్తే ఆయన డేటా మొత్తం కూడా తీసేసి, మొత్తం కూడా ఆయన సర్టిఫికెట్ కూడా ఇప్పించేసేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మనీషా అండి, హైదరాబాద్ నుంచి.
1: చెప్పండి మనీషా గారు.
4: నేను స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం కాల్ చేస్తున్నాం.
3: మనీషా గారు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి స్పెషల్ బీఈడి త్వరలో ఇంటర్వ్యూ కండక్ట్ చేద్దాము. అయితే ఒక మేము వెయిటింగ్ ఏంటంటే, ఆర్సీఐ అని ఒక సంస్థ ఉంటుంది దీనికి స్పెషల్ బీఈడి ఇవ్వడానికి, పర్మిషన్ ఇవ్వడానికి. రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు త్వరలో పర్మిషన్ ఇస్తారని మేము ఎదురు చూస్తున్నాము. అది ఆల్రెడీ యూజీసీ నుంచి అప్రూవల్ వచ్చింది, త్వరలో రాగానే ఎంట్రన్స్ నోటిఫికేషన్ ఇస్తామనండి.
4: సార్ మొన్న ఆర్సీఐ నుంచి ఒక నోట్ అంటే లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చింది సార్, అందులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నేమ్ కనిపించలేదు. అంటే వచ్చే స్కోప్ ఉందా, లేకపోతే వేరే ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకోవాలా అన్నది నా డౌట్ ఉంది.
3: మా యూనివర్సిటీ కోఆర్డినేట్ చేస్తుందండి. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మనకు సంబంధించిన వివరాలు అన్ని కూడా సబ్మిట్ చేయమన్నా సబ్మిట్ చేశాము. వెయిటింగ్ ఫర్ ది ఆర్సీఐ అప్రూవల్, రాగానే ఇమిడియట్ నోటిఫికేషన్ ఇస్తాం.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్తే అండి, నేను శివ, హైదరాబాద్ మాట్లాడుతున్నాను.
1: చెప్పండి శివ.
5: అది 10th 2013 లో అయిపోయిందండి, తర్వాత ఓపెన్ డిగ్రీ చేసుకోవచ్చండి.
3: ఏమైందండి 10th 2012? అంబేద్కర్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా మీరు? అంబేద్కర్ ఓపెన్స్ లో డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారా మీరు? అంబేద్కర్ ఓపెన్స్ లో డిగ్రీలో అడ్మిషన్ తీసుకోవాలంటే కంపల్సరిగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, అది లేకపోయినా ఓపెన్ ఇంటర్ గానీ.
1: శివ గారు, ఇప్పుడు ఓపెన్ ఇంటర్ కి కూడా నోటిఫికేషన్ ఇచ్చినట్టున్నారు, మీరు ఇమీడియట్ గా అప్రోచ్ అవ్వండి. డేట్ కూడా చాలా తక్కువ సమయం ఉంది, అప్రోచ్ అయ్యి మీరు అక్కడ ఓపెన్ ఇంటర్ కంప్లీట్ చేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ చేయండి.
3: మీకు సమీప స్కూల్ ఇక్కడ నా హై స్కూల్లో ఓపెన్ ఇంటర్ సెంటర్లు ఉంటాయండి,
1: గవర్నమెంట్ హై స్కూల్,
3: గవర్నమెంట్ హై స్కూల్లో ఉంటాయి. వాళ్ళని సంప్రదించినట్లయితే అది గ్యాప్ ఉంటే ఒకటే సంవత్సరంలో ఓపెన్ ఇంటర్ కంప్లీట్ చేసుకుంటే అవకాశం ఉందండి.
1: వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో SRTRI భాగస్వామ్యం ద్వారా గ్రామీణ ప్రాంత యువతకు స్కిల్ డెవలప్మెంట్ అలాగే లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ని మీరు చేరేస్తున్నారు. సో విద్యార్థుల్ని స్కిల్ ట్రైనింగ్ నుంచి ఎంప్లాయ్మెంట్ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వరకు తీసుకెళ్లడానికి విధానం ఎలా ఉంది, ఎలాంటి ప్రొసీజర్ మీరు ఇక్కడ ఫాలో అవుతున్నారు?
3: నీలిమ గారు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇప్పుడు TCS సాయంతో స్కిల్ ప్రోగ్రామ్లు ఇప్పించడానికి MOU పెట్టుకున్నాం, అదే రకంగా స్వామి రామానంద తీర్థ వాళ్ళతోని స్కిల్ ట్రైనింగ్ సంబంధించినవి పెట్టుకున్నాం. ఇవే కాకుండా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మా విద్యార్థులకు ఉపాధి కల్పించడానికి ప్లేస్మెంట్ సెల్ కూడా పెట్టేసి ఇటీవల కాలంలో

0: జాబ్ మేళా కూడా కండక్ట్ చేశాము. అందులో చాలా మంది విద్యార్థులు కూడా ఉపాధి లభించింది అందులో వారికి.
1: హలో పల్లవి గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు టెక్నికల్ స్కిల్స్ తో పాటు కమ్యూనికేషన్ అలాగే యాప్టిట్యూడ్, సాఫ్ట్ స్కిల్స్ వంటి ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ కి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు?
2: టీలిమ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు మనకు కేవలం టెక్నికల్ స్కిల్స్ అవసరం ఉండదన్నమాట. సో దాంతోపాటు కమ్యూనికేషన్, టీమ్ వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వర్క్ ప్లేస్ బిహేవియర్, ఇవన్నీ పైన మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సో అందుకోసమే మనము ఈ టాటా టీసీఎస్ ప్రోగ్రాంలో కంప్లీట్గా మనము వాళ్ళకి ఎక్స్పోజర్ ఇస్తున్నాము. మనం డిఫరెంట్ మాడ్యూల్స్గా డివైడ్ చేసి వారికి మెంటర్స్తో కనెక్ట్ చేసి మనము ఆన్లైన్లో వారికి మనం ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మన నేటి ఉద్యోగ ప్రపంచంలో వాట్ యు నో అనే దానికంటే వాట్ యూ కెన్ డూ అనేది చాలా ముఖ్యమైంది. సో అందుకని చెప్పేసి మనం టాటా టీసీఎస్ ప్రోగ్రాం కానీ, రాశి ప్రోగ్రాం కానీ, వీటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వారికి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం. కాబట్టి వారు ఒక కార్పొరేట్ లైఫ్కి, ఒక ఎంఎన్సీలో పనిచేయడానికి కానీ ఒక కార్పొరేట్ లైఫ్లో వారు ఎంటర్ అవ్వడానికి వాళ్ళకి మనం కంప్లీట్గా సంసిద్ధం చేస్తామన్నమాట. కేవలం డొమైన్ నాలెడ్జే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అడిషనల్ స్కిల్స్ అనేవి మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మన గ్రాడ్యుయేషన్తో పాటు మన విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి.
3: సార్ మేడం, అది మా పాప డిగ్రీ చేసింది, ఇంటర్ చేసింది, ఇంటర్ మధ్యలో ఆపేసింది. డిగ్రీ చేయాలంటే ఎలా చేయాలండి?
1: ఇంటర్ కంప్లీట్ చేయాలండి.
3: ఇంటర్ అంటే ఇంటర్ ఎట్లా మాకు చెప్పారు?
0: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలంటే ఇంటర్మీడియట్ గానీ, ఓపెన్ ఇంటర్ గానీ, 2 ఇయర్స్ ఐటీఐ గానీ, పాలిటెక్నిక్ గానీ పూర్తి చేయాలండి. అయితే ప్రస్తుతం మీరు ఇంటర్ ఫెయిల్ అయింది కాబట్టి ఆమె రెగ్యులర్గా మళ్ళీ వెళ్ళలేని పరిస్థితి ఉంటే మీ సమీప ప్రాంతాల్లో హై స్కూల్, చాలా హై స్కూల్లో ఓపెన్ ఇంటర్ సెంటర్లు ఉంటాయండి, గవర్నమెంట్ హై స్కూళ్ళల్లో. ఆ దాంట్లో అడ్మిషన్ తీసుకుంటే ఒక సంవత్సరంలోనే 2 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు, గ్యాప్ ఉంటే.
1: అది కూడా త్వరలో డేట్ అయిపోతుంది, ఇమీడియట్ గా మీరు అప్రోచ్ అవ్వండి. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం, వాసుదేవాచారి మేడం, నేను జర్నలిస్ట్.
1: చెప్పండి సార్.
4: మేడం, ఇప్పుడే సార్ మేడం ఒక విషయం చెప్పారు, అంటే ఓపెన్ యూనివర్సిటీ లో చదువుకున్న వాళ్లకు బయట జాబ్స్ దొరకవు, తక్కువ చూస్తారని చెప్పేసి ఒక భావం అన్నది ఏదిస్తారు. ఇప్పుడే సార్ కూడా చెప్తూ కొందరు ఆఫీసర్స్ సిద్దిపేట కలెక్టర్ గానీ ఏదైనా ఆఫీసర్స్ ఓపెన్ యూనివర్సిటీ చేసి ఉన్నారని, అట్ ద సేమ్ టైం సిటీ జాయింట్ కమిషనర్ జ్యువెల్ దేవస్ గారు కూడా ఓపెన్ యూనివర్సిటీ చేసేవారండి.
0: కరెక్ట్ అండి.
4: అయితే నా సూచన ఏంటంటే సార్, ఇలా ప్రముఖులైన వాళ్ళు, మన ప్రముఖులైన వారు, వారి జాబితాను నాట్ ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్ అదర్ వాళ్ళు ఇతర ప్రముఖ స్థానంలో ఉన్నారు వాళ్ళ వివరాలను ఒక మన సైట్ లో పెట్టగలిగితే కనుక ఇట్ ఇస్ వెరీ మచ్ యూస్ఫుల్ టు అదర్ ఫెలోస్ అండ్ ఇంప్రెస్ కూడా అవుతారండి చాలా మంది.
2: అవునండి, మన వెబ్సైట్ లో మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పెట్టాము. అదేవిధంగా మేము అలుమ్నే అసోసియేషన్ కూడా మేము పీరియాడికల్ గా మీటింగ్స్ కండక్ట్ చేస్తాము. అప్పుడు మేము అందరినీ ఇన్వైట్ చేస్తాము, ఈ డిస్టింగ్విష్డ్ అలుమ్నైని కూడా. సో వీరందరూ ఏంటంటే మన అందరికీ ఇన్స్పిరేషన్, అంటే వారికి చదువు వివిధ కారణాల వల్ల ఆగిపోయినా కూడా వారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసి వారు ఈ రోజు జీవితాల్లో చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నారు కాబట్టి అదేవిధంగా అందరికి ఇన్స్పిరేషన్ అనమాట. సో అలాంటి వాళ్ళకి థ్యాంక్ యూ అండి మీ సజెషన్ కోసం. మేము ఆల్రెడీ అది చేస్తున్నాము, దాన్ని ఇంకా విస్తృతంగా మేము వివరాలని అందిస్తాం.
1: డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సెస్ గురించి, అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎలాంటి స్కిల్ ట్రైనింగ్, చదువుతో పాటు ఎలాంటి స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు, ఎలాంటి ఇండస్ట్రీస్ ట్రైనింగ్స్ ఇస్తున్నారు, అలాగే పిల్లలు చదువుకుంటూ ఎలా సంపాదించవచ్చు అనే స్కిల్స్ ని ఎలా డెవలప్ చేస్తున్నారు అనే విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలండి ప్రొఫెసర్ పల్లవి కామ్టే గారు, అలాగే డాక్టర్ వెంకటేశ్వర్లు గారు. సో ప్రతి ఒక్కరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెప్టెంబర్ 9 చివరి తేదీ కాబట్టి ఇంకెవరైనా మిగిలి ఉంటే, ఇంకెవరైనా ఓపెన్ యూనివర్సిటీస్ లో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సెస్ లో చేరాలనుకునే వాళ్ళు సెప్టెంబర్ 9 లోపు ఇమీడియట్ గా అప్రోచ్ అయ్యి దరఖాస్తు చేయాలని ప్రతి ఒక్కరికి ఆల్ ఇండియా రేడియో ద్వారా కోరుతున్నామండి. ధన్యవాదాలండి మీకు. నమస్కారం.
5: మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించిన లైఫ్ ఫోన్

విన్నారు. ఇందులో డైరెక్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కాబ్డే, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీస్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కార్యక్రమ అనుసంధానం శ్రీమతి కె నీలిమ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ లోని నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి ఓవైసీ జంక్షన్ కారిడార్ వరకు నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో ఈరోజు సైదాబాద్ నల్గొండ ఎక్స్ రోడ్ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సైదాబాద్ వై జంక్షన్ నుంచి నల్గొండ ఎక్స్ రోడ్ మధ్య రహదారి పూర్తిగా మూసివేయనున్నట్లు వెల్లడించారు. కాంట్రాక్టర్లకు చెల్లింపుల్లో 100 కోట్ల కుంభకోణం అనే పేరుతో ప్రచారమవుతున్న వార్తలను జీహెచ్ఎంసీ ఖండించింది. వాస్తవానికి 78 ఇన్వాయిస్లకు సంబంధించి 6.92 కోట్ల రూపాయల మేర వ్యత్యాసాలు గుర్తించామని, ఈ మొత్తం పూర్తిగా వసూలైందని కమిషనర్ కార్యాలయం స్పష్టం చేసింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఖాళీ స్థలాలకు మరోసారి రికార్డు ధరలు పలికాయి. కేబీహెచ్పీ 7వ ఫేజ్ లోని 16 ఎంఐజీ ప్లాట్లకు బుధవారం నిర్వహించిన బహిరంగ వేలల్లో 1 చదరపు గజం భూమి 2,70,000 రూపాయలకు అమ్ముడైనట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపీ గౌతమ్ తెలిపారు. భూగర్భ గనులకు ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఖండించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. కేబీఆర్ పార్క్ చుట్టూ అమలవుతున్న వన్వే విధానాన్ని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నిన్న పరిశీలించారు. ఆగస్టు 18న ప్రారంభమైన ఈ విధానం 15 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఫిల్మ్ నగర్ జర్నలిస్ట్ కాలనీ రోడ్ నెంబర్ 45 జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్లలో పర్యటించారు. హైదరాబాద్లో అత్యాచారం హత్యకు గురైన భద్రాద్రి జిల్లా యువతి కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించిన తారక రామారావు తన సూచనల మేరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బుధవారం కుటుంబాన్ని కలిసి ఓదార్చినట్లు తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు గొర్రెలు మేకలు పశువుల కబేళాలతో పాటు మాంసం బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 533B కింద ఈ నోటీసు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఒడిశాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 11:05 దాటి 12 సెకండ్లు. కొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్న కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రేమైన శ్రోతలకు నమస్కారం. నేను మీ అశ్వక్. తనువుకు తుళ్ళింత, మనసుకు పులకింత ఆయన పాటలు. ప్రేమకు పలుకరింత, ప్రణయానికి వెన్నెల చింత ఆ కలం కురిపించిన కమ్మని గీతాలు. కవించే వయసుకు కావ్యసుమాల మకరందానందం ఆయన భావ సౌందర్యం. అరవిప్పిన ప్రేమ పూదొడలు, పడవ ప్రయాణ అనుభూతి ఆ మనసు కవి సాహిత్యం. అందరూ రాసినట్టుగా ఆయన మాటలను కలంతో కాకుండా మనసుతో రాస్తారు. మనసు లోతుల్లో అంతరంగాన్ని అన్వేషించి భావోద్వేగాలను వెలికితీసి అక్షరమాలగా అల్లి పాటగా పేర్చి రసడోలికల్లో ముంచేసి ఆనంద పరవశులు చేస్తారు. మరి అంతలా పాటలతోనే కాకుండా సంభాషణలతోనూ తెలుగు తెరపై వేదాలుగా భాసిల్లిన ఆ సినీ గేయ రచయిత గురించి ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో గుర్తు చేస్తూ ఆ కలము నుండి కురిసిన నవరసాల ఊటల జలపాతాలను ఆస్వాదిద్దాం.

పదాల పొందికలో పరవశం, వాక్యాల వరుసలో సరసం, చరణాల సొరగులో జీవిత సారాన్ని చెప్పే వేదాంత కవి. సందర్భం ఏదైనా సరే, సన్నివేశం ఎలాంటిదైనా సరే, ఆ కలం కదిలితే చాలు, హృదయాలు ద్రవించి ఉద్వేగపు ఊటలు ఊరి జన హృదయాల తంత్రులను ఆర్ద్రంగా తట్టి అంచనాలకు అందని అనుభూతులను అనుభూతుల తీరాలకు తీసుకుని వెళతాయి ఆయన హృద్యమైన పాటలు. మనసు కవిగా, మనసున్న కవిగా, మనుషుల మనసులను చెలింపజేసే కవిగా చరిత్ర సృష్టించారు ఆయనే ఆచార్యాత్రేయ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈ రోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో అలనాటి మేటి సినీ గేయ రచయిత ఆత్రేయ గారి జీవిత విశేషాలు, ఆయన ఫిలాసఫీ, ఆయన పాటల్లో ఉన్న మాధుర్యం, ఆయన యొక్క పాటల విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చాలా చాలా యాంగిల్స్ ఉంటాయి, మనం కొన్ని రకాల యాంగిల్స్ మనం తీసుకుంటున్నాం, మంచి మంచి పాటలు వింటున్నాం. ఆత్రేయ తాత్విక ధోరణితో రాసిన సంభాషణలు జీవిత తత్వాన్ని గుట్టు విప్పుతాయి. ఆయన రాసిన పాటలైనా మాటలైనా జీవితాన్ని కాచి వడబోసిన నగ్న సత్యాలు సినిమాలలో పాటల రూపంలో సంభాషణతోనూ హృదయాలను కదిలించారు. వాస్తవికంగా సన్నివేశాలకు అంతే స్థాయిలో కరుణామృత రసాలతో పాటు అన్ని రసాలను తో కలిపి పాటలు రాయటం ఆత్రేయకే చెల్లింది. సెంటిమెంటల్ అనే పదానికి భావగర్భితమైన కరుణరసము గల శృంగార భావములు గల అర్థాలున్నాయి. అలాంటి సెంటిమెంటెడ్ డైలాగ్స్ రాయటంలో ఆత్రేయ తర్వాతే ఎవరైనా అని సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన పేరు ఆయనకు.

సందిగ్ధంతో మనసు అల్లకల్లోలం అవుతున్నప్పుడు సంక్లిష్టమైన భావాలను సరళమైన పదాలతో అనంత భావం బోధపడేలా పాటలు రాయటం. అందులోనూ మనసుకు సంబంధించిన సినీ గేయాల విషయానికి వస్తే ఆత్రేయ గారు రాసినన్ని పాటలు ఏ కవి రాయలేదంటే నమ్మలేని నిజం.

నిజానికి మనిషి చుట్టే అన్నీ తిరుగుతాయి. ఆ మనిషికి, మనిషి ప్రవర్తనకు మనసే ప్రధాన కారణం. కాబట్టి ఆ మనసు ఎన్నో రకాలుగా శిల్పం మాదిరిగా అమలిచి కళాన్ని కదిలించి అక్షరాలకు జీవం పోశారు అద్భుతమైన పాటల రూపంలో

0: గాంధీ శిల్ప్ బజార్, క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ హైదరాబాద్. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనం వింటున్నాం గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటి సినీ గీ రచయిత ఆచార్య ఆత్రేయ కలం నుంచి చాలువారిన కమ్మటి గీతాలు, ఆయన ఫిలాసఫీ, తర్వాత ఆయన పాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. నిజానికి సినిమాలలో కొన్ని కొన్ని సన్నివేశాలలో మాటలకందని భావాలను వ్యక్తం చేయాలంటే ఒక్క పాట ద్వారానే సాధ్యపడుతుంది. మనసు గతి ఇంతే అంటూ జీవిత సత్యం చెప్పారు. నేను పుట్టాను, ఈ లోకం ఏడ్చింది అంటూ లోకం తీరు చెప్పారు. నువ్విక్కడ నేనక్కడ అంటూ ప్రేమలో విరహాన్ని చాటి చెప్పారు. ఇలా ఎన్నో కన్నీరైన గుండెల్లో పన్నీరవుదామన్నావు అంటూ ప్రేమ ఊసులను విషాద గీతంతో వినిపించారు ఆత్రేయ. ఇలా తనకు పోటీగా సినిమా ప్రపంచంలో ఎంతమంది కవులు వచ్చినప్పటికీ తన స్థానం మాత్రం పదిలం. ఈ పాట రాయాలంటే ఖచ్చితంగా ఆచార్య ఆత్రేయ గారే రాయాలి. ఆయన కోసం రోజుల తరబడి, నెలల తరబడి కూడా వేచి చూసిన సందర్భాలున్నాయి సినీ మేకర్స్. అంటే ఆయన పాట యొక్క డెప్త్ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన శైలి డిఫరెంట్. ఎంతమంది కవులు వచ్చినా కూడా ఆయన పాటకు ఉన్నటువంటి స్థానం చెక్కు చెదరలేదు. ప్రేక్షకుల హృదయాల్లో ఆయన పాటకు పట్టింగట్టారు. అంతలా ఆయన పాట నరనరాన జీర్ణించుకుపోయింది. ప్రేక్షకులను మనసుల్లో కదిలించేంతగా ఆ బ్రెయిన్లో, ఆ మనసులో నాటుకుపోయాయన్నమాట ఆ పాటలు. తరం ఏదైనప్పటికీ ఈ తరం వాళ్లు కూడా ఆయన పాటలు వింటే జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు, ఒక సందేశాన్ని గమనిస్తారు. తర్వాత ప్రేమలో, జీవిత ప్రయాణంలో ఒడిదుడుకులను ఎలా ఎదుర్కోవాలి, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా వాటిని అధిగమించాలి, తర్వాత మనుషుల మధ్య, కుటుంబాల మధ్య ఆ భావోద్వేగాలు, ఆ ప్రేమానురాగాలు ఎలా ఉండాలో కూడా ఆయన పాటలో చూపించారు. అంత అద్భుతమైనటువంటి కవి ఆచార్య ఆత్రేయ.

ఆత్రేయ గారి కాలంలో ఎంతో మంది దర్శకులున్నా సరే, ఎంతో మంది సంగీత దర్శకులైనా సరే, వారి వారి సినిమాలలో సన్నివేశం పండాలంటే ఆత్రేయ కలం ఉండాలని ఫీల్ అయ్యేవారు. అందుకే ఆయన కాస్త లేట్ చేసిన

0: వీలు పడదు రాయను పొమ్మన్నా కూడా హృదయపూర్వకంగానే ఆహ్వానించేవారు ఆ రోజుల్లో. కారణం, ఆయన పాటైనా మాటైనా సినిమాల్లో ఉంటే అవి జనరంజకమై ప్రేక్షక నాడుల్లోకి ఎక్కి మెస్మరై చేశాయి కాబట్టి.
1: పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో నీ బయట కొంగు జారిందే గడుసు పిల్లా.

ఆత్రేయ గారు ఎక్కువగా పనిచేసిన దర్శకులు కేసర్, ప్రకాశ్రావు, ఆదుర్తి సుబ్బారావు. దాదాపు వీరు తీసిన సినిమాలు దాదాపు ఆత్రేయ గారే. మంచి సంభాషణతో పాటు ఆనిముత్యం లాంటి పాటలు రాశారు. అలా తన సినీ కెరీర్లో 1400కు పైగా అజరామర సినీ గీతాలను రాశారు. అందులో 100కి పైగా మనసుపై రాసిన గీతాలే ఉండటం ఏ కవికి

స్వతహాగా ఆత్రేయ గారు ప్రేమ పిపాసి, అలాగే వీణ పాటలంటే ఆయనకు చాలా చాలా ఇష్టం. వీణ పాటలు ఆయన రాసినంత అందంగా ఎవరూ రాయలేదు. కారణం, అందులో తన బాల్యంలో ఒక ప్రేమకథ సారముంది. అంతేకాకుండా దర్శకులు చెప్పిన సందర్భం బట్టి, రాసిన సన్నివేశం బట్టి, వారు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ బట్టి ఆ పాటలు రాసినవి ఉంటాయి. అలా

పాటలు కూడా ఎంతో అద్భుతంగా రాసినటువంటి సందర్భాలు ఆ పాటలని కూడా వేణుల విందును అందించాయి. మరి అందరి హృదయాలను మీటాయి కూడా. హృదయాంతరాల్లో పొంగిపొరిన ప్రేమ సాగర మదనం చేసి ఆయన కళాన్ని కదిలించి మనుషులను కదిలిస్తారు ఆత్రేయ. అది ప్రేమరసమైన, కరుణరసమైన, శృంగారమైన, హాస్యమైన, అల్లరిపాటైన, ఇంకా ఆట పట్టించే పాటైన, పాట ఏదైనా సరే, రసం ఏదైనా సరే, ఆయన కలము నుంచి వచ్చినటువంటి ప్రతి పాట జనరంజకమై ప్రభంజనమై సాగింది. అన్ని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మనం ఒక్కొక్క పాటకు విశ్లేషణ తీసుకుంటే ఒక ఎపిసోడ్ అవుతుంది. కాబట్టి ఒక పీరియడ్కి సంబంధించినటువంటి పాటలు మనం ప్లే చేస్తున్నాము. తర్వాత ఇంకా ఎన్నో ఆణిముత్యం లాంటి పాటలు మనం రెగ్యులర్గా వింటూనే ఉన్నాము. ఆయన మీద ఎన్నో ఎపిసోడ్స్ చేస్తూనే ఉన్నాము. అయినా కూడా విన్న ప్రతిసారి మనలో ఒక కొత్త కదలిక మొదలవుతుంది. అది ఆయన స్పెషాలిటీ.

ఆత్రేయ గారు గొప్ప వేదాంతి. ప్రతి విషయాన్ని వాస్తవిక దృష్టితో ఆలోచించి పాటలైనా సంభాషణలైనా రాస్తారు. వేదాంతం వైరాగ్యం వంటపట్టించుకుంటే చాలా ప్రమాదం. వాటి జోలికి పోకుండా ఉంటే మంచిది. అవి మనిషిలోని కార్యదీక్షను, గట్టి విశ్వాసాలను దెబ్బతీస్తాయని ఆత్రేయ గారే స్వయంగా చెప్పేవారు. సినీ నిర్మాతలను, దర్శకులను ఇబ్బంది పెట్టిన ఆ తర్వాత ఆయన ద్వారా వచ్చిన విజయాన్ని చూసి గర్వపడేవారు అందరూ కూడా. అంతలా ఆయన మనసు కలం గుండెలను మీటింది, సప్త సరాగాలను పలికించింది, జీవన సాఫల్యాన్ని అందించింది. ఆయన పాట ఎప్పటికీ 16 ప్రాయంగా సజీవంగా ఉంటుంది.

0: ఇది ఇవాల్టి గుర్తుకొస్తునే కార్యక్రమం. మీకందరికి నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్. మీరింతవరకు గుర్తుకొస్తునే కార్యక్రమం విన్నారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్ సమయ నయీ దిల్లీ మే బెల్జియం కే ప్రధానమంత్రి బార్డ్ ది వెవర్ కే సాథ్ వార్తా కర్ రహే హై. దోనో నేతా ద్విపక్షీయ సంబంధో కే సభీ పహలువో కే సాథ్ సాథ్ పారస్పరిక హిత్ కే క్షేత్రీయ ఔర్ వైశ్విక్ ముద్దో పర్ చర్చా కరేంగే. వార్తా కే బాద్ కయీ సమ్జౌతో పర్ హస్తాక్షర్ హోనే కీ ఉమ్మీద్ హై. ఇస్సే పహలే ఆజ్ సుబహ బెల్జియం కే ప్రధానమంత్రి నే రాజఘాట్ జాకర్ మహాత్మా గాంధీ కో శ్రద్ధాంజలి అర్పిత్ కీ. బెల్జియం కే ప్రధానమంత్రి భారత్ కీ 3 దిన్ కీ యాత్రా పర్ కల్ రాత్ రాజధానీ పహుంచే. ప్రధానమంత్రి డీ వెవర్ కే సాథ్ బెల్జియం కే రక్షా మంత్రి థియో ఫ్రాంకన్ భీ ఆయే హై. పిచ్లే సాల్ ఫర్వరీ మే పద్ సంభాలనే కే బాద్ యే ఉన్కీ భారత్ కీ పహలీ యాత్రా హై. భారత్ యూరోపీయ సంఘ ముక్త వ్యాపార సమ్జౌతే కే సందర్భ మే వే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ కే ఏక్ వ్యాపార కార్యక్రమ మే ముఖ్య భాషణ భీ దేంగే. రక్షా మంత్రి రాజనాథ్ సింగ్ నే కహా హై కీ భారత్ ఔర్ బెల్జియం కే బీచ్ ఘనిష్ఠ తథా దీర్ఘకాలిక సంబంధ ఆపసీ సమ్మాన్ ఔర్ లోక్తాంత్రిక్ మూల్యో పర్ ఆధారిత హై. ఉన్హోనే కహా కీ దోనో దేశ్ శాసన్ ఆధారిత వైశ్విక వ్యవస్థా కే ప్రతి వచనబద్ధ హై. రక్షా మంత్రి నే బెల్జియం కే రక్షా మంత్రి థియో ఫ్రాంకన్ के साथ

కుల్లాబాలు ఇండిగువ ఆర్చర్డ్ అనే తన తొలి నవలతోనే రచయితగా మేరు శిఖరంగా ఎదిగారు. సల్మాన్ రజడీతోనే ప్రశంసలు పొందిన భారతీయ రచయిత్రి. బెట్టి ట్రాస్క్ అవార్డు పొందిన మహిళా అక్షరయోధురాలు. 2006 మ్యాన్ బుకర్ ప్రైజ్ అందుకున్న మహిళా ఉత్తుంగ తరంగం అన్నమాట. 2006 నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ కాల్పనిక అవార్డు గెలుచుకున్న భారతదేశ సాహిత్య కుసుమం ఆమె. ఆమె ఎవరు, ఏంటి, ఆమె సాధించిన విషయాలేంటి తెలుసుకుందాం. అరే, ఆమె పుట్టినరోజు ఈ రోజు అనమాట. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆ రచయిత సాధించినటువంటి విజయాలను, ఆమె పట్టుదల, ఆమె కృషిని మనం ఈరోజు స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ అనే కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్స్ అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, మరొక నెంబర్ 2324-0853, ఇంకో నెంబర్ 2955-0923 నెంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా మాట్లాడవచ్చు. తప్పకుండా ప్రయత్నించండి. 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మనం చైతన్యస్ఫూర్తి కార్యక్రమం వింటున్నాం. కిరణ్ దేశాయ్, భారతీయ రచయిత్రి, బాల్యం నుంచి సృజనాత్మక రచనల వైపు దృష్టి పెట్టి తన తొలి నవలతోనే ప్రపంచ రచయిత మేధావులచే ప్రశంసలు పొందిన రచయిత్రి అన్నమాట. 14 ఏళ్ల వరకు ఢిల్లీలోనే చదివి ఆ తర్వాత ఇంగ్లాండ్లో 1 సంవత్సరం పాటు అక్కడ చదివి ఆ తర్వాత యుఎస్లో స్థిరపడ్డారన్నమాట. మరి ఒక సాహితీ కెరటం ఆమె. తన మొదటి నవల హుల్లాబాలు ఇన్ ది గోవా ఆర్చర్డ్ ఆ నవలను చదివి బుకర్ ప్రైజ్ విన్నర్ ది గ్రేట్ లెజెండరీ రచయిత్రి సల్మాన్ రషిడిచే ప్రశంసలు పొందిన ఘనాపాటి ఆమె. ఆమె గురించి మరిన్ని వివరాలు చెబుతా, వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి కార్యక్రమంలో. మరి అంతకుముందుకు మీరు బాహుబలి సినిమా నుంచి కార్తీక్ దామిని పాడిన పాట విన్నారు, అలాగే హరిచరణ్ పాడిన పాట కూడా విన్నారు. మరి ముకుంద సినిమా నుంచి, ఇప్పుడు శివం సినిమా నుంచి యాజిన్ నిజర్ సమీరా పాడిన పాట వచ్చేస్తుంది, ఆల్ టైమ్ హిట్స్. ఇవన్నీ కూడా

రచనల పట్ల అంకితభావం ఎలా అద్దం పట్టిందో తన నవలల లిస్టుతోనే తెలిసిపోతుంది. 35 సంవత్సరాలలోపు కామన్వెల్త్ దేశాల పౌరులు రచించినటువంటి ఉత్తమ సృజనాత్మక నవలలకు రచయితల సంఘం అందించే బెట్టీ ట్రాస్క్ అవార్డు అందుకున్నారంటే ఆమె కలం పదును ఏపాటితో అర్థం చేసుకోవచ్చు అనమాట. అంతేకాదు, ఆమె రచించిన 1, 2, 3 ఈ 3 నవలలతోనే మరి బుక్కర్ ప్రైజ్ షార్ట్ లిస్ట్ లో చేరిపోయారంటే మరి ఎంత ప్రతిభ, ఎంత అసాధారణ ప్రతిభ ఆమెలో దాగి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనం ఈరోజు చైతన్య స్ఫూర్తిలో ఆమె రచన స్ఫూర్తిని మనం ఎందుకు తీసుకుంటున్నాము, ఎలా తీసుకోవాలి అంటే మనం ఎంచుకున్నటువంటి రంగంలో మనం కసి పట్టుదలతో కృషి చేస్తే మనుషులు ఋషులవుతారు అని చెప్పడానికి ఈమె ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నిజానికి ఏంటంటే ఒక పెద్ద సాహితీ రంగంలో రచనల్లో నవలల్లో ఇచ్చేటువంటి ప్రపంచవ్యాప్తంగా ది గ్రేట్ బుక్కర్ ప్రైజ్ అనమాట. దానికోసం ప్రతి ఒక్కరూ ఎన్ని రచనలు చేసినా ఆ అవార్డు సాధించాలి అని చెప్పేసి అనుకుంటారు. అలా ఎన్నో రచనలు చేస్తే గానీ ఆ షార్ట్ లిస్టులోకి వెళ్ళం. అలాంటిది 1, 2, 3 నవలలతోనే వెళ్లారంటే ఇంకా అర్థం చేసుకోండి తన ప్రతిభ, తన లోపల తన యొక్క మేధా సంపద ఎలాంటిదో మనం అయితే అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, కానీ చేసుకోలేని వాళ్ళు చేసుకునే ప్రయత్నం కూడా చేస్తే చాలా చాలా బాగుంటుంది. రంగం ఏదైనా సరే మన యొక్క పట్టుదల, మన యొక్క సంకల్పం గట్టిదై ఉండాలి, కార్యదీక్ష గట్టిదై ఉండాలి, ఆ వైపు ఆచరణ పెట్టాలి, ఆ సాధన చేయాలి, విజయం సాధించాలి అనేది చైతన్య స్ఫూర్తి మనకు ప్రతిరోజు తట్టి లేపుతుందన్నమాట. మీరు వింటున్న పాట కంచె సినిమా కోసం శంకర్ మహాదేవన్ ఆలపించింది. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మనం ఈరోజు భారతదేశ రచయిత్రి కిరణ్ దేశాయ్ పుట్టినరోజు సందర్భంగా ఆమె చైత్రయాత్ర గురించి మనం విన్నాం. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది FM వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 12:30 తెలుగులో వార్తలు ఇప్పుడు.
1: భారత్ బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఉన్నతస్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమాపేశంలో భారత్ సాధించిన వృద్దిని పలువురు పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్ 05ని రేపు నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కెనడాకు చెందిన విక్టర్ లైని ఓడించి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఇక వార్తల వివరంగా, భారత్ బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో బెల్జియం రక్షణ మంత్రి థియోఫ్రాకెన్తో కలిసి మంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్బంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం పెద్ద భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంకోభ సమయాన్ని చూస్తోందని, సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్జియం వంటి మిత్రదేశంతో కలవడం చాలా అవసరమన్నారు. అభిప్రాయాలను, దృక్కోణాలను పంచుకునేందుకు ఇదొక మంచి అవకాశాన్ని అందిస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
2: India and Belgium share warm and long-standing relations founded on mutual respect, democratic values, and a shared commitment to rules-based global order. The recently held India-Belgium Strategic Dialogue in July 2026 has provided an institutional framework for taking up our bilateral partnership forward, including in defense and security.

0: బెల్జియం రక్షణ మంత్రి థియోఫ్రాకెన్ మాట్లాడుతూ, భారత్ను అధిక జనాభా, ఉన్నత సాంకేతికత కలిగిన దేశంగా అభివర్ణించారు. భవిష్యత్ ప్రాజెక్టులలో బెల్జియం సహకరించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ బెల్జియం స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని కూడా ఫ్రాకెన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై ఇరువులు నేతలు చర్చిస్తున్నారు. చర్చల అనంతరం నేతలు పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. బెల్జియం ప్రధానమంత్రి ఈ ఉదయం రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అంతకుముందు ఆ దేశ రక్షణ మంత్రి థియోఫ్రాంకెన్తో సహా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న బెల్జియం ప్రధానమంత్రి భారత్లో 3 రోజుల పాటు పర్యటిస్తారు. గతేడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వీవర్ మొదటిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత పరిశ్రమ వ్యాపార సమాఖ్య సమాపేశంలో వీవర్ కీలక ఉపన్యాసం చేస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూయార్క్లో జరిగిన ఒక ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమాపేశంలో పలువురు పెట్టుబడిదారులకు భారత్ సాధించిన సంస్కరణల ఆధారిత వృద్దిని వివరించారు. ఈ సందర్బంగా మంత్రి 2026-27 మొదటి త్రైమాసికంలో దేశం సాధించిన 7.8% ఆర్థిక వృద్దిని, మెరుగైన పెట్టుబడి వాతావరణాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అమెరికా బ్యాంకు సహకారంతో భారత కాన్సులేట్ జనరల్ ఈ సమాపేశాన్ని నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా అంతరాయాలు, సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ లో తెలిపింది. ప్రభుత్వం మూలధన ఆస్తులను సృష్టించడం, మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని ప్రోత్సహిస్తోందని కూడా ఆర్థిక మంత్రి చెప్పినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచ మార్కెట్లలో భారతీయ వస్త్రాలు, హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్యారిస్లో కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయడంతో భారత్, ఫ్రాన్స్ వస్త్ర, ఫ్యాషన్ రంగాలలో సహకారం మరింత బలోపేతమైంది. జౌళి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం షమీరావు సమక్షంలో భారత్ టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్ BTTF, ప్రీమియర్ విజన్ సొసైటీ అనోనిమ్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రదర్శనలు, మార్కెట్ అనుసంధానాలు, విజ్ఞాన మార్పిడిలో సహకారాన్ని బలోపేతం చేస్తుందని జౌళి మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ప్రపంచంలోనే అగ్రగామి అయిన ప్రీమియర్ విజన్తో జాతీయ చేనేత అభివృద్ది సంస్థ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం NHDC, ప్రీమియర్ విజన్ మధ్య సహకారాన్ని మరింతగా పెంచుతుందని, రాబోయే 3 సీజన్ల పాటు ప్రీమియర్ విజన్లో భారత్ సృజనాత్మకత వేదికను నిర్వహించేందుకు వీలు కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F17 రాకెట్ ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం EOS-05 ని రేపు తెల్లవారుజామున 2:55 నింగిలోకి దూసుకెళ్లనుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. ఈ ఉపగ్రహం దేశంలో ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక అని, జియోసింక్రోనస్ కక్ష్యలోకి ప్రవేశించే మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమని నారాయణన్ అన్నారు. ఈ ప్రయోగం మన దేశ భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, భూ పరిశీలన సేవల పంపిణీని మెరుగుపరుస్తుందని తెలిపారు.
1: We in ISRO is proud to inform that we are going to have a launch of Earth Observation Satellite 05 using our GSLV vehicle, GSLV F-17, on 4th September, early morning, 2:55 AM. This is the first satellite, Earth Observation Satellite, which is going to be placed in the GEO platform for advanced Earth Observation purpose.
0: కేంద్ర ప్రభుత్వం 2026 లీగల్ మెట్రాలజీ భారత ప్రామాణిక సమయం నిబంధనలను ప్రకటించింది. భారత ప్రామాణిక సమయాన్ని ఉమ్మడి, చట్టబద్దంగా గుర్తింపు పొందిన, అనుసరించదగిన సమయ సూచనగా స్థాపించే దిశగా ఈ చర్య ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ నిబంధనలను గత నెల 27వ తేదీన వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించగా 29వ తేదీన అధికారిక గెజెట్లో ప్రచురించింది. ఈ నిబంధనలు ISD ఉత్పత్తి, నిర్వహణ, వ్యాప్తి, వినియోగం కోసం ఒక సమగ్రమైన చట్టాన్ని అందిస్తాయి. ఈ నిబంధనలు అధికారిక గెజెట్లో ప్రచురించిన తేదీ నుంచి 180 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయి. ఈ చొరవ ఒకే దేశం ఒకే సమయం

0: అనే ప్రభుత్వ దార్శనికతకు మద్దతునిస్తూ దేశవ్యాప్తంగా కీలక రంగాలు, డిజిటల్ వ్యవస్థలు ఒకే విశ్వసనీయ సమయ సూచనతో పనిచేసేలా నిర్ధారిస్తుంది. పాఠశాల విద్యా సంస్కరణల తర్వాతి దశపై చర్చించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న న్యూఢిల్లీలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు. అభ్యసన పునాదులను బలోపేతం చేయడం, తరగతి గదిలో ఆవిష్కరణను ప్రోత్సహించడం, యువ భారత ఆకాంక్షలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను నిర్ధారించేందుకు చర్చలు జరిపినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శితో కూడా సమావేశమయ్యారు. రాబోయే నెలలో షెడ్యూల్ చేసిన పరీక్షల సంసిద్ధతను సమీక్షించారు. ఈ సమావేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ 16వ రౌండ్లో కెనడాకు చెందిన విక్టర్ లైని 21-18, 21-19 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. శ్రీకాంత్ తదుపరి మ్యాచ్లో హాంకాంగ్కు చెందిన లీ చెయుక్ ఇయుతో తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్లో షట్లర్ తన్వీ శర్మ జపాన్కు చెందిన తోమోకా మియాజాకితో జరిగిన మ్యాచ్లో 17-21, 21-18, 16-21 తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రముఖ నటుడు, దర్శకుడు ఉత్తమ్ కుమార్ శత జయంతి సందర్బంగా ఆయనకు నివాళులర్పించారు. ఉత్తమ్ కుమార్ మహానాయక్, ఒక ప్రసిద్ధ నటుడని ప్రశంసిస్తూ కలకాలం నిలిచిపోయే ఆయన ప్రదర్శన అన్ని తరాల ప్రేక్షకులను అలరిస్తుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గత ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ సంచికలో ఉత్తమ్ కుమార్ ని ఉద్దేశించి తాను ప్రసంగించిన భాగాన్ని కూడా నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. బాలాసోర్ జిల్లాలో సువర్ణరేఖ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఉత్తర ఒడిశాలో కొత్తగా వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్లోని గలుడి ఆనకట్ట నుంచి విడుదలైన నీరు దిగువ ప్రవాహానికి తోడవడంతో రాజ్ఘాట్ వద్ద నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. భారత్, బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఉన్నతస్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ సాధించిన వృద్దిని పలువురు పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భూ పరిశీలనా ఉపగ్రహం EOS-05 ని రేపు నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కెనడాకు చెందిన విక్టర్ లైని ఓడించి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:40 దాటి 17 సెకండ్లు. ఈ మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లో ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, మరొక నెంబర్ 2324-0853, ఇంకో నెంబర్ 2955-09923 నంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్లు ఈ అంశం గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో మీరు విన్న పాట ఇరుముడి సినిమా కోసం డప్పు శ్రీను పాడింది. గీత రచన చౌడం శ్రీనివాసరావు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్. మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

0: జననాయకుడు సినిమా కోసం శ్రీకృష్ణ విశాల్ మిశ్రా పాడిన పాట విన్నారు. సంగీతం అనిరుద్ధ్ రవిచంద్రన్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: చెన్నై లవ్ స్టోరీ సినిమా కోసం జావేద్ అలీ పాడిన పాట విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. మనం ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కడుపులు, మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085252, మరొక నెంబర్ 2324085353, ఇంకో నెంబర్ 2955092 నెంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్లు వీటి గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం కోసం మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. ఇప్పుడు విందాం ఛాంపియన్ సినిమా కోసం కృష్ణ, తేజస్వి, మనీషా ఎరప్ పాడిన ఈ సూపర్ హిట్స్.

తెలుసు కదా సినిమా కోసం కార్తీక్ అద్విత వచ్చాల పాడిన పాట విన్నారు. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో చివరిగా విందాము రాబిన్ హుడ్ సినిమా కోసం జీవి ప్రకాష్ కుమార్ విద్య పాడిన పాట

మీరు ఇంతవరకు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో కడుపులు, మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టడీ కోడ్ 040 యాడ్ చేసి 2324080852 నెంబర్ మరొక నెంబర్ 2324085529 నెంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం కోసం ట్యూన్ చేసుకోండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోలో సమయం 1:10 వస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవిలత. హైదరాబాద్ లోని చెంచల్గూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. కుట్టుమిషన్ల పథకం ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను సెప్టెంబర్ 7లోపు పూర్తి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో గంజాయి స్మగ్లర్ నీతూభాయ్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్టంలోని 15 జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ లోని చెంచల్గూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ప్రారంభిస్తారు. జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా దాదాపు 620 కోట్ల రూపాయల వ్యయంతో 3.32 కిలోమీటర్ల పొడవున ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మించింది. నల్గొండ ఎక్స్ రోడ్స్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు సాగే ఈ వంతెన అందుబాటులోకి రావడంతో చెంచల్గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్, చంపాపేట మార్గాల్లో వాహనదారులకు సుదీర్ఘకాలంగా ఎదురవుతున్న తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వంతెన ప్రారంభోత్సవం అనంతరం చెంచల్గూడ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. కుట్టుమిషన్ల పథకం ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను సెప్టెంబర్ 7లోపు పూర్తి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మినిస్టర్ క్వార్టర్స్ లో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ

మేరకు సూచనలు జారీ చేశారు. కుట్టు మిషన్ల కోసం ఇప్పటి వరకు 1,80,170 దరఖాస్తులు అందగా సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని తెలిపారు. 327 బీసీ గురుకుల పాఠశాలల్లో 22కు మాత్రమే సొంత భవనాలున్న నేపథ్యంలో మిగిలిన వాటికి స్థలాల గుర్తింపుకు ప్రత్యేక కమిటీ వేసినట్టు వెల్లడించారు. కళ్యాణలక్ష్మి పథకంపై హైకోర్టు స్టే ఎత్తివేతతో పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక గొల్లల గుడికి జాతీయ ప్రాధాన్యత కట్టడంగా గుర్తింపు లభించడం పట్ల పర్యాటక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వారసత్వ సంపదకు దక్కిన మరొక అరుదైన గౌరవమని పేర్కొన్నారు. రామప్ప ఆలయ పరిసరాల్లోని చారిత్రక కట్టడాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం తెలంగాణ పర్యాటక రంగాభివృద్దికి మరింత ఊతమిస్తుందని మంత్రి అన్నారు. రాష్టంలోని చారిత్రక పురావస్తు సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను ప్రపంచ పర్యాటక పటంలో మరింతగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గొల్లల గుడికి లభించిన జాతీయ ప్రాధాన్య గుర్తింపు వల్ల ఈ ప్రాంతానికి పర్యాటకుల రాక పెరగడంతో పాటు తెలంగాణ వారసత్వ వైభవాన్ని దేశ విదేశీ పర్యాటకులకు మరింత విస్తృతంగా పరిచయం చేసే అవకాశం ఏర్పడుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. తెలంగాణ అంగన్వాడీ చరిత్రలో 50 ఏళ్లలో తొలిసారి నెల మొదటి తేదీనే సిబ్బంది ఖాతాల్లో జీతాలు జమయ్యాయి. సెప్టెంబర్ 1వ తేదీనే వేతనాలు అందడంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు ఆనందం వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతోనే ఇది సాధ్యమైందని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. పలుచోట్ల వారి చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించి సిబ్బంది సంతోషం పంచుకున్నారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద రంగారెడ్డి జిల్లాలో 278 మంది మైనారిటీ వితంతు మహిళలకు 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించినట్టు మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. అదేవిధంగా తుర్కకాష పునరావాసం పథకం కింద 13 మంది తుర్కకాష ముస్లిం కమ్యూనిటీ సభ్యులకు 60,000 రూపాయల విలువైనటువంటి జనరేటర్లు టూల్ కిట్స్ అందజేశారు. హైదరాబాద్లో అత్యాచారము హత్యకు గురైన భద్రాద్రి జిల్లా యువతి కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించిన కేటీఆర్ తన సూచనల మేరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బుధవారం కుటుంబాన్ని కలిసి ఓదార్చినట్టు తెలిపారు. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరగా ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి న్యాయం జరిగేలా కృషి చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. హైదరాబాద్ సచివాలయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్బంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పలు ఆర్ఎండ్బి రోడ్డు పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు ప్రతిపాదించిన నూతన రోడ్లకు నిధుల మంజూరు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకించి సిద్దిపేట ఎల్కతుర్తి జాతీయ రహదారి పరిధిలోని పెండింగ్ కల్వర్టుల నిర్మాణం, మిట్టపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. అలాగే కరీంనగర్ ఎల్కతుర్తి హనుమకొండ రహదారి పనులను వేగవంతం చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ లో గంజాయి స్మగ్లర్ నీతూభాయ్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి మొత్తం 8 చోట్ల ఏకకాలంలో ఆకస్మిక సోదాలు చేపట్టారు. గతంలో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. గంజాయి అక్రమ విక్రయాల ద్వారా నీతూభాయ్ కోట్లాది రూపాయలు సమకూర్చుకుని ఆ సొమ్మును హవాలా మార్గంలో మళ్లించినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయోధ్య ఆలయ నిర్వహణలో వృత్తిపరమైన నైపుణ్యం, క్రమశిక్షణ, మెరుగైన పరిపాలనా సామర్థ్యాన్ని తీసుకురాగల నిర్ణయంగా పేర్కొంటూ మాజీ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను ఆలయ ప్రధాన కార్యనిర్వహణాధికారిగా నియమించడాన్ని తెలంగాణ బీజేపీ స్వాగతించింది. హిందువుల మతపరమైన మనోభావాలను పదే పదే విస్మరి

0: నిర్ణయించిన పార్టీలు ఇప్పుడు అయోధ్య ఆలయ వ్యవహారాలు నిర్వహించడానికి అత్యంత అనుభవజ్ఞుడైన మాజీ సైనికాధికారి నియామకాన్ని వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని తెలంగాణ బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి మీడియా ఇన్ఛార్జ్ ఎన్వీ సుభాష్ అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ది పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని దేవాదాయ శాఖ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. ఆలయ విస్తరణ అభివృద్ది పనులను సీఎంఓ ఎస్టీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ తో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఆయన,
1: ఫ్యూచర్ లో ఇది అద్భుతమైనటువంటి కళాఖండంగా దివ్యక్షేత్రంగా వెలగనుంది. ఇంకో పర్యాటక కేంద్రంగా ఆధ్యాత్మిక కేంద్రంగా పాసిలెట్టే అవకాశం ఉంది. రోజుకు 2000 మంది పర్యాటకులు అక్కడికి వస్తున్నారు, అక్కడ సేదరిస్తున్నారు వేములవాడ వాసులు, చుట్టుపక్కల వాసులు. రానున్న కాలంలో వేలాది మంది టెంపుల్ కు వచ్చిన వాళ్ళు ఈ పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మికతని, ఆనందాన్ని, కుటుంబంతో సంతోషాన్ని పంచుకునేటువంటి కేంద్రంగా ఇది పాసిలనుంది.
0: రాష్ట్రంలోని ఆదిలాబాద్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా ఈరోజు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఎల్లుండి నల్గొండ జిల్లా నకరేకల్లో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు గొర్రెలు, మేకలు, పశువుల కబేళాలతో పాటు మాంసం, బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ప్రతి పోలింగ్ కేంద్రంలో ఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. గణేష్ ఉత్సవాల సందర్బంగా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్లోని చెంచల్గూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. కుట్టుమిషన్ల పథకం ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను సెప్టెంబర్ 7లోపు పూర్తి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో గంజాయి స్మగ్లర్ నీతూభాయ్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్టంలోని 15 జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 47 సెకండ్లు. శ్రోతలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇది మీ అభిమాన కార్యక్రమం షో టైం. కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 04023240850 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాసుగా తేలిపోదాం కార్యక్రమం వింటూ. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తెంపులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, ఇంకో నెంబర్ 2324 0853, మరొక నెంబర్ 2955 0923 నెంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా అర్జున్ చేసుకోండి. మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమై హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం

షోటైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రోతలు ఎంతో ఆతృతగా ఈరోజు కార్యక్రమాన్ని కోసం, అంటే ఈ ఎస్పెషల్లీ ఈ కార్యక్రమం కోసం అభిమాన శ్రోతలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో కూడా ఉంటారు. ఏ ప్రశ్న అడిగినా చకచకా సమాధానం చేస్తూ సరికొత్త ఉత్సాహాన్ని, సరికొత్త జోష్ను శ్రోతలకు అందిస్తున్నారన్నమాట. సో వన్స్ అగైన్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ప్రశ్న వచ్చేస్తుంది, ప్రశ్నకు సమాధానం వెంటనే పంపండి. పాట అయిపోయేలోపు సమాధానం, మీ పేరు, మీ ఊరి పేరు మాత్రమే టైప్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్, షో బాగుంది, అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారని, ఇలాంటి ఏ డైలాగులు కూడా పోస్ట్ చేయకండి దయచేసి. ఎందుకంటే షో కంటిన్యూ అవ్వాలి, అందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. షోలో చాలా మంది శ్రోతలు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు, వారి యొక్క ఆన్సర్లను చెప్పే ప్రయత్నం చేస్తారు. అందరికంటే మేము ముందు చెప్పాలి అని చెప్పేసి ఆ ఉత్సాహాన్ని చూపుతుంటారు. దానికి నిజంగా అందరికీ థ్యాంక్స్ చెప్తూ ప్రశ్న వచ్చేస్తుంది. వరల్డ్ బుక్ ఆఫ్ గోల్డ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్స్ లో స్థానం సంపాదించిన తొలి తెలుగు హీరో ఎవరు? ప్రశ్న మరొకసారి, వరల్డ్ బుక్ ఆఫ్ గోల్డ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో స్థానం సంపాదించిన తొలి తెలుగు హీరో ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము ఇందాక చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. కార్యక్రమంలో మీరు వింటున్న పాట తొలి ముద్దు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎచ్ జానకి బృందం పాడిన పాట.

షో టైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, వరల్డ్ బుక్ ఆఫ్ గోల్డ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో స్థానం సంపాదించిన తొలి తెలుగు హీరో ఎవరు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరియైన సమాధానంగా చాలా మంది శ్రోతలు, కొత్త శ్రోతలు కూడా జాయిన్ అయ్యారు. మరి వారందరూ కూడా కొంతమంది అయితే వెంటనే ఆన్సర్ చేశారు, కానీ వెంటనే ఆన్సర్ చేసినటువంటి శ్రోతల పేర్లు నిజానికి ముందుగా చదవాలి, ఎందుకంటే స్క్రోలింగ్ లో ఆ సిస్టమ్లో అలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి అనమాట. అయినా సరే ఆ శ్రోత ముందుగా మనకు వెంటనే ఆన్సర్ చేసినటువంటి శ్రోత, వీరు సైదాబాద్ నుంచి పుష్పశ్రీ అండ్ శ్రీనివాసరెడ్డి సరైన సమాధానం వెంటనే పంపించారనమాట. అలాగే ఎన్ జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి కూడా, గంగారెడ్డి ఆదిలాబాద్ నుండి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వీరు ఆడెపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ ఏరియా బెల్లంపల్లి నుంచి కూడా రైట్ ఆన్సర్. తర్వాత పోలపల్లి శ్రీనివాస రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి కూడా సరైన సమాధానం పంపించారు. ఇంకా చాలా మంది ఆన్సర్ చేశారు, వారందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. వీరు ఆర్మూర్ నుంచి మేడిగా శిరీష, డివీస్ సూర్యశ్రీ ఫ్రమ్ కౌకూ నుండి, చెంచల్గూడ హైదరాబాద్ నుండి శిల్ప, పోతుల లక్ష్మణ్ ముసాయిపేట నుండి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వీరు దొర్నాల బాలరాజ్ హైదరాబాద్ వనశిల్పం నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరేశ్వర జానకి వారి కుటుంబ సభ్యులు, నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశ్వర వారి కుటుంబ సభ్యులు, బ్రహ్మయ్య కర్నూలు నుండి, వేముల నరసింగరావు నిజామాబాద్ జిల్లా నుండి, హనుమాన్ టెక్డి హైదరాబాద్ నుంచి. మీరు పేరు ఆన్సర్ ముందు తర్వాత మీ పేరు తర్వాత మీ ఊరు పేరు రాస్తే చాలా సులభంగా ఉంటుంది. దోమకొండ విజయ్ కుమార్ వీరు హనుమాన్ టెక్డి నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మను గుర్తు నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. నర్సంపేట బాలకృష్ణ గజ్వేల్ నుంచి, సేర్ల వెంకటేశం సుగుణ, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, నందమూరి వీరు వేరేది ఏమి టైప్ చేయకూడదు, పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్, ముంబై జైనుద్దీన్ ఉమ్మడ నుండి, శ్రీరామ్ నరేందర్ వీరు నిజామాబాద్ జిల్లా నుండి కూడా న్యామనంది గ్రామం నుంచి, కృష్ణకుమారి ఫ్రం ఖమ్మం నుండి, రంగారెడ్డి జిల్లా ఎక్కలవెనుక నుంచి విజిలి వెంకటేష్ శ్యామల, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, ఇలంతకుండ మండలం వీరు గంగు మహేందర్ నాగలక్ష్మి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. నిజాంపేట్ గణేష్ వేదపతి వీరు జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, రాజేందర్ జకరంపల్లి అరుణ వీరు ఆర్మూర్ నుంచి, ప్రేమ్నాథ్ కళావతి కనకారావు పెడన నుండి, కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుంచి, జనకామ చంద్రశేఖర్ నిజామాబాద్ నుండి, బుధన్ పోచంపల్లి నుంచి, బాల మాధవి ఆంజనేయులు డొంకేశ్వర్ విలేజ్ నుంచి కూడా వీరు, మాదబోయి సత్యనారాయణ, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుండి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత మరొక శ్రోత పాలెం నుండి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు కూడా, బాలకృష్ణ సంధ్య దస్తగిరి సంధ్య ప్రతుడూరు కడప జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్, శ్రీదేవి అండ్ ప్రసాద్ స్వాతి నల్గొండ నుండి, ముసాపేట్ మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా, ఓల్డ్ సిటీ శివగంగనగర్ నుంచి ధనరాజ్ సునీత, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి వీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత చోడవరపు నాగేశ్వరరావు గీతానగర్ హైదరాబాద్ నుంచి, పూదన్ పోచపల్లి జలగందల మార్కండేయ లక్ష్మీ దివ్యాచి శ్రీను, ఆడెపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుంచి. సో వీరంతా కూడా ఇన్ టైంలో సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం నందమూరి బాలకృష్ణ ఇది అనమాట. సో సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఎవరి దర్శకత్వంలో హీరో శోభన్ బాబు కృష్ణుడిగా నటించారు?

ఎవరి దర్శకత్వంలో హీరో శోభన్ బాబు కృష్ణుడిగా తొలిసారిగా నటించారు? మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్ కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాసిగా తెలియపోతున్నాం. సమాధానం ముందు మీ పేరు, తర్వాత మీ ఊరి పేరు ఇలా టైప్ చేయండి. అందరి పేర్లు చదివే అవకాశం ఉంటుంది. మీరు వింటున్న పాట నాని సినిమా కోసం హరిహరన్ హరిణి పాడింది.

చూడని కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, హీరో శోభన్ బాబు ఎవరి దర్శకత్వంలో కృష్ణుడిగా నటించారు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా వెంటనే రెస్పాండ్ అయినటువంటి శ్రోత జయలక్ష్మి ఖైరతాబాద్ గారు, వీరు వెంటనే రెస్పాండ్ అయ్యారు, ఇమీడియట్ గా ఆన్సర్ చెప్పారు, వీరికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే వెంటనే మరొక శ్రోత సమాధానం చేశారు, శివగంగా నగర్ నుంచి ధనరాజ్ సునీత గారు. అలాగే రైట్ ఆన్సర్ చేసిన వాళ్ళందరి పేర్లు చదువుతాను. బాలకృష్ణ నర్సంపేట, దూర్నాల బాలరాజ హైదరాబాద్ వనసలిపూర్ నుంచి, మరొక శ్రోత, చాలా మంది శ్రోతలు ఉన్నారు. మీరు మేము చెప్పినట్టుగా ఫాలో అవ్వాలి. సమాధానం మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే, ఇంకా వేరేది ఏది టైప్ చేయకూడదు, ఎందుకంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వేముల నరసింగరావు నిజామాబాద్ జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరు శ్రోత ప్రసాదరావు జేవీవి, వీరు కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, నార్కెట్పల్లి నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, అప్పలరాజు పెడ నుంచి పోలపల్లి శ్రీనివాస, రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి నాగనాథ్ గుప్త, నిజామాబాద్ జిల్లా నుండి గంగారెడ్డి ఆదిలాబాద్, వీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత మరొక శ్రోత కొండ రాజేశం, రాకేష్, రమ్య, పవన్, బద్దనపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి, నాగలక్ష్మి ఇల్లంతకుండ మండలం నుంచి, గంగ మహేందర్తో పాటు కాకతీయ 5 నుండి వీరు ఆన్సర్ చేశారు. వారి పేరు చెప్పలేదు, అయితే వీరి పేరు శంకర్, నిజం వరంగల్ పాషా వీరు. తర్వాత పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, దస్తగిరి సందీప్ తుట్టూరు కడప జిల్లా నుంచి, ఆంజనేయులు మాధవి బుధన్ పోచింపల్లి నుండి, మాడబోయిన సత్యనారాయణ మహబూబ్నగర్ జిల్లా నుంచి, ఎం నరేష్ రోజా, ఓంకార్, లక్ష్మీ నరసింహ. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నుంచి బిజిల్ వెంకటేష్ వారి కుటుంబ సభ్యులు, అలాగే గజ్వేల్ నుంచి సరళ వెంకటేశ్వర జోగన వారి కుటుంబ సభ్యులు, భూమిదేని లక్ష్మీనారాయణ అమ్మగుర్తి గ్రామం నుంచి, పెండ్యాల భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఎనగల్ల నుండి, కనకారావు పెడన నుండి, ఆదర్శనగర్ నిజామాబాద్ నుండి కీర్తి రాజ్కుమార్, గణేష్ వేదవతి నిజాంపేట నుంచి, సిహెచ్ వెంకటస్వామి మెహదీపట్నం నుండి వీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత సులోచన కరీంనగర్ జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్, ఆడే సంతోష్ కుమార్ కౌలటక్షి బెల్లంపల్లి నుంచి, పుట్టపాక నుండి భవానీ వెంకట్, జగ్రంపల్లి నుండి అరుణ్ రాజేందర్. తర్వాత ఇంకా చోడవరపు సాయి మన్వి తగ్గిత నగర్ హైదరాబాద్ నుండి, సేరే బాలాజీ సావిత్రి కుమార్ నిర్మల్ జిల్లా నుండి, వీరు శిరీష కిస్మత్పుర నుండి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. సూర్యశ్రీ పురం కౌకూర్ నుండి, మరొక శ్రోత శ్రీదేవి స్వాతి నుండి ప్రసాద్, వీరు కూడా రైట్ ఆన్సర్ ఇచ్చి, ఆర్మో నుంచి మేడిగ శిరీష, వీరు ఇంద్రనగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి కూడా జాయిన్ అయ్యారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎమ్మురహరి యశోద, వీరు కూడా రైట్ ఆన్సర్. తర్వాత జాప భూమేశ్వర్ వెల్లుల నుండి కూడా రైట్ ఆన్సర్. మరొక శ్రోత వీరు మిగతా శ్రోతలు రాంగ్ ఆన్సర్ ఇచ్చారన్నమాట. వీళ్ళు కార్యక్రమంలో పాల్గొని మరి అంత స్పీడ్గా ఆన్సర్ చేసి షోకి మరింత ఎనర్జీని ఇస్తున్నారు. మరి రైట్ ఆన్సర్ ఇచ్చారు వీళ్ళందరూ కూడా, కంగ్రాచులేషన్ చెబుతోంది, అభినందనలు పంపుతోంది ఎఫ్ఎం విద్యుత్ భారతి 102.8. మరి సరైన సమాధానం ఏంటి అంటే బాపు దర్శకత్వంలో తొలిసారిగా ఆయన కృష్ణ వేషం వేశారు, ఇది అనమాట ఆన్సర్. ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. చాలా మంది శ్రోతలు ఉన్న ఇక్కడ ఫిగర్స్ అక్కర్లేదు. మరి ఇంత సంతోషంతో ఉత్సాహంతో షోలో పార్టిసిపేట్ చేస్తూ సీనియర్ శ్రోతలు కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. తర్వాత యూత్ కూడా చాలా మంది జాయిన్ అయ్యారు, ఎందుకంటే మరి ప్రశ్నలు వేస్తూ ఉంటే సమాధానం చెప్పాలనే కుతూహలం చాలా మందికి ఉంటుంది. వెంటనే చెప్తూ మరి కొంచెం ఆలోచించి చెబుతూ కూడా చేస్తూ ఉన్నారు. సో వీరందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, సూపర్ స్టార్ కృష్ణ సినీ కెరీర్ లో తొలినాళ్లలో ఎల్వి ప్రసాద్ నిర్మించిన సినిమాలో నటించి

మధ్యలోనే ఆగిపోయిన సినిమా ఏంటి ప్రశ్న తికమక ఉంది కదా. సూపర్ స్టార్ కృష్ణ సినీ కెరియర్లో తొలినాళ్లలో ఎల్వి ప్రసాద్ నిర్మించిన సినిమాలో నటించి మధ్యలో ఆగిపోయిన సినిమా పేరు ఏంటి? ఈ సినిమా పేరు కనుక మీకు తెలిసే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాజ్గా తెలియపోతున్నాం. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లో ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852, ఇంకో నెంబర్ 23240853 29555092323 నెంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం మీరు వింటున్న పాట కబడ్డీ కబడ్డీ సినిమా కోసం హరిహరన్ కౌశల్య పాడింది.

ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగా హెడ్స్. మీరు మీరు వింటున్నారు షో టైం. షో టైం కార్యక్రమంలో మనం వింటున్నాము శ్రోత మేము అడిగేటువంటి ప్రశ్నలకు శ్రోతలు సమాధానాలు చెబుతూ ఉన్నారు. మేము అడిగినటువంటి ప్రశ్న, సూపర్ స్టార్ కృష్ణ సినీకేర తొలినాళ్లలో ఎల్వి ప్రసాద్ నిర్మించిన సినిమాలు నటించి మధ్యలో ఆగిపోయిన సినిమా ఏంటి అని చెప్పేసి మనం ప్రశ్న వేశాము. దీనికి సరైన సమాధానంగా ముందుగా పంపించారు మరి ఆడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ ఏరియా బెల్లంపల్లి నుండి. వీరికి స్పెషల్ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ్ భారతి. అలాగే చాలా మంది అందరు శ్రోతలందరూ కూడా అభినందనలు. కరెక్ట్ గా చేసిన వాళ్ళందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. భూదన్ పూచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత, అప్పలరాజు పెడన నుంచి బ్రహ్మయ్య కర్నూలు, పోలేపల్లి శ్రీనివాస, రాజనపేట సిరిసిల్ల జిల్లా నుంచి పాలెంపోలే ఆలగడ నంద్యాల జిల్లా నుండి, గంగారెడ్డి ఆదిలాబాద్, వీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు, ముసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా, మొహమ్మద్ జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా నుంచి, నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత. దయచేసి మీరు ఎలాంటి మ్యాటర్ టైప్ చేయకూడదు, ఆన్సర్ తప్పైనా సరే రైట్ అయినా సరే ఆన్సర్ మరియు తర్వాత మీ పేరు మీ ఊరి పేరు మాత్రమే టైప్ చేయండి. కొండ రాజేశం, రాకేష్, రమ్య, పవన్ బద్దనపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి, గంగు మహేందర్ నాగలక్ష్మి ఇల్లంతకుంట మండలం నుంచి, భూమిదేని లక్ష్మీనారాయణ అమ్మన గుర్తి గ్రామం నుండి, దస్తగిరి సంధ్య ప్రతుడు కడప జిల్లా నుంచి, శ్రీరామ్ నరేందర్ పున్న వెంకట నర్సయ్య న్యావనంది గ్రామం నుంచి, బాలకృష్ణ నరసంపేట వరంగల్ జిల్లా నుంచి, మాధవి ఆంజనేయులు బుధన్ పోచంపల్లి, రంగారెడ్డి జిల్లా ఏకల్మార్గ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల, ఇంకా వారి మిత్రుడు బాలరాజ్ హైదరాబాద్ వనస్థలిపురం నుండి, ఆర్మూర్ నుంచి మేడిగ శిరీష, జాప భూమేశ్వర్ వెల్లుల్లా నుండి, భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఎనుగల్లు నుండి పెండ్యాల భాగ్యలక్ష్మి వీరు, కల్పకుర్తి నగర్ కర్నూలు జిల్లా నుంచి నేదురుని కళ్యాణచారి, పుట్టపాక నుంచి భవాని వెంకట మాస్టర్ మిథున్ మహారాజ్, పుట్టపాక మిర్యాల తిరుమలయ్య ఆండాల్, కొమిరి శెట్టి, నంబూద్రి సుచిత్ర సర్కిల్ హైదరాబాద్ నుంచి, నిజాంపేట గణేష్ వేదవతి, కనకారావు పెడన నుండి, సులోచన ఫ్రం కరీంనగర్ నుండి, గజ్వేల్ నుంచి సర్ల వెంకటేశం రాంప్రసాద్, హైదరాబాద్ బీఎన్ఎడ్ నగర్ నుంచి మౌనిక బాలు వినయ్ కుమార్, జక్రన్పల్లి అరుణ రాజేందర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, వీరిజాతిగూడ నుంచి శ్రీనివాస్, కాకతీయ పాష వరంగల్ నుండి కూడా వీరు, నిజామాబాద్ తాళ్ళ రాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి సాయి కిరణ్, పద్మావతి కిస్మత్పురా నుండి, మేడిపల్లి శ్రీకాంత్ శ్రీతేజ, ఎర్రన్న హుజూర్ నగర్ నుంచి హుజూరాబాద్, మాధురి మయూరి హుజూరాబాద్, జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం వీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు, చోడవరపు రమాదేవి గీతాంగన హైదరాబాద్ వీరు కూడా రాంగ్, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, చిలుక నారాయణ అనసూయ యమున జానకపేట నిజామాబాద్ జిల్లా నుండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత సంతోష్ కుమార్ వనిత సంతోష్ని వారి కుటుంబ సభ్యులు, సిహెచ్ విజయ్ కుమార్, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి జిల్లా నుండి, ఇంకా మరి వీరు మాత్రమే, వీరంతా కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు, ఇంకా చాలా మంది కొంతమంది రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. షోలో ఎంతమంది శ్రోతలు ఒక్కసారిగా కార్యక్రమంలో మేము ఆన్సర్ చేయాలి అని చెప్పేసి చాలా ఉత్సాహంగా చాలా ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా చాలా సంతోషం. మరి సరైన సమాధానం ఏంటి అంటే కొడుకులు కోడళ్ళు, ఇది అన్నమాట సరైన సమాధానం. ఈ సరైన సమాధానం చేసిన వాళ్ళందరికీ కూడా స్పెషల్ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగా హెడ్స్ కార్యక్రమంలో. ఇంత పెద్ద ఎత్తున శ్రోతలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ మరి కార్యక్రమానికి మరింత

ఇచ్చారు. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారి శ్రోతల సందేహాలకు సమాధానిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టిడి కోడ్ 040 యాడ్ చేసి 2324085 ఇంకో నెంబర్ 2324085 మరొక నెంబర్ 2955 0923 నెంబర్లకు కాల్ చేసి కడుపులో ఎసిడిటీకి అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా ప్రయత్నం చేయండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం. మీరు వింటున్న పాట చిన్నబ్బాయి సినిమా కోసం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట.

0: ఇది ఇవాల్టి షో టైం కార్యక్రమం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం సరిగ్గా 2 గంటలు. మిడ్ డే న్యూస్ ఇన్ ఇంగ్లీష్.
2: Afternoon. This is Akashwani and I am Valsa Williams with the Midday News. The headlines. India and Belgium agree to double bilateral trade in the next 5 years. Prime Minister Narendra Modi holds talks with his Belgian counterpart Bart De Wever in New Delhi. Agreement signed in areas of renewable energy, cyber crime and diplomatic training. Defence Minister Rajnath Singh and his Belgian counterpart Theo Franken commit to expanding bilateral defence ties through dialogue, high-level visits and capacity building. Finance Minister Nirmala Sitharaman meets investors at high-level business roundtable in New York, highlights government's focus on artificial intelligence, data centers and global capability centers. In Bihar, water level in Ganga River rises, increasing flood threat in new areas. And in badminton, Kidambi Srikanth beat Victor Lai of Canada to enter men's singles quarterfinals of China Masters in Shenzhen. India and Belgium today exchanged several agreements, including letter of intent on defence cooperation and MOUs in the fields of renewable energy, cybercrime and diplomatic training. Prime Minister Narendra Modi held bilateral talks with his Belgian counterpart Bart De Wever in New Delhi this afternoon. Both leaders discussed the entire spectrum of bilateral relations as well as regional and global issues of mutual interest. In his press statement, Prime Minister Modi stated that shared democratic values, market economy and people-to-people ties make India and Belgium natural partners. Mr. Modi recalled that he visited Belgium 10 years ago and expressed pleasure that the partnership has made remarkable progress over the past decade. The Prime Minister said both countries will achieve doubling of trade in the next 5 years.
3: Hum agle 5 varshon mein dvipakshiya vyapar ko double karne ka lakshya saakar kar lenge. फ्रेंड, रक्षा और सुरक्षा सहयोग हमारे संबंधों का एक प्रमुख स्तंभ है. आज हमने दोनों देशों के बीच मिलिट्री एक्सचेंज और ट्रेनिंग सहयोग

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2:15 దాటి 30 సెకండ్లు. యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ఈ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎండ్రాలజిస్ట్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సర్జన్, లాప్రోస్కోపిస్ సర్జన్ డాక్టర్ ప్రసాద్ నీలం గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853, ఇంకో నెంబర్ 2955 0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ. వినండి హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం.
1: సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: శ్రోతలకు నమస్కారం. మారుతున్న జీవన శైలి, ఉరుకుల పరుగుల జీవితం, పని ఒత్తిడి, సమయానికి భోజనం చేయకపోవడం, చేసినా రెడీ టు కుక్ విధానంలో ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ తినడం, దీనికి తోడు శారీరక శ్రమ లేకపోవడం, ప్రస్తుత కాలంలో చాలా మందిని వయసుతో సంబంధం లేకుండా వేధిస్తున్న సమస్య అసిడిటీ. అవును, మన ఆహార అలవాట్లు మారడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయని, అసిడిటీ కాస్త గ్యాస్ట్రిక్ అల్సర్గా మారి చాలా మంది కడుపుతో మంట,

0: నొప్పితో బాధపడుతున్నారని ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టియల్ సర్జన్ డాక్టర్ ప్రసాద్ నీలం గారు అంటున్నారు. మరి అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి, దీనికి కారణం ఏంటి, ఆహారపు అలవాట్లేనా, దీనికి ఇంకేమైనా కారణాలున్నాయా అనే విషయాలు మనం ప్రసాద్ నీలం గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 0040 యాడ్ చేసి 2324 0852, 2324 0852, 2955 0923 ఈ నెంబర్కి కాల్ చేసి కడుపులో అసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్స్, అలాగే కడుపులో మంట, పుల్లటి, తేన్పులు లాంటి సమస్యలు మీకేమైనా ఉంటే నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే ప్రసాద్ గారు.
1: నమస్కారం అండి.
0: ప్రసాద్ గారు, అసిడిటీ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది?
1: అంటే ఇది యాక్చువల్గా చాలా బ్రాడ్ టర్మ్ అండి. అంటే చాలా మంది ఓపీకి వచ్చే వాళ్ళు ఏమడుగుతారంటే, సార్ నాకు కడుపులో మంటగా ఉంది, ఛాతి కింద మంటగా ఉంది, ఏం తిన్నా సరిగా అరగట్లేదు. సో అంటే ఎసిడిటీ కంటూ ఓన్లీ ఒక స్పెసిఫిక్ ఫీచర్ అని ఏం లేదు. నాకు గ్యాస్ వచ్చింది అంటే ఆ గ్యాస్లో చాలా రకాల కంప్లైంట్స్ ఉంటాయి. ఒకటి తినగానే కడుపు ఉబ్బురం అవడం, దాన్ని బ్లోటింగ్ అంటాము, లేదా ఛాతి వెనుక రెట్రోస్టెర్నల్ పెయిన్ అంటాము, ఛాతి వెనుక పెయిన్ రావడము, పైభాగంలో కడుపు పైభాగంలో మంట రావడము. సో ఇట్లా అసిడిటీ అంటే చాలా రకాల, తిన్నది అరకపోవడం, అట్లా పేషెంట్ పర్స్పెక్టివ్లో చాలా రకాలుగా ఉంటుంది.
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మేడం నమస్కారం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి, చెప్పండి.
2: నా పేరు దేశబోయిన రవి, నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం గోన్గోపుల. సార్
1: ఓకే.
2: అయితే అసిడిటీ అంటే ఇట్లా ఛాతిలా మండుతా సార్ అప్పుడప్పుడు. నా వయసు 50 సంవత్సరాలు.
1: ఓకే.
2: అయితే పులుపు తింటే మండుతుంది.
1: ఓకే ఓకే.
2: ఇంత పండు పులుపు అయితే అది సాధారణంగా వాడతాం సార్ అప్పుడప్పుడు. అయితే ఈనో అదే పొడి ఉంటది సార్, ఈనో ఈనో అది నీళ్ళల్లో కలుపుకొని తాగితే అది క్లియర్ అయిపోతుంది. ఎందువల్ల సార్?
1: ఓకే. అంటే చాలా మందికి ఫుడ్ లో ఎలర్జీస్ లాగా ఉంటాయండి. అంటే మీరు చెప్పినట్టు కొంతమందికి పుల్లటి పదార్థాలు, కొంతమంది బాగా మసాలాతో కూడిన స్పైసీ ఐటమ్స్, కొంతమందికి ఇక అలవాట్లు అంటే ఆల్కహాల్ ఇట్లాంటివి, కొంతమందికి ఈ అంటే చపాతీలు అట్లాంటి కంటైనింగ్, గ్లూటిన్ కంటైనింగ్ అంటూ
2: అవి ఆల్కహాల్
1: అట్లాంటి వాళ్ళు. సో ఎప్పుడైనా మీ ఛాతి వెనక నొప్పి వస్తుంది అంటే దానికి యూజువల్గా రిఫ్లెక్స్ అంటాము. అంటే ఏంటంటే తిన్నది వెనక్కి వచ్చి ఛాతి భాగం మొత్తం మీకు ఇట్లా అనిపిస్తూ ఉంటుంది, దాన్ని జీఆర్డి అంటారు.
2: కొంచెమే సార్, బాగా మండదు.
1: ఓకే ఓకే. అట్లాంటి సింప్టమ్స్ ఉంటే ఒకసారి ఎండోస్కోపీ చేపించుకుంటే యూజువల్ గా ఇక్కడ మీకు స్పింక్టర్ అనేది ఒకటి ఉంటుంది, అది కానీ లూజ్ గా ఉంటే ఇట్లా తిన్నది వెనక్కి రావడం, ఛాతి దగ్గర నొప్పి రావడం, మంట రావడం ఇట్లాంటిది వస్తుంది. అయితే దీనికి మీరు చేయవలసింది ఏంటంటే మీ అలవాట్లు మార్చుకోవడం. అంటే నైట్ తినగానే వెంటనే పడుకోకుండా ఒక 2 అవర్స్ అట్లా గ్యాప్ ఇవ్వడము, లేదంటే ఒక పక్కకి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడము, తినగానే ఎక్కువ వాటర్ తాగకపోవడం. సో ఇట్లాంటి చిట్కాలు చిన్న పాటిస్తే మీకు ఇది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి రేమతుల్లా గారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. వింటున్నారు డాక్టర్ గారు, మాట్లాడండి డాక్టర్ గారు. వింటున్నారు, మీరు రేడియోకి దూరంగా వచ్చి మాట్లాడాలి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. మాట్లాడండి.
3: హలో
0: చెప్పండి రహమతుల్లా గారు.
3: హలో
0: హలో
3: హలో సార్,
1: వినపడుతుంది, చెప్పండి రహమతుల్లా గారు.
3: సార్ నాకు ఈ మొత్తం ఈ కడుపులో సార్ ఈ మంట మళ్ళపోతే నాకు ఈ మోషన్ ఫ్రీ అవుతలేదు సార్. మోషన్ ఫ్రీ అయ్యాక నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ బయోస్కాడిల్ గ్యాస్ట్రో రెసిస్టెన్స్ ఈ టాబ్లెట్స్ లేకుండా అవుతుంది.
1: అంటే మీకు మెయిన్ సమస్య మోషన్ సరిగ్గా అవ్వట్లేదా అండి? ఓకే. సో మీకు మోషన్ సరిగ్గా అవ్వాలంటే ఒకటి మీరు తినే ఫుడ్ని బట్టి ఉంటుంది, రెండోది మీ యాక్టివిటీని బట్టి ఉంటుంది. సో మీరు కానీ ఫైబర్ రిచ్ ఫుడ్స్ మంచిగా తీసుకొని, అంటే పీచు పదార్థాలు, వాటర్ ఎక్కువ తీసుకొని, కొంచెం తినగానే అటు ఇటు ఎక్సర్సైజ్ చేయడము, డైలీ మీకు మీ యాక్టివిటీస్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటే మీకు మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది. సో మనకి మోషన్ అవ్వడానికి పేగులు కదలికలు అనేది రావాలి, ఆ కదలికలు మన మూమెంట్ని బట్టి

0: ప్లస్ మీరు తీసుకునే ఫుడ్ ఫైబర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో అవి కానీ ఎక్కువగా తీసుకు ఏంటండి ఏమి ఉండదండి, బట్ ఏంటంటే మీరు డాక్టర్ పర్యవేక్షణలో వేసుకోండి, అంటే అవి ఎక్కువగా వాడడం కూడా మంచిది కాదు.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: కుమార్ స్వామి అండి, వరంగల్. మాది
1: చెప్పండి కుమారస్వామి గారు.
2: మేడం తినగానే కడుపు ఊపుతుంది,
0: ఓకే,
2: తిన్నాక కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కడుపులో పిసుకుతాను బాగా ఇట్లా.
0: ఓకే అండి,
2: సరే ఇది మళ్ళీ తర్వాత మేము ఈ చిన్న పేగులో అది డైజెషన్ కదా, అట్లే పెద్ద పేగులకు వెళ్ళిపోయి కుళ్ళిపోతాను సార్. అది
0: ఓకే అంటే మీకు మోషన్ వెళ్ళినప్పుడు బాగా స్మెల్ రావడం గాని, లేకపోతే తినగానే తేపులు రావడం గాని, కడుపు అంత ఉబ్బినట్టు అట్లా అనిపిస్తుందా?
2: తేనుపులు ఏం లేవు సార్, తేనుపులు లేవు, మంట లేవు.
0: ఓకే ఓకే ఓకే, అదేనండి. సి మనకి మీకు ఇండైజెషన్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు అంతేనా? అంటే తిన్నది సరిగ్గా డైజెస్ట్ అవ్వట్లేదు. సి యూజువల్ గా అంటే తిన్నది సరిగ్గా డైజెస్ట్ అవ్వాలంటే నేను ఇందా చెప్పినట్టు మీరు టైప్ ఆఫ్ ఫుడ్, అంటే ఏ రకమైన ఫుడ్ తీసుకుంటున్నారు, ఎప్పుడు తీసుకుంటున్నారు, ప్లస్ మన అంటే పేగుల్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అంటే ప్రోబయాటిక్ అంటాము, సో ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది ఎంత ఎక్కువ ఉంది అనే దాన్ని బట్టి మీకు ఫుడ్ అనేది డైజెషన్ అవుతుంది, మోషన్ అనేది క్రమంగా వస్తుంది. ఎప్పుడైతే మీరు ఫ్రీక్వెంట్గా బయట ఎక్కువ తింటారో, లేకపోతే బండ్ల మీద తినడము, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ దాన్ని వేడి చేసుకొని తినడము, ఎస్పెషల్లీ వర్షాకాలంలో, ఆ ప్రక్రియలో ఏంటంటే మీకు ఇన్ఫెక్షన్ అయ్యి లోపల గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా అనేది పెరిగి మీకు ఫుడ్ అనేది సరిగ్గా డైజెస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఏంటంటే చాలా వరకు వేడి వేడి చేసుకున్నవి, అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా కుక్ చేసుకుని వేడి చేసుకున్నవి, వాటర్ వేడి చేసుకుని తాగితే మీకు ఈ సొల్యూషన్ అనేది తగ్గుతుంది.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు షేక్ షబ్బీర్, వరంగల్ కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి
3: సార్. నమస్తే సార్.
0: నమస్కారం అండి
3: సార్. నా సమస్య ఏం లేదు, నాకు ఆహారం ఎంత తిన్నా కూడా కడుపు నిండినట్టుగా అనిపించదు సార్.
0: ఓకే,
3: నేను షుగర్ టెస్ట్ కూడా చేయించుకున్నా, నార్మల్ వచ్చింది సార్. నాకు ఒక బీపీ ఉంది, బీపీ టాబ్లెట్స్ వాడతా.
0: ఓకే,
3: ఈ ప్రాబ్లం ఏంటి సార్? గ్యాస్ కి సంబంధించి సార్?
0: అదేనండి, మీకు తినగానే సరిగా అరగకపోవడం, కడుపు ఉబ్బరం, ఇదంతా గ్యాస్ట్రిక్ సమస్య. ఒకటి ఏంటంటే మీరు తినే ఆహారపు అలవాట్లు, అంటే టైంకి తింటున్నారా లేదో చూసుకోండి. టైంకి తినకపోతే టైం పర్టికులర్ టైంలో అలవాటు చేసుకోవాలి. రెండోది తినగానే పడుకోవడము, లేకపోతే తినగానే సరిగా వాకింగ్ ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఇట్లాంటివి చేసినా సరే మీకు తిన్నది సరిగ్గా అరగకుండా ఇట్లా బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇండైజెషన్ ప్రాబ్లమ్. ఎంత తిన్నా కడుపు నిండినట్టుగా అనిపించట్లేదు. ఓకే ఓకే, అదేలేండి. సో యూజువల్ గా అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఒక్కసారి మీరు ఎండోస్కోపీ గానీ అట్లాంటిది ఏదైనా చేపించుకోండి, లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది మనకి తెలుస్తుంది అన్నమాట.
1: హలో,
4: మాట్లాడతాను.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్తే మేడం, నేను సదానందం హన్మకొండ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
1: చెప్పండి సదానందం గారు.
4: ముందుగా మీ ఆల్ ఇండియా రేడియో వారికి ధన్యవాదాలు మేడం.
1: థ్యాంక్స్ అండి.
4: ఇటువంటి కార్యక్రమాలు మీరు రిలే చేస్తున్నందుకు.
1: మీరు రేడియోకి దూరంగా వచ్చి మాట్లాడరా?
4: దూరం వచ్చేసారు. అయితే కడుపులో నొప్పి వస్తున్నది మేడం.
0: ఓకే,
4: అక్కడ నుండి ఇది పై వరకు వస్తున్నది అండి, ఛాతి భాగం నుంచి వెనక వరకు పోతున్నది, అది కింద రిబ్స్ కింద.
0: సో ఛాతి భాగం నుంచి రిబ్స్ కిందకి వెళ్తుంది.
4: అవును అవును సార్.
0: ఓకే ఓకే,
4: వస్తున్నదండి.
0: యూజువల్ గా అట్లా ఉంటే చాలా సార్లు ఏమైంది అంటే మీకు ఒకటి గ్యాస్ట్రైటిస్, రెండోది గాల్ బ్లాడర్ లో రాళ్ళు ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేయించుకోవాలి. సో యూజువల్ గా అవి ఎట్లా తెలుస్తాయంటే ఎండోస్కోపీ చేస్తే లోపల పొర ఏమన్నా డ్యామేజ్ అయిందా, అంటే స్టమక్ మీద ఉన్న పొర డ్యామేజ్ అయిందా, స్కాన్ చేపిస్తే గాల్ బ్లాడర్ లో ఏమైనా రాళ్ళు ఉన్నాయా. సో ఇట్లాంటి వాళ్ళకి ఏమైందంటే ఈ పైభాగంలో నొప్పి స్టార్ట్ అయ్యి వెనక్కి వెళ్తుంది అనమాట. సో మీరు దగ్గరలో ఉన్న మీ గ్యాస్ట్రో డాక్టర్ గానీ ఏమైనా కన్సల్ట్ చేసి ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ చేయించుకుంటే మీకు ఆ సమస్య ఏంటనేది కరెక్ట్ గా తెలుస్తుంది.
1: హలో,

0: హలో,
1: హలో
0: నమస్తే అండి. మీ
1: నమస్తే
0: పేరండి,
1: మేడం.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సతీష్ మేడం, కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి సతీష్ గారు.
1: సార్ నమస్తే. సార్,
2: నమస్కారం అని చెప్పండి.
1: అయితే ఈ మధ్య నాకు ఎందుకంటే అన్నం తిన్నప్పుడు వెంటనే ఉబ్బరం లాగుంటుంది, అంటే ఎక్కువ పట్టేసినట్టు ఆ విధంగా జరుగుతుంది సార్. ఎందుకంటే నీళ్లు కూడా నేను ఈ మధ్య కాలం తెలిసినప్పటి నుంచి కూడా నేను

0: వచ్చి, కానీ అట్లా అయినా కానీ కొద్దిగా పట్టేసినట్టుండి ఎక్కువ గ్యాస్ లీక్ అవడం జరుగుతుంది. అదే ఇబ్బంది పడుతున్నారు, డాక్టర్ దగ్గరికి పో అంటే. కానీ మంచి టాపిక్ వచ్చింది కాబట్టి మీలాంటి వారి దగ్గర సలహా తీసుకున్నది ఫోన్ చేశాను సార్.
1: ఓకేనండి. అంటే మీరు తిన్న వెంటనే వాటర్ తాగట్లేదు, ఇప్పుడు తాగుతున్నారా? అయినా సరే సమస్య వస్తుంది అంటున్నారా?
0: అవును, ఇప్పుడు తాగట్లేదు సార్. పొద్దున కూడా నేను తిన్నప్పుడు కూడా ఒక ఎంత సగం గ్లాస్ మాంటే ఎంత 100 ml అట్లా పొక్కులు ఇచ్చేసి.
1: ఓకే ఓకే. టైంకి తింటున్నారా?
0: టైంకి తింటాను సార్.
1: ఓకే. అంటే మీరు ఒకటండి, ఎప్పుడైనా మీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఎప్పుడు తలెత్తాయంటే, మీరు ఒకటి టైంకి ఫుడ్ తీసుకోకపోయినా, రెండోది అంటే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అది ఎక్కువ తీసుకున్నా, ఇంకోటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అంటే ప్రాపర్గా ఫైబర్ ఫుడ్ తీసుకోకపోయినా, లేకపోతే ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ తీసుకున్నా, ఈ సమస్యలు అనేది ఎక్కువగా తలెత్తాయి అన్నమాట.
2: హలో.
3: హలో అమ్మ.
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: చంద్రమోహన్ అండి, వరంగల్ నుండి. నాకు ఇది గ్యాస్ అంటారు, యాసిడ్ అంటే అర్థం కాదమ్మా. ఇంతకుముందు నేను, నాకు 62 ఇయర్స్, అంతకుముందు నేను డైలీ 20 కిలోమీటర్స్ పైన సైకిల్ చేసేవాడిని. ఈ మధ్య కొంచెం బంద్ చేసింది, నేను సైకిల్ బంద్ చేసిన బుద్ధి వచ్చేసి గ్యాస్ యాసిడ్ అర్థం తెలియటం లేదు కొంచెం.
1: అదేనండి, 62 ఏళ్ళు మీకు అంటే యూజువల్ గా 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత ఒకటి జీర్ణశక్తి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో మీకు ఎప్పుడైతే ఇట్లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటాయో, అవి సాధారణంగా తీసుకోవడానికి లేదు. సో ఖచ్చితంగా మీరు మీ దగ్గరలో ఉన్న సెంటర్కి వెళ్ళి ఎండోస్కోపీ చేపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే మీకు ఏజ్ పైబడింది కాబట్టి లోపల అల్సర్ ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, ఏమన్నా గడ్డలు ఉన్నాయో లేదో తెలుస్తుంది అనమాట. సో మీ ఏజ్ కి మీరు ఎండోస్కోపీ అనేది ఖచ్చితంగా చేపించుకోవాలి. అదేలేండి.
3: ఈ మధ్య 4-5 ఇయర్స్ నుంచి సైకిల్ తొక్కడం లేదు, తగ్గింది.
1: ఓకే.
3: బొజ్జొచ్చేసింది.
2: మీకు బొజ్జు వచ్చింది కాబట్టి ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా పెరిగింది. బొజ్జు తగ్గించుకొని డాక్టర్ సలహాతో ట్రీట్మెంట్ తీసుకోండి అండి. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మీరు వింటున్నారు కడుపులో అసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్స్, అలాగే కడుపులో మంట, పుల్లటి త్రేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఆ ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ నీలం గారు ఆకాశవాణి స్టూడియోస్లో మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్స్, కడుపులో మంట, పుల్లటి త్రేన్పులు, అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్స్ లాంటి సమస్యలు ఏమైనా ఉంటే సర్జికల్ గ్యాస్ట్రో ఎండ్రాలజిస్ట్ ని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ ప్రసాద్ నీలం గారు ఆకాశవాణి స్టూడియోస్లో మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఉన్నారు. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో.
4: హలో మేడం, నమస్తే. మేడం,
2: నమస్తే అండి. మీ పేరండి?
4: నా పేరు చందర్ అండి, మహబూబాబాద్ జిల్లా అండి. మేడం, ఇది మనకు కడుపులో అల్సర్ ప్రాబ్లమ్స్ అంటే మరి ముఖ్యంగా ఎటువంటి అలవాటు వల్ల వస్తాయి మేడం, అది అడగాలనుకుంటున్నాను మేడం డాక్టర్ గారిని.
1: కడుపులో అల్సర్స్ అనేది యూజువల్గా మీకు ఇందా చెప్పినట్టు, ఒకటి టైమింగ్ ఆఫ్ ద ఫుడ్. మీరు ఫుడ్ సరిగ్గా టైంకి తీసుకోకపోతే, ఎందుకు టైంకి తీసుకోవాలంటే మనకి ఆ స్పెసిఫిక్ టైంలోనే కడుపులో యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఫుడ్ తీసుకోకపోతే ఆ యాసిడ్ అనేది డైల్యూట్ అవ్వదు. మీ ఫుడ్, మీరు తిన్న ఫుడ్డే యాసిడ్కి డైల్యూట్ అవుతుంది అనమాట. సో అందుకనే మనం ఎప్పుడు క్రమంగా తీసుకోవాలనేది, అందుకనే మీరు టైంకి తగ్గట్టు ఫుడ్ తీసుకోకపోతే ఆ యాసిడ్ అనేది లోపలున్న పొరను తినేసేసి మీకు గ్యాస్ట్రైటిస్ లాంటి సమస్యలు తలెత్తుతాయి. రెండోది క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్. సో ఫుడ్ అనేది మితంగా తీసుకుంటే మీకు ఇట్లాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. రెండోది క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్, అంటే ఎక్కువ ఫ్యాట్ డైట్ కానీ, ఎక్కువ ఆయిల్ ఉన్నాయి కానీ, ఇట్లాంటి పదార్థాలు మసాలా ఉన్నాయి కానీ ఎక్కువగా తీసుకుంటే, ఫ్రైడ్ ఫుడ్స్ ఎస్పెషల్ ఇవి ఎక్కువగా తీసుకుంటే ఈ రకమైన సమస్యలు అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: సార్, నేను నిజామాబాద్ మాట్లాడుతున్నాను మేడం.
2: చెప్పండి.
5: నాకు అల్సర్ ఉన్నది మేడం, ఎండోస్కోపీ చేయించుకున్నాను. అల్సర్ అన్నారు, మరి అల్సరు దేని ఎలా వస్తుంది, మరి అల్సర్ వచ్చిన వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
1: సో ఇప్పుడు నేను చెప్పినట్టండి, అల్సర్ అనేది టైంకి ఫుడ్ తీసుకోకపోయినా, రెండోది ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ కానీ మసాలా ఫుడ్స్ తీసుకున్నా, మూడోది ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ తీసుకొని సరిగ్గా ప్రాపర్గా అంటే వాటర్

0: ఇలాంటి తీసుకోపోవడం వల్ల ఎక్కువ ఈ అల్సర్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినవి మీరు అవాయిడ్ చేయాలి. అంటే క్రమం తప్పకుండా ఫుడ్ తీసుకోవడము, ఎక్కువ ఆయిల్ పదార్థాలు, మసాలా పదార్థాలు, ఫ్రైడ్ ఐటమ్స్, మైదా ఇట్లాంటి ఐటమ్స్ తగ్గించడము. సో ఇట్లాంటివి తీసుకుంటే మీకు ఈ సమస్య అనేది మళ్ళా మళ్ళీ రాకుండా ఉంటుంది. చెప్పండి.
1: మరియు దీని అల్సర్ వల్ల ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుంది?
0: అంటే 90% వితౌట్ ఆపరేషన్ తగ్గిపోద్దండి. ఒక 10% లో మాత్రమే ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే సర్జరీ దాకా దారి తీసే అవకాశం ఉంటుంది.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో, నమస్తే అమ్మా. నీలువ బంగారండి.
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా మాట్లాడుతున్నానమ్మా.
2: త్రిమూర్తులు గుప్తా గారు, బాగున్నారా?
1: బాగున్నా తల్లి. ఒకసారి డాక్టర్ గారు ప్రసాద్రావు గారితో మాట్లాడాలి.
2: వింటున్నారు ప్రసాద్ గారు, చెప్పండి మీ సమస్య ఏంటో.
1: అయ్యా నమస్తే సార్.
0: నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి.
1: నేను బండారు త్రిమూర్తి ప్రసాద్ని మాట్లాడుతానండి.
0: చెప్పండి.
1: అయ్యా నాకు ఏంటంటే పుల్ల తేనుపులు రావు కానండి. ఏంటో మరి చేదుగా వచ్చాయండి తేనుపులు, ఎందువల్ల నాకు అర్థం కావట్లేదు.
0: ఎప్పుడన్నా మీకు అట్లా చేదుగా వెనక్కి వస్తుందంటే అందులో మీకు ఆ పసరుతో పాటు యాసిడ్ వస్తున్నట్టు. సో ఏంటంటే మీకు రిఫ్లెక్స్ డిసీజ్ అనేది ఎక్కువగా ఉంది. రిఫ్లెక్స్ డిసీజ్ అంటే ఏంటంటే తిన్నది వెనక్కి రావడం అనమాట. సో మనకి ఒకటి ఏంటంటే పొట్ట ఫుల్గా ఎక్కువగా తినడము, తిన్న వెంటనే పడుకోవడము. సో ఇట్లాంటి ప్రక్రియల్లో అది వెనక్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో తిన్న తర్వాత వెంటనే వాటర్ అనేది తీసుకోకుండా ఒక 1/2 hour, 1 hour గ్యాప్ ఇచ్చి, అండ్ తిన్న తర్వాత ఒక 1-2 hours తర్వాత మీరు పడుకుంటే, ఏదైనా యాక్టివిటీ చేసి పడుకుంటే, అప్పుడు మీకు ఇట్లాంటి సమస్యలు, రిఫ్లెక్స్ సమస్యలు రాకుండా ఉంటాయి.
1: అంటే డాక్టర్ గారు ఒక మాట అండి.
0: చెప్పండి.
1: అంటే నాకు నేను వాటర్ అది ఎక్కువ తీసుకుంటాను, పీచు పదార్థం అది ఎక్కువ తీసుకుంటాను, జాగ్రత్తలు పాటిస్తాను, కాకపోతే నేను నడవలేనండి. యాంకిలైటిస్, స్పాండిలైటిస్ అనే వ్యాధి ఉంది నాకు.
0: ఓకే ఓకే ఓకే.
1: నేను వ్యాయామం చేయలేను, నడవలేను, కర్ర పట్టుకుంటాను, లెగలేను.
0: వ్యాయామం చేయకపోయినా ఫుడ్ అనేది ఈ ప్రికాషన్స్ పాటిస్తే సరిపోద్దండి. అంటే వ్యాయామం చేయలేను కూడా ఫుడ్ లో మనం ప్రికాషన్స్ పాటిస్తే ఇది రాకుండా ఉంటది.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: బాచిపల్లి నుంచి మేడం, రమణారెడ్డి.
2: చెప్పండి రమణారెడ్డి గారు.
3: నాకు భోజనం చేసేటప్పుడు తింటాం కదా, పట్టేసినట్టు అవుతుంది మేడం.
0: ఎక్కడండి, ఛాతి భాగంలోనా, పొట్టక పొట్ట దగ్గరనా, ఛాతి భాగంలోనా?
3: ఛాతి భాగంలో సార్.
0: ఓకే.
3: నీళ్లు తాగితే మళ్ళీ క్లియర్ అయిపోతుంది, మళ్ళీ మామూలు టైంలో ఇంకేం ఉండదు, నొప్పి ఏముండదు.
0: ఓకే ఓకే.
3: తినేటప్పుడే సార్.
0: యా, ఒకటి ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అండి, రెండోది ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఫంక్షనల్ అంటాం. అంటే ఏంటంటే మీరు, అంటే చాలాసార్లు మనం ఊహించుకుంటాం ఆ సమస్య ఉండదు కానీ మనం దాన్ని ఊహించుకున్నట్టు, అంటే తింటే నాకు ఇక్కడ అడ్డుపడుతుంది, తింటే నాకు ఇక్కడ ఏదో, అది అంతా చాలా వరకు మన ఫీలింగ్. సో సాధారణంగా ఏంటంటే మీకు మీరు కౌన్సిల్ చేసుకోవాలి, ఓకే నేను తిన్నా మంచిగా వెళ్ళిపోతుంది అనేవి. అంటే ఇట్లాంటి చాలా మంది, ఒక 20% మంది ఈ ఫంక్షనల్ సిండ్రోమ్స్తో బాధపడుతూ ఉంటారు. అంటే ఏంటంటే తినగానే పట్టేస్తుంది సార్, తినగానే మింగుడు పడట్లేదు, వాటర్ తాగితే కానీ వెళ్ళట్లేదు. ఇది చాలా వరకు అక్కడున్న డిసీజ్ కంటే మన ఫీలింగే చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఇందులో. అదే అదంతా యాంగ్జైటీ, ఆ భయం వల్లే మీకు అట్లా అనిపిస్తుంది. బట్ మీరు ఒక్కసారి ఎండోస్కోపీ చేపించుకుంటే అందులో సమస్య అసలు ఏమి ఉండకపోవచ్చు చాలా సార్లు.
2: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. కడుపులో యాసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్స్, అలాగే కడుపులో మంట, పుల్లటి తేనుపులు, గ్యాస్ట్రిక్ అల్సర్స్ అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. డాక్టర్ ప్రసాద్ నీలం గారు, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ గారు, ఆకాశవాణి స్టూడియోస్లో మీ సమాధానాలకు, మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి అల్సర్స్ అండ్ అసిడిటీ గురించి నేరుగా మాట్లాడొచ్చు. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్స్ బ్రేక్ తీసుకుందాం.
4: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
5: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్స.

0: లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం. యశోద హాస్పిటల్స్, కాల్ 0404567 4567.
1: స్వాగతం. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: చెప్పండి.
3: సార్, ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడు అవసరం పడుతుంది సార్?
2: లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మీ లివర్ కంప్లీట్ గా ఖరాబ్ అయినప్పుడు, అంటే ఏంటంటే మీకు జాండిస్ గానీ, పొట్టలో వాటర్ రావడం గానీ, ఇట్లాంటి సమస్యల వల్ల, అంటే కాళ్ళు వాపలు రావడం గానీ. సో మీరేంటంటే దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని సంప్రదిస్తే మీ లివర్ అసలు ఎట్లా ఉంది స్టేటస్ చూసి, అందరికీ ఏం ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉండదు.
1: హలో
3: సార్,
1: సార్ మాట్లాడుతున్నారు, వినండి.
2: చెప్పండి
3: సార్. ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ కావాలంటే కేవలం లివర్ ఒక ముక్క తీసి పెట్టాలా, మొత్తం లివర్ లివరే తీసి పెట్టాలా?
2: కేవలం మీకు లైవ్ కెడావర్ రెండు ఉంటాయండి. లైవ్ అంటే ఏంటంటే ఓన్లీ పార్ట్ ఆఫ్ ద ఇది తీసుకొని పెడతారు, పార్ట్ ఆఫ్ ద లివర్. కెడావర్ అంటే మొత్తం పెడతారు, అంటే బ్రెయిన్ డెడ్ బాడీలో తీసుకొని మొత్తం పెడతారు అన్నమాట.
1: సార్, ఇప్పుడు ఎసిడిటీ లక్షణాలు ఎలా ఉంటాయండి, ఇప్పుడు గుర్తించడం ఎలాగా?
2: సో చాలా సార్లు, అంటే నాకు ఓపీకి వచ్చే పేషెంట్స్, ఒకటి కడుపు మంట అని చెప్తారు, రెండోది ఛాతి దగ్గర నొప్పుడుతుంది లేకపోతే ఛాతి మంట అని చెప్తారు, తిన్నా సరిగా అరగట్లేదని చెప్తారు, ఏం తిన్నా కడుపు ఉబ్బుతుందని చెప్తారు. తర్వాత కొంతమంది ఏంటంటే తిన్న వెంటనే వెనక్కి తేపులు, పుల్లటి తేపులు లాగా వస్తున్నాయి, వెనక్కి వస్తున్నాయి, నిద్ర పట్టట్లేదు, నిద్రలో నుంచి సడన్గా, అంటే ఈ సమస్య కానీ ఇంకా ఎక్కువైతే ఏమవుతుందంటే నిద్రలో నుంచి సడన్గా నోట్లో నోరూరు నిద్రలో నుంచి లేచే సింప్టమ్స్. సో ఇట్లా రకరకాల సింప్టమ్స్ ఉంటాయండి. ఎసిడిటీ అంటే ఓన్లీ ఒకటే కాదు, చాలా మంది గ్యాస్ పెయిన్ అండి, నా గ్యాస్ పెయిన్ అని, అంటే పేషెంట్స్ వాళ్ళకి వాళ్ళే డయాగ్నోస్ చేసుకుని మన దగ్గరికి వస్తారనమాట. గ్యాస్ పెయిన్ అంటే అందులో ఏంటి అంటే ఒక్కొక్కళ్ళ సింప్టమ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ సింప్టమ్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలన్నమాట. సో వీటిని ఎలా గుర్తించాలి అంటే, ఒకటి సింప్టమ్స్, రెండోది ఎండోస్కోపీ. ఎండోస్కోపీ చేస్తే మనకి లోపల అల్సర్ ఉందా, గ్యాస్ట్రైటిస్ ఉందా, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా. కామన్గా హెచ్ పైలోరి అనే ఇన్ఫెక్షన్ కామన్గా ఉంటుంది అనమాట. అయితే మనం అవుట్ సైడ్ ఫుడ్ తినే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా, ఆర్ ఫ్రిడ్జ్లో తీసుకొని మళ్ళీ వెయిట్ చేసి తినే వాళ్ళకి యూజువల్గా ఈ హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ మన ఇండియన్స్లో 50% ఆఫ్ ఇండియన్స్కి లోపల ఉంటుంది. సో అది డార్మెంట్ స్టేజ్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ టైప్ ఆఫ్ హెల్దీ ఫుడ్స్ తినమో అప్పుడు అది యాక్టివేట్ అయ్యి బాగా యాసిడ్ని ప్రొడ్యూస్ చేసి మన లోపలున్న పొరని డ్యామేజ్ చేసి అల్సర్స్ క్రాస్ చేస్తాం.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి
4: మేడం.
2: చెప్పండి.
4: మా బాబుకి ఇట్లా బ్రేక్అవుట్ లాగా బోల్ చేయగానే అది ఇల్లంటే పెద్ద సౌండ్ లాగా వస్తుందండి. ఏమి ఇది ఇట్లా అంటే ఏమో అన్నం తినగానే ఇట్లా వస్తుంది, చేయాలంటున్నాడు, సౌండ్ వస్తుంది బాగా అన్నాడు, దగ్గుతాడు, మళ్ళా పోయి కొంచెం
2: అదేలేండి, అది గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అండి. సో గ్యాస్ట్రైటిస్ తో పాటు జీఈఆర్డీ అంటాం, అంటే గ్యాస్ట్రోఎసిఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్, అంటే తినగానే ఏంటంటే మనకి వెనక్కి తేపుల్లాగా వస్తూ ఉంటాయి. సో అది మనం ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒకటి ఎండోస్కోపీ చేపించుకోవాలి. ఎండోస్కోపీ చేపిస్తే మీకు ఏం తెలుస్తుంది అంటే ఈ వెనక్కి రాకుండా ఉండే స్పింక్టర్ అనేది ఒకటి ఆపుతుంది అనమాట, మనకు తినగానే ఇట్లా వెనక్కి రాకుండా ఉండాలి. సో అదేమన్నా లూజ్గా ఉందా టైట్గా ఉందా అనేది మనకి ఎండోస్కోపీలో తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీకు అసలు సమస్య ఏంటనేది క్లియర్ గా తెలుస్తుంది. సో దాని తర్వాత ఫర్దర్ గా ఏం చేయాలనేది మనకి దానికి ప్రికాషన్స్ ఉంటాయన్నమాట. ఈ రిఫ్లెక్స్ తగ్గించడానికి మెడికేషన్స్, ఇంకా చాలా మందికి అంటే ఒక 10% మందికి ఈ రెగ్యులర్ టాబ్లెట్స్ వాడకపోతే ఆపరేషన్స్ అక్కడ దాకా వెళ్లే అవకాశం ఉంటుంది. సో అందుకనే ముందు దశలోనే మీరు గుర్తించి దీన్ని ఎండోస్కోపీ చేపించుకుంటే మనకు తెలుస్తుంది అనమాట.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు కిరణ్ అండి, కరీంనగర్ నుండి.
2: చెప్పండి కిరణ్ గారు.
5: సార్, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సార్. నాకు ఛాతిలో మంట దాదాపుగా 17-18 ఇయర్స్ నుండి.
2: ఓకేనండి.
5: అయితే నేను రెగ్యులర్ గా ప్యాంటోప్రోజల్ వాడతాను సార్, టాబ్లెట్ ప్యాంటోప్రోజల్ 20 mg ఉంటుంది సార్ అది.
2: ఓకే,
5: అంతకుముందు ప్యాంటోప్రాజల్ 40 mg ఉండేది. రీసెంట్ గా సార్ దాన్ని చేంజ్ చేసేసి రెబిప్రాజల్ 20 mg ఇచ్చారు. ఎండోస్కోపీ కూడా చేయించుకున్నాను. సార్ ఏం చెప్తున్నారంటే నాకు రెగ్యులర్ గా

0: టాబ్లెట్ వాడక తప్పది, కాకపోతే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇది రెగ్యులర్ గా వాడద్దని చెప్తారు.
1: అంటే లాంగ్ టర్మ్ లో ఏంటంటే మీకు కిడ్నీస్ గానీ ఇవి డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అండి. అంటే మీ సమస్యకి మీరు ఏం చేయాలంటే శాశ్వత పరిష్కారం ఫస్ట్ మీరు తినే ఆహారపు అలవాట్లో కానీ లేకపోతే మీ రెగ్యులర్ హ్యాబిట్స్ లో కానీ చేంజెస్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఇట్లా టాబ్లెట్లు వాడడం అనేది ఒక్కటే సమస్య కాదనమాట. ప్లస్ ఈ రెగ్యులర్ గ్యాస్ టాబ్లెట్లు తగ్గట్లేదు అంటే లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఇన్ఫెక్షన్ క్యూర్ చేయాలంటే యాంటీబయాటిక్స్ వాడాలి. ఓన్లీ గ్యాస్ టాబ్లెట్ల వల్ల అనేది తగ్గదు. సో నేను చెప్పినట్టు హెచ్ పైలోరి అనేది కామన్ గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లోపల ఉంటుంది. సో అది సాధారణ ప్యాంటాప్, రాబిప్రజలు ఇట్లా చాలా మంది తీసుకున్నా సరే తగ్గదు. ఈయన అట్లా రెగ్యులర్ టాబ్లెట్స్ ఇట్లాంటి తీసుకుంటారు అయినా సరే తగ్గదు. ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ కోర్స్ వాడతామో 2 వారాలు, అప్పుడు ఈ హెచ్ పైలోరి అనేది కంప్లీట్ గా ఎరాడికేషన్ అవుతుంది అనమాట.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే మేడం, శ్రీనివాస్ ఖైరతాబాద్ నుంచి మేడం.
2: చెప్పండి శ్రీనివాస్ గారు.
3: నమస్తే సార్.
1: నమస్తేనండి, చెప్పండి
3: సార్. మామూలు కర్రీస్, పప్పు, సాంబారు ఇవన్నీ తీసుకున్నప్పుడు బాగానే తినగలుగుతున్నాను సార్. ఎప్పుడైనా రేర్ గా ఒక్కొక్కసారి పెరుగన్నం తినేటప్పుడు గొంతు కానీ లేకపోతే ఛాతీ భాగంలో కానీ ఆగిపోతుంది.
1: ఓకే, పెరుగన్నం తినేటప్పుడు గొంతు కానీ ఛాతి భాగం దగ్గర ఆగిపోతుంది. ఓకే, సి అది అది నేను ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు పెరుగన్నం కానీ లేకపోతే ఇంకా కొంతమందికి ఏదో పుల్లడితే తిన్నప్పుడు లేకపోతే కొంతమంది చపాతీ తిన్నప్పుడు నాకు మింగుడు పట్టలే అంటే చాలాసార్లు ఏంటంటే మనకి ఆ ఫుడ్ తింటే ఇట్లా అవుతుందనే ఆ ఫీలింగ్ వల్లనే మీకు అట్లా ఆగుతుందండి యూజువల్గా. ఎందుకంటే మామూలు అన్ని ఫుడ్ వెళ్ళినప్పుడు అది కూడా వెళ్ళాలి, అక్కడేమి అడ్డుపడే ఆ దారి అనేది క్లియర్గానే ఉంటుంది. సో వెదర్ దాన్ అక్కడ మీకు ఏదో డిసీజ్ ఉన్నదానికంటే మీరు చాలాసార్లు నాకు ఇట్లా అవుతుంది అంటే ఫంక్షనల్ సిండ్రోమ్ అంటాం. సో దానివల్లనే అక్కడ కొంచెం మీకు ఏదో మజిల్ కాంట్రాక్చర్ లాగా అప్పుడు అయ్యి ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. కానీ లేదంటే మీకు మోస్ట్లీ ప్రాబ్లం ఏమీ ఉండకపోవచ్చు.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: హలో సార్, హైదరాబాద్ మాట్లాడుతున్నామ్మా.
2: మీ పేరండి?
4: రామాచారి.
2: చెప్పండి రామాచారి గారు.
4: హలో మేడం, నమస్కారం సార్.
1: నమస్కారం, చెప్పండి
4: సార్. ఇప్పుడు మనకు పీసెట్ లో పద్దాలలో వీక్లీ 2 టాబ్లెట్స్ మార్నింగ్ గ్యాస్ గోల్ వాడవచ్చు, పాన్ పార్టీ గ్యాస్ గోల్ ఒకటి. రెండోది మీరు రోజు దినచర్య జీవనచర్య ఎట్లా వాడాలి, వాటర్ ఇప్పుడు తిన్న తర్వాత ఎన్ని అవర్స్ కు వాటర్ యూజ్ చేయాలి, ఈ గురించి చెప్పండి.
1: జీవన శైలి అంటే ఒకటేనండి, ఒకటి ఫుడ్ రెగ్యులర్ గా తీసుకోవాలి, రెండోది వాటర్ వెంటనే తాగకూడదు, అంటే తిన్న వెంటనే అట్లీస్ట్ ఒక 30-45 మినిట్స్ అన్న గ్యాప్ ఇవ్వాలి. అంటే జస్ట్ కొంచెం వాటర్ తీసుకోవచ్చు అన్నం వెళ్ళేంత తర్వాత గ్యాప్ ఇవ్వాలి. మూడోది ఫైబర్ రిచ్ ఫుడ్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి, అంటే ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటే ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి తరచుగా రావు. ఇంకోటి ఏంటంటే కొంతమందికి పుల్లట పదార్థాలు తీసుకున్నా లేకపోతే ఏదైనా పిండి వస్తువులు తీసుకున్నా, ఈ ఫ్రైడ్ ఐటమ్స్, ఇప్పుడు మనకేంటంటే రెగ్యులర్ మీల్స్లో మనం ఫ్రైస్ తింటూ ఉంటాం, ప్రతి మీల్లో అప్పడాలు లేకపోతే ఫ్రైస్ అవి ఇవి వేపుడు పదార్థాలు అనేది తింటాం, ఇవి అవాయిడ్ చేస్తే ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అనేది రాకుండా ఉంటాయి.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మేడం, నా పేరు రాజ్కోటి అండి, వరంగల్ జిల్లా సంగం మండలం వంజరపల్లి. మేడం
2: చెప్పండి. రాజ్కోటి గారు,
5: మేడం కొంచెం ఈ కడుపులో ఇట్లా కొంచెం మంటలాగా వస్తుంది, అంటే స్పైస్ ఫుడ్ నేనేమి ఎక్కువ తీసుకోను, మామూలుగా టైం టు టైమే భోజనం చేస్తాను మేడం, మరి కానీ కొంచెం అప్పుడప్పుడు సాయంకాలం అట్లా వేస్తుంది మేడం.
1: సో స్పైసీ ఫుడ్ తీసుకుంటే బాగా పెయిన్ వస్తుందండి?
5: లేదు సార్, అది స్పైసీ ఫుడ్ ఎప్పుడో ఒకసారి తీసుకుంటామండి.
1: ఓకే,
5: జనరల్ గా మనం కూరగాయల భోజనమే అది చేస్తాము, కానీ మంట సాయంకాలం వస్తుంది సార్.
1: అదేనండి, అంటే ప్రతి సమస్య కొన్ని కొన్నిసార్లు గ్యాస్ట్రైటిస్ అవ్వకపోవచ్చు. సో మీరు ఎండోస్కోపీ కానీ స్కానింగ్ కానీ చేపించుకుంటే దానికి రిలేటెడ్ ఏదన్నా సమస్యలు బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు తీసుకునే జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నారు, స్టిల్ నాకు వస్తుందంటే ఇక వేరే అదర్ కారణాలు తెలుసుకోవాలంటే ఒకటి ఎండోస్కోపీ చేయించుకోవాలి, రెండోది కడుపు స్కానింగ్ చేయించుకుంటే ఏదైనా గాల్ బ్లాడర్లో రాళ్ళు అంటే పిత్తాశయంలో రాళ్ళు ఇట్లాంటివి ఉన్నా సరే ఇట్లాంటి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా వస్తుంది.
2: హలో,
6: హలో,
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: మాది వరంగల్ జిల్లా మేడం. నా పేరు తిరుమలేష్ అండి, మా విలేజ్ కొమ్మాల గ్రామం. మేడం, ఈ గ్యాస్ గురించి, మన గ్యాస్ ట్రబుల్ గురించి కదా మేడం?
2: అవును, చెప్పండి.
6: నాకు బాగా ఇదే రెగ్యులర్లీ ఇదే ఉంటది మేడం, ఇట్లా గ్యాస్ రావడానికి ఏం కారణం అసలు ఏంటిదని తెలుసుకుందాం అని చేసినాం మేడం.

0: కొన్ని అలవాట్లు మీరు తగ్గించుకోవాలండి. ఒకటి ఏంటంటే ఈ టైంకి ఫుడ్ తినడం కానీ, రెండోది నైట్ తిన్న వెంటనే పడుకోకపోవడము, లేదా ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడము. సో ఇట్లాంటి చేస్తే ఏంటంటే మీకు గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి తగ్గుతాయి. అండ్ తిన్న తర్వాత వెంటనే పడుకోకుండా కొంచెం అటు ఇటు నడవడము, తిన్న వెంటనే ఎక్కువ వాటర్ తీసుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి తాగడం. సో ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి.
1: అదే సార్, ఇప్పుడు వాటర్ ఎక్కువ తాగడం వల్ల కూడా ఏమైనా ఎఫెక్ట్ అంటారా మరి?
0: అట్లా ఏముండదు, ఓన్లీ ఫుడ్ తో పాటు ఎక్కువ తీసుకుంటేనే కొంచెం, అంటే ఇప్పుడు మన స్టమక్ అనేది బెలూన్ లాగా, ఇప్పుడు బెలూన్ లో ఎంత పడుతుందో అంతే ఎక్కించాలి, దానికన్నా ఎక్కువ ఎక్కిస్తే అది వెనక్కి వచ్చేస్తా అనమాట. సో అట్లా
1: సార్, ఇప్పుడు ఒకటి మనం పడుకునేటప్పుడు పడమర దిక్కు పడుకోవాలి సార్, అయితే ఈ లెఫ్ట్ సైడ్
0: లెఫ్ట్ సైడ్ ఎడమకు తిరిగి పడుకోవాలండి. ఎడమకు తిరిగి పడుకుంటే, అంటే
1: ఎడమది.
0: ఇట్లాంటి సమస్య ఉన్న వాళ్ళు చెప్తున్నాను స్పెసిఫిక్ గా, ఈ గ్యాస్ట్రిక్ సమస్యను కొంచెం ఎడమ వైపు తిరుగుంటే కొంచెం రిలీఫ్ అనేది ఇస్తుంది. ఆ రెండు మెత్తటి దుండ్లు ఎత్తు పెట్టుకుంటే కొంచెం రిలీఫ్ అనేది ఇస్తుంది, రిఫ్లెక్స్ అనేది తగ్గుతుంది.
1: దీన్ని వాడుతు సార్, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ చెయ్యి కిందికి ఉంటుంది, ఆ దిక్కి పడుకుంటా, అట్లాంటప్పుడే కొద్దిగా తక్కువ ఉంటుంది.
0: రిలీఫ్ ఇస్తుంది, అవునండి.
1: ఎప్పుడైతే కొద్దిగా బాగా ఉన్నప్పుడు అది అంతా ట్రబుల్, గ్యాస్ ట్రబుల్ బాగా అవస్థ ఉంటుంది సార్.
0: అదే, ఒకసారి చెక్ చేయించుకోండి, మీ దగ్గరలో డాక్టర్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ గానీ ఉంటే ఒకసారి చెక్ చేయించుకుంటే ప్రాపర్ సమస్య అనేది చెప్తారు.
2: హలో,
3: నమస్తే అమ్మా.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను అన్సార్ ఖాన్ సార్, బోధన్ అండి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్.
2: చెప్పండి, వింటున్నారు డాక్టర్ గారు మీ సమస్య.
3: అన్నం తింటేనే, డాక్టర్ నమస్తే.
0: నమస్కారం అండి, చెప్పండి.
3: సార్ అన్నం తింటేనే కొద్దిగా మసాలా గింజలే వెళ్ళిపోతుంది నాకు, కొద్దిగా వాంతులు అవుతుంది.
0: అన్నం తింటే వాంతులు అవుతున్నాయి. ఓకే, సో అన్నం తింటుంటే వెంటనే వాంతులు అవుతుందంటే మీకు గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్య ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. సో అది ఎట్లా తెలుస్తుంది మనకంటే, ఎండోస్కోపీ చేయించుకుంటే లోపల అల్సర్ ఉందా ఇన్ఫెక్షన్ ఉందా ఇవన్నీ తెలుస్తాయి. సో మీ దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలిసి మీరు ఒకసారి ఎండోస్కోపీ చేయించుకుంటే మీకు ఈ సమస్యకు అనేది పరిష్కారం ఉంటుంది. సో దానికి అదే అంటే మనం దాన్ని అశ్రద్ధ చేయడానికి లేదు, కొన్ని కొన్నిసార్లు లోపల ఏదైనా గడ్డల్లాగా ఫామ్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఏంటంటే అశ్రద్ధ చేయకుండా ముందుగానే, అంటే ఇనీషియల్ స్టేజెస్ లోనే మనం జాగ్రత్త పడి చెక్ చేయించుకుంటే ఫర్దర్ గా గడ్డలు ఇట్లాంటివి రాకుండా ఉంటాయన్నమాట. అదే, వాంతులు అవడం అనేది మంచిది కాదండి, యా వార్నింగ్ సైన్ అది.
2: డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే అసిడిటీకిను హార్ట్ పెయిన్కి తేడా తెలీదు అని, అంటే చాలా మందికి అది గుండె నొప్పి అయినా కూడా గ్యాస్ నొప్పి ఏమో అని కొంచెం అశ్రద్ధ చేసి ప్రాణాల వరకు తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఉంటున్నారు. సో ఈ రెండింటి మధ్య తేడా ఏంటి, వాటిని అసలు ఎలా గుర్తించాలి?
0: అదే, ఇప్పుడు నాకు లేటెస్ట్ గానీ మీరు ఇది అడిగారు కాబట్టి, ఒక 45 ఏళ్ళ అయినా ఐటీ ఎంప్లాయీ, బాగా వర్క్ స్ట్రెస్, గ్యాస్ గ్యాస్ అని అక్కడ చుట్టుపక్కల ఉన్న 4-5 హాస్పిటల్స్ క్లినిక్స్ లేకపోతే ఫార్మసీకి వెళ్ళి టాబ్లెట్ తీసుకొని వేసుకున్నారు, కానీ తగ్గట్లేదు. ఆయన ఏంటంటే అది గ్యాస్ గ్యాస్ అని మైండ్ లో పెట్టేసుకున్నారు. నా దగ్గరకు రాగానే ఇంకేమైనా ఉన్నాయా సింటమ్స్ అంటే, ఆయన చెప్పింది ఏంటంటే, ఒకటి గుండె దడగా అనిపిస్తుంది సార్ ఇది వచ్చినప్పుడు, రెండోది మొత్తం చెమటలు పడుతున్నాయి, మూడోది ఈ ఎడమ చేయి లాగుతుంది. సో ఛాతి వెనకే నొప్పి వస్తుంది. చాలా మంది ఇది 80% గ్యాస్ట్రైటిసే అనుకుంటారు, కానీ గ్యాస్ట్రైటిస్ ఉన్న 20% మందికి ఈ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో దీన్ని ఇనీషియల్ గా ఎలా గుర్తించాలంటే, నేను చెప్పింది సైన్స్, అంటే మీకు ఎక్కువగా చెమట పోస్తుందా, రెండోది గుండె దడ అనిపిస్తుందా, ఎడమ చేతి లాగుతుందా, ఇది ఉంటే ఖచ్చితంగా వెంటనే మీ దగ్గరలో ఉన్న హార్ట్ డాక్టర్ కానీ గ్యాస్ట్రో డాక్టర్కి వెళ్తే ఫస్ట్ ఈసీజీ తీస్తారు. ఈసీజీ ఎక్కువ తీస్తే అందులో మనకి ఈ సమస్య అనేది బయటపడిపోతుంది.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
3: హలో,
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు విజయ్ కుమార్ అండి, బండమేశం దగ్గర నుంచి మాట్లాడుతున్నా. మనము అన్నం ఇట్లా తింటాం కదా మేడం, తిన్నప్పుడు ఇట్లా మింగినప్పుడు ఎన్నుకుంటూ ఇట్లా రాకుండా రాకుండా పోతుందండి.
0: మింగినప్పుడు
3: ఇట్లా అన్నం ముద్ద మింగినప్పుడు సార్, ఇది మనకు ఇట్లా రాకుండా రాకుండా పోతుంది కడుపులోకి.
0: రాసుకుంటే రాసుకుంటానా?
3: ఇట్లా మనం మింగినప్పుడు ఇట్లా మన టేబుల్ కొంటే వెళ్ళినప్పుడు ఇట్లా మనకు ఏర్పడుతుంది సార్.
0: అదేనండి, సి ఇప్పుడు మీకు అట్లాంటి అదే అట్లాంటి ఏదన్నా సమస్య ఉన్నప్పుడు ఏమైందంటే, మీ పేగుల కదలికలో ఏదన్నా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ బేసిక్ టెస్ట్ ఏంటంటే ఎండోస్కోపీ చేయించుకుంటే, సో ఎండోస్కోపీ చేయించుకుంటే అసలు ఫస్ట్ లోపల అంటే అన్నవాహి పేగంట, ఈసోఫాగస్, రెండోది స్టమక్. సో ఇట్లాంటి

0: ఏదన్నా దాని కదలికల్లో ప్రాబ్లమ్స్ ఏమున్నా మనకి ఎండోస్కోపీ, మానోమెట్రీ ఇట్లాంటి టెస్టులు ఉంటాయన్నమాట. సో వాటిల్లో మనకి తెలుస్తుంది. సో యా, ఈ ప్రాబ్లం మీరు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఏమైనా కలిస్తే మీకు టెస్టులు చేసి చెప్తారన్నమాట.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మేడం, నేను నిర్మల్ నుంచి మాట్లాడుతున్నా. రమేష్ మాట్లాడుతున్నా మేడం. మేడం ఏం లేదు మేడం, నా వయసు వచ్చేసి 29 మేడం. అయితే ఏం లేదు, మీరు తిన్న వెంటనే నాకు కొంచెం అంటే వాంటింగ్స్ అయినట్టు పుల్ల పుల్లగా బేకులు రావటం, మళ్ళా వాంటింగ్స్ అయ్యి ఒక్కసారి గప్పన వెళ్ళిపోవడం జరుగుతుంది మేడం. అంటే తొందరగా జీర్ణం కాదు మేడం, ఎందుకంటే ఒక టైం తిన్నాననుకో ఒక 4-5 గంటల వరకు ఇంకా ఏం తినాలనిపించదు, ఏమనిపించదు మేడం.
0: అదేనండి, మీరు ఖచ్చితంగా గ్యాస్ట్రైటిస్ ఆర్ గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్యతో బాధపడుతున్నారు. సో దీనికి పరిష్కారం ఏంటంటే ఒకసారి ఎండోస్కోపీ చేసి లోపల అల్సర్ ఉందా గ్యాస్ట్రైటిస్ ఉందా చూసుకొని దాన్ని బట్టి మనం కోర్స్ వాడాల్సి వస్తుంది. అంటే ఒక 8 వారాల వరకు కోర్స్ వాడాల్సి వస్తుంది. ఈ
2: సార్ అంటే మామూలుగా చూపిస్తున్నాను సార్, జనరల్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో
0: ఎండోస్కోపీ చేశారా అండి?
2: చూపిస్తున్నాను. ఏం సార్?
0: ఎండోస్కోపీ చేశారా?
2: ఏం లేదు సార్, ఏం లేదు. అంటే మామూలుగా టాబ్లెట్ చూపిస్తున్నాను సార్.
0: అదే అదే, అంటే అట్లా టాబ్లెట్లు తీసుకోకుండా అసలు ఫస్ట్ లోపల ఏముందనేది తెలుసుకొని అప్పుడు టాబ్లెట్లు కోర్స్ వాడితే తగ్గిపోద్ది. ఇప్పుడు మనం చేసే కామన్ తప్పు ఏంటంటే ఓన్లీ ఆ మంట వచ్చినప్పుడో లేకపోతే నొప్పి వచ్చినప్పుడో టాబ్లెట్ వేసుకొని ఆపేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఒక పుండు మానడానికి మనకి లోపల ఒక 6 నుంచి 8 వారాలు టైం పడుతుంది కదా. సో ఆ పుండు మానేంత వరకు మనం టాబ్లెట్స్ వాడాలి. మనం ఒక రోజు వాడేసి తగ్గిపోయిందంటే మళ్ళీ అది పుండు, మళ్ళీ మీరు ఏదన్నా స్పైసీ ఫుడ్ తిన్నా ఇది తిన్నా మళ్ళీ వస్తుంది అన్నమాట. అదేనండి, మీరు ఒకసారి ఎండోస్కోపీ చేపించుకొని కోర్స్ వాడితే తగ్గిపోతుంది.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం నమస్తే, నా పేరు అజీముద్దీన్ అండి, హనంకొండ నుంచి మాట్లాడుతున్నాను. మేడం సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ కడుపు లోపల మంట అనేది ఛాతీలో వస్తున్నది మేడం, ఛాతీలో వస్తున్నది. అయితే నేను దాదాపుగా డైలీగా ఒక 4 చాయలు తాగుతున్నా, మరి దాంతోనే వస్తున్నదా? మరి ఈ పులుపులు పదార్థాలు తింటే కూడా వస్తున్నది మంట. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంతో ఒక రకమైన యాంగ్జైటీ వస్తున్నది నాకు, ఈ మెడ వెనుక వైపు నుంచి యాంగ్జైటీ వచ్చి నాకు ఏదో గుండె కొట్టుకున్నంత వేగం అంత భయం అనిపిస్తుంది.
0: అదేనండి. సో ఇప్పుడు మీరు ఖాళీ కడుపున టీ తాగినప్పుడు, అంటే చాలా మందికి అలవాటు ఉంటుంది మన ఇప్పుడు తెలంగాణ గాని ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఏంటంటే కామన్గా ఏమీ తినకుండా ఖాళీ కడుపున టీ తాగే అవకాశం అలవాటు ఉంటుంది. సో ఇట్లాంటి అలవాటు ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో అందుకనే యూజువల్గా ఏం చెప్తామంటే ఏదైనా తిన్న తర్వాత టీ తాగడము, లేకపోతే కొంతమంది నైట్ పూట తాగుతారు పడుకునే అప్పుడు కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ అవుతాయి. కొంతమంది పాలు తాగే అలవాటు ఉంటుంది, వాళ్ళకు కూడా ఈ రిఫ్లెక్స్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు మీరు టీ అనేది తగ్గించి ఖాళీ కడుపును తాగకుండా ఉండండి. సో దట్ గ్యాస్ట్రిక్ సమస్యలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటాయి. అండ్ మీకు యాంగ్జైటీ అంటే చాలా మంది ఈ యాంగ్జైటీ సిమ్టమ్స్ వాళ్ళకి కామన్ గా వచ్చేది గ్యాస్ట్రైటిస్. సో ఎప్పుడైతే మీరు కంగారు పడతారో స్టమక్ లో యాసిడ్ అనేది పెరుగుతుంది. ఆ యాంగ్జైటీ వల్ల యాసిడ్ పెరిగి మళ్ళీ మీకు అదే ఫీలింగ్ ఉంటుంది, లోపల ఏదో కడుపులో అంతా ఏదో తిప్పుతున్నట్టు లేకపోతే ఏదో మంటగా ఉన్నట్టు ఈ ఫీలింగ్ ఉంటుంది. అది నిద్ర పట్టడానికి మీ యాంగ్జైటీకి ఇచ్చారండి. సో యూజువల్ గా యాంగ్జైటీ తగ్గితే ఆటోమేటిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది చాలా మందిలో.
2: నాలుక కింద పెట్టుకుంటే నీకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని అంటే అది పెట్టుకున్న కానీ ప్రశాంతం అనిపిస్తుంది. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఆలోచన మొదలయ్యి మళ్ళీ ఇట్లా వస్తున్నాయి.
0: అదే అండి, మీరు ఒకటి ఆలోచనలు మార్చుకోవాలంటే మీరు యోగా చేయడం, అలవాట్లు మార్చుకోవడం ఇట్లాంటివి చేయాలండి.
1: హలో,
4: నమస్తే మేడం.
1: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను ఆర్మూర్ మండల మంత్రి గ్రామం నుంచి మాట్లాడుతున్నా. ఇది మరి గ్యాస్ ట్రబుల్, కడుపు నొప్పి దేని గురించి వస్తారు, ఏం దీనికి వస్తుంది మేడం అని అడుగుతున్నా.
0: ఒకటి టైంకి ఫుడ్ తీసుకోకపోతే సరిగా తినకపోతే వస్తుంది అండి. రెండోది తిన్న దాంట్లో ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ మసాలా ఐటమ్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకుంటే, ఎక్కువ మోతాదులో తీసుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఒకటేసారి ఎక్కువ ఎక్కువ తిన్నా సరే ఈ టైప్ ఆఫ్ సమస్యలు రిపీటెడ్ గా వచ్చే అవకాశం ఉంటుంది.
4: నాకు సార్ ఒక రిక్వెస్ట్
0: చెప్పండి.
4: నాకు కొంచెం షుగర్ ఉంది, రాత్రికి డాక్టర్ దగ్గర చూపించుకుంటే మటన్ తక్కువ ఏమన్నారు, దాని గురించి కొంచెం ఛాతీలో మంటలు వేసినట్టు అవుతున్నది, ప్రాబ్లం?
0: యూజువల్ గా మీరు నాన్ వెజ్ తినొచ్చండి, అందులో మటన్ వల్ల ఏమైతుంది అంటే మటన్ కరుగుదల శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది బాడీకి. నార్మల్ గా మనకి 4 గంటల్లో తిన్న ఫుడ్ అంతా అరిగిపోవాలి, కానీ మటన్ ఒక 8 గంటలు 10 గంటలు కొంతమంది 24 గంటలు కూడా టైం పడుతుంది. సో

0: సాధ్యం ఎంతవరకు హై ఫ్యాట్ ఉన్న కంటెంట్ ఉన్నవి తగ్గించాలి. ఫిష్ కానీ చికెన్ కానీ ఇట్లాంటివి తీసుకోండి. దట్టు వేపుడు పదార్థాలు కాకుండా కర్రీ రూపంలో తినండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు ఈ అసిడిటీ గానీ అల్సర్స్ గానీ ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి అంటే మీరు ఇందాక
0: ఫస్ట్ అసలు వాటిని ఎలా గుర్తించాలి? సో గుర్తించడం అనేది ఎండోస్కోపీ చేస్తే మనకి అసిడిటీ సమస్యలు, అల్సర్ ఉందా, గ్యాస్ట్రైటిస్ ఉందా, తర్వాత ఇన్ఫెక్షన్ ఉందా. సో గ్యాస్ట్రైటిస్ ఉంది అనుకోండి, యూజువల్గా మనం చాలా వరకు ఆహారపు అలవాట్లు ఇవి మానిస్తే చాలా వరకు తగ్గుతుంది. అల్సర్ ఉందనుకోండి, దానికి 8 వారాల కోర్స్ వాడాలి. కోర్స్ వాడితే యూజువల్గా ఈ గ్యాస్ ట్యాబ్లెట్స్ వాడితే దానికి తగ్గుతుంది. ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, హెచ్ పైలోర్, నేను ఇందా చెప్పినట్టు సగం మంది అంటే 50% ఆఫ్ ఇండియన్స్కి హెచ్ పైలోర్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఈ ఇన్ఫెక్షన్ ఉందో ఒక 2 వారాలు యాంటీబయాటిక్ కోర్స్ వాడి తర్వాత గ్యాస్ ట్యాబ్లెట్లు ఒక 4 వారాలు వాడితే ఈ టైప్ ఆఫ్ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. అయితే ఎవరికైనా సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటుందా? ఇదంటే కొంతమందికి లేట్ స్టేజ్లో దీన్ని ఇంకా అశ్రద్ధ చేసి చేసి చేసి కొంతమందికి స్టమక్ అనేది చాలా సన్నగా అయిపోతుంది. సన్నగా అయిపోయి మనం తినే ఫుడ్ వెళ్లకుండా మళ్ళీ వెనక్కి వస్తామని వామిటింగ్ రూపంలో బయటకు వస్తుంది అనమాట. సో అట్లాంటి వాళ్ళకి సర్జరీ రిక్వైర్మెంట్ అవసరం ఉంటుంది. ఇంకా ఊరికూరికే వెనక్కి రిఫ్లెక్స్ వచ్చే వాళ్ళకి ఒక 10% మందికి ఎన్ని ట్యాబ్లెట్లు వాళ్ళ తగ్గట్లేదు అంటే వాళ్ళకి ఫండోప్లైకేషన్ అనే ఆపరేషన్ ఉంటుంది. సో ఆ ఆపరేషన్ ద్వారానే వాళ్ళు కరెక్ట్ అవుతుంది. సో ఇవి యూజువల్ గా చికిత్సా విధానాలు. ఇంకా మనం ప్రికాషన్స్ అంటే నేను ఇందాక చెప్పినట్టు తినగానే ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం, స్పైసీ ఫుడ్స్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయడం. సో ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటాయి.
1: సో కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్స్ గురించి మా ఆకాశవాణి శ్రోతలందరికీ అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా చక్కగా సమాధానాలు చెప్పారండి మీరు. ధన్యవాదాలండి మీకు ప్రసాద్ గారు. నమస్తే.
0: నమస్కారం.
2: ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ప్రసాద్ నీలం గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిచ్చారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 3:01 దాటి 10 సెకండ్లు. ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు న్యూస్ హెడ్లైన్స్, అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది స్టేట్ ట్యూన్ వివిధ్ భారతి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5 గంటలు.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినండి బాలమిత్రుల కథ. ఈ సినిమా నుండి పాఠం కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి చాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శశాంక్, దాస రాజేశ్వర్, లలిత మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం బాలమిత్రుల కథ సినిమా నుండి ఎస్ జానకి గారు పాడిన ఈ పాట

0: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ తత్వం జీవితానికి మార్గదర్శనం. ఈ నెల 4వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు వినండి ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 100.2 మెగాహెర్ట్స్ పై. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుండైనా వినవచ్చు.
1: సెప్టెంబర్ 5వ తేదీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఒక చక్కటి అవకాశం కల్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 100.2 మెగాహెర్ట్స్ పై. మీ అనుభవాలను మాతో పంచుకోవాలనుకుంటే మీ వాయిస్ రికార్డును 1 నిమిషం నిడివితో సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు పంపగలరు. మా వాట్సాప్ నంబర్ 8462245066 నంబర్ మరొకసారి 8462245066.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
3: సెప్టెంబర్ 5వ తేదీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఒక చక్కటి అవకాశం కల్పిస్తుంది ఆకాశవాణి నిజామాబాద్. ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై మీ అనుభవాలను మాతో పంచుకోవాలనుకుంటే మీ వాయిస్ రికార్డును 1 నిమిషం నిడివితో సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు పంపగలరు. మా వాట్సాప్ నంబర్ 8462245066. నంబర్ మరొకసారి 8462245066.

0: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ తత్వం జీవితానికి మార్గదర్శనం. ఈ నెల 4వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు వినండి ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెడ్స్ పై. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుండైనా వినవచ్చు.
1: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: సెల్ 9440004837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
3: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
3: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
3: ద్వారకానగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.

0: ప్రతి శనివారం ఉదయం 8:30 ప్రసారమవుతూ శ్రోతల ఆదరణ పొందుతున్న మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం
1: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బండ రామేశ్వరపల్లి గ్రామంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విశేషాలు ప్రసారమవుతాయి.

0: డాక్టర్ సీను నాయక్
1: అడ్వాన్స్ టెక్నాలజీతో
0: లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఇప్పుడు నిజామాబాద్ తో పాటు
0: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ గా కొంపల్లి మరియు పంజాగుట్ట హైదరాబాద్ లో ప్రారంభించబడింది. దరమాండ్ షాప్
1: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు
0: రెడీమేడ్ షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్
1: ఏకైక కంపెనీ షోరూమ్
0: దరమాండ్ షాప్
1: హోటల్ వంశీ కాంప్లెక్స్ కులాం క్రాస్ రోడ్ నిజామాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
1: 24 గంటలు అత్యవసర సేవలు.
0: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: అభిరుచి కార్యక్రమం కార్యక్రమంలో తర్వాతి పాట కృష్ణ ఈ సినిమా నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి గనవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీష్, తమన్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం కృష్ణ సినిమా నుండి ఈ పాట.

0: అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 4వ తేదీ అనగా రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతెబిందు, క్యాట్రాక్ట్, శుక్లాల కంటి సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ ను కలగారు తగిన సలహాలిస్తారు. గమనిక విన్నారు.
1: పంటి నొప్పి.
2: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
1: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
2: కలిలవాడి, నిజామాబాద్.
1: సెల్ 9912317190.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో

0: తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా జిల్లా స్థాయిలో డిఐసీ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పేమజన్య పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట కలిసి ఉంటే కలదు సుఖం ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు, కోరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, బింగి కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం కలిసి ఉంటే కలదు సుఖం సినిమా నుండి ఈ పాట.

ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు.

బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగుల తామరా బురద పుల్ల
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగుల తామరా బురద పుల్ల
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
8: అమ్మలారా, అయ్యలారా, సోదర సోదరులారా, నూటిలో ఒక్క మాట వినడా. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
9: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
10: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
11: యోజన ఉన్ నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ విదా సకో.
10: ఇప్పటి వరకు ఈ యోజనలో 9 కోట్ల 50 లక్షలకు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: సినీ రంజని కార్యక్రమంలో తర్వాతి పాట బొమ్మరిల్లు సినిమా నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: సినీ రంజని కార్యక్రమంలో చివరగా వినండి ఆహ్వానం సినిమా నుండి హరిహరన్ చిత్ర గారు పాడిన ఈ పాట.

మీరు విన్న పాటతో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు.

0: better than this.
1: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. రాష్ట మంత్రిమండలి నుంచి కొండా సురేఖను తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు సిఫార్సు చేశారు. మంత్రివర్గం నుంచి తనను తొలగించిన అనంతరం మాజీ మంత్రి కొండా సురేఖ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించడంతో పాటు ముందుగా తనకు సమాచారం అందించకపోవటాన్ని తప్పుపట్టారు. హైదరాబాద్లోని చెంచల్గూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. సచివాలయం వద్ద విద్యార్థుల సంతకాలతో కూడిన వినతి పత్రం సమర్పించేందుకు సెక్రటరియేట్ వద్ద నిరసన చేపట్టిన తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావుతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడానికి డ్యూయల్ అప్రెంటిస్షిప్ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయాలని, ఈ మేరకు అసెంబ్లీ సమాపేశాల్లో వారి సమస్యలను లేవనెత్తానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్లో జరిగిన ఒక కీలక రాజకీయ పరిణామంలో భాగంగా మంత్రి కొండా సురేఖ, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డిలపై పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకుంది. కొండా సురేఖను కేబినెట్ నుండి తొలగించడానికి ఆమోదం తెలిపిన తర్వాత ఆమె రాజీనామా చేయడానికి నిరాకరించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను తక్షణమే తొలగించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు సిఫార్సు చేస్తూ లేఖ పంపారు. ఇదిలా ఉండగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా చిన్నారెడ్డి స్థానంలో మాజీ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని, రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్గా నీరెళ్ల శారదను, కాకతీయ పట్టణాభివృద్ది సంస్థ చైర్పర్సన్గా జీ సుధారాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ నుండి తనను తొలగించడంపై స్పందిస్తూ కొండా సురేఖ తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, షోకాజ్ నోటీసులకు గతంలోనే సమాధానం ఇచ్చానని పేర్కొన్నారు. తనను తొలగించే ముందు ఎటువంటి సంప్రదింపులు లేదా చర్చలు జరపకపోవడం పట్ల నిరాశ వ్యక్తం చేస్తూ ఆమె తన కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల టిక్కెట్ కోసం తన కుమార్తె చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాన్ని ప్రస్తావిస్తూ కడియం శ్రీహరి తన కుమార్తెకు ఎంపీ టిక్కెట్ ఇవ్వడంతో దాన్ని పోల్చారు. అలాగే డి శ్రీనివాస్ కుటుంబంలో కూడా ఆయన కుటుంబ సభ్యులకు బహుళ పార్టీల ప్రమేదం ఉందని తెలిపారు. హైదరాబాద్లోని చెంచల్గూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా దాదాపు 620 కోట్ల రూపాయల వ్యయంతో 3.32 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మించింది. నల్గొండ ఎక్స్రోడ్స్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు సాగే ఈ వంతెన అందుబాటులోకి రావడంతో చెంచల్గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్, చంపాపేట మార్గాల్లో వాహనదారులకు సుదీర్ఘకాలంగా ఎదురవుతున్న తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. రాష్టంలో గత 1000 రోజులుగా చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు, అవినీతి ఆరోపణలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు బీఆర్ఎస్ నాయకులు సిద్దంగా ఉండాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్ విసిరారు. ధర్మపురిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో 4 గంటలు అమలు చేసిందని, మరో 2 గంటలు అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
3: ఒక్కొక్క శాఖ ద్వారా ఒక చర్చ చేద్దాం. ఆర్ఎండ్బి శాఖ, పిఆర్ శాఖ, వెల్ఫేర్ శాఖ, రెవెన్యూ శాఖ మాట్లాడదాం సిద్ధమా అని చెప్పాడు.
2: కేవలం అంతర్గత పార్టీ కలహాల నుండి బయటపడటానికే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు దాడి చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి రాజకీయాలను చేయకుండా పెండింగ్లో ఉన్న కేంద్ర నిధులు, పన్నుల వాటా, తెలంగాణకు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అడిగి సాధించాలని ఆయన వారిని కోరారు. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో పర్యటించిన మంత్రి సీతక్క వస్త్ర, జనపనార సంచుల తయారీ యూనిట్లతో సహా పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. మహిళా స్వయం సమృద్ది గురించి ఆమె మాట్లాడుతూ మహువా పువ్వులు, తేనె, ఆకుపళ్లాలు వంటి స్థానిక అటవీ ఉత్పత్తుల ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోవాలని గిరిజన మహిళలను ప్రోత్సహించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. 8 లక్షల మంది విద్యార్థుల సంతకాలతో కూడిన వినతి

పత్రాన్ని సమర్పించేందుకు బయలుదేరగా రామచంద్రరావును పార్టీ కార్యకర్తలు అధికారులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ఆయన అదుపులోకి తీసుకుని చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఇదిలా ఉండగా బకాయి ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం సచివాలయం వద్ద బీజేవైఎం నిరసన సందర్బంగా తనను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఏలేటి మహేష్ రెడ్డి ఖండించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు మిర్యాలగూడలో జరిగిన ర్యాలీ సందర్బంగా పార్టీ కార్యకర్తలు 30,000 మందికి పైగా రైతులు ఘనస్వాగతం పలికారు. దారిలో కళాశాల భూములు సాంకేతిక విద్యకు సంబంధించిన సమస్యలను తెలియజేయడానికి ఎంజీ యూనివర్సిటీ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులను ఆయన కలిశారు. వారికి ఆయన తన పూర్తి మద్దతు ఇస్తానని హామీ ఇస్తూ విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడానికి డ్యూయల్ అప్రెంటిస్షిప్ కార్యక్రమాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీ సమాపేశాల్లో వారి సమస్యలను అత్యంత ప్రాధాన్యతగా లేవనెత్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలో 76.2 కోట్ల విలువైన రోడ్డు అభివృద్ది ప్రాజెక్టులకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామ రోడ్లను 5.5 మీటర్ల మేర విస్తరించడం కాంగ్రెస్ ప్రభుత్వ స్వత్ర స్పందన వల్లే సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తయినప్పటికీ ఇచ్చిన 6 హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. కౌడిపల్లిలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తూ రైతు బంధు రైతు బీమా సాగునీటి ప్రాజెక్టుల వంటి కీలక పథకాలను నిలిపివేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన 15 మంది సభ్యుల మీడియా ప్రతినిధి బృందం హైదరాబాద్లోని సనత్నగర్లో ఉన్న ఈఎస్ఐసి వైద్య కళాశాలను ఆసుపత్రిని సందర్శించి అధునాతన క్లినికల్ సేవలు డిజిటల్ హెల్త్ కేర్ కార్యక్రమాలను పరిశీలించింది. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ టెలికమ్యూనికేషన్ చట్టం 2023 కింద శాటిలైట్ టీవీ డిటిహెచ్ హెచ్ఐటిఎస్ ఎఫ్ఎం రేడియో కమ్యూనిటీ రేడియో ఐపీటీవీ కోసం ఉన్న ప్రభుత్వ మార్గదర్శకాలను ఏకీకృతం చేస్తూ టెలికమ్యూనికేషన్ టెలివిజన్ రేడియో అనుబంధ సేవల నియమావళి 2026/2025 జారీ చేసింది. వెన్నుముక సమస్యలు కండరాల క్షీణత సికిల్ సెల్ అనీమియా హిమోఫిలియాతో బాధపడుతూ మంచాన పడిన రోగుల నుంచి అత్యవసర వైద్య సహాయం కోసం జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ నెల 12వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ సందర్బంగా పెండింగ్లో ఉన్న మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె మురళీమోహన్ న్యాయవాదులను కోరారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి రాజన్న సిరిసిల్ జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం లబ్దిదారులకు ఇంటి స్థల పత్రాలను పంపిణీ చేశారు. హౌసింగ్ కార్పొరేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సైబర్ మోసాలపై గిరిజన గురుకుల డిగ్రీ మహిళా కళాశాలలో జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ ఈ మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు. పెట్టుబడి మోసాలు సోషల్ మీడియా వేధింపులు వంటి నేతలను ప్రస్తావిస్తూ జరిగిన సంఘటన వెంటనే 1930 హెల్ప్ లైన్ ద్వారా రిపోర్ట్ చేయాలని ఆమె సూచించారు. జలం వనరుల పరిరక్షణ అభివృద్దికి కఠిన చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో నీటిపారుదల మత్స్యశాఖల పనితీరును సమీక్షించిన ఆమె 164 చిత్తడి నేలలను గుర్తించి ఆన్లైన్ రిజిస్టేషన్ కోసం వాటి మొత్తం విస్తీర్ణాలు సరిహద్దులు ఎఫ్టీఎల్ స్థాయిలను సర్వే చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట మంత్రిమండలి నుంచి కొండా సురేఖను తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు సిఫార్సు చేశారు. మంత్రివర్గం నుంచి తనను తొలగించిన అనంతరం మాజీ మంత్రి కొండా సురేఖ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించడంతో పాటు ముందుగా తనకు సమాచారం అందించకపోవడం తప్పుపట్టారు. హైదరాబాద్లోని చెంచులగూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. సచివాలయం వద్ద విద్యార్థుల సంతకాలతో కూడిన వినతి పత్రం సమర్పించేందుకు సెక్రటరీ వద్ద నిరసన చేపట్టిన తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావుతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
1: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
4: ఇప్పుడు వినండి ప్రబోధ గీతం.

0: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ తత్వం జీవితానికి మార్గదర్శనం. ఈ నెల 4వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు వినండి ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుండైనా వినవచ్చు.
1: సెప్టెంబర్ 5వ తేదీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఒక చక్కటి అవకాశం కల్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై. మీ అనుభవాలను మాతో పంచుకోవాలనుకుంటే మీ వాయిస్ రికార్డును 1 నిమిషం నిడివితో సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు పంపగలరు. మా వాట్సాప్ నంబర్ 8462245066. నంబర్ మరొకసారి 8462245066.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శ్రీకృష్ణ తత్వం జీవితానికి మార్గదర్శనం ఈ నెల 4వ తేదీ శుక్రవారం ఉదయం 10:00 నుండి 10:30 వరకు వినండి. ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెడ్స్ పై, ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుండైనా వినవచ్చు.
3: సెప్టెంబర్ 5వ తేదీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఒక చక్కటి అవకాశం కల్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై. మీ అనుభవాలను మాతో పంచుకోవాలనుకుంటే మీ వాయిస్ రికార్డును 1 నిమిషం నిడివితో సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు పంపగలరు. మా వాట్సాప్ నంబర్ 8462245066. నంబర్ మరొకసారి 8462245066.

సినీ రంజని కార్యక్రమంలో చివరగా మీరు విన్న పాట ఆహనా పిల్లంట సినిమా నుండి. ఇంతటితో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు, ఈ పప్పు ధాన్యపు పంటలకు అనుకూలమైన రకాలు, నిర్వహణ పద్ధతుల గురించి మన రైతు సోదరులకు ఈ విధంగా వివరాలు తెలియజేస్తున్నారు.

ముందుగా కంది పంట. ఇక కంది పంటకు అనుకూలమైన సమయం వానాకాలం అయితే జూన్ 15 నుండి జూలై 15 వరకు, యాసంగి పంటకైతే 15 సెప్టెంబర్ నుండి 15 అక్టోబర్ వరకు. మరి అనువైన రకాలు LRG 41, లక్ష్మి, ఆశ, మారుతి, WRG 27, పాలెం కంది అంటే PRG 158, సూర్య, వరంగల్ కంది 53 అంటే WRG 53, RGT అంటే తాండూరు తెల్ల కంది, WRG 65 అంటే రుద్రేశ్వర్ అంటారు. ఇక TDRG 4 అంటే హనుమరకం, PRG 176 ఉజ్వల, ICPH 2740 ఇది మన్నెంకొండ కంది రకం, WRGE 93 ఇది తెలంగాణ కంది, WRGE 97 వరంగల్ కంది 1వ రకము, ఇక WRGE 121 తెలంగాణ కంది 2వ రకం. తర్వాత సోయా చిక్కుడుకు అనుకూలమైన కాలము, వాటి యొక్క రకాల వివరాలు. సోయా చిక్కుడు పంట కాలానికి అనుకూలమైన సమయము, సోయా చిక్కుడు వానాకాలంలో పండించుటకు అనువైన పంట, దీని పంట కాలం దాదాపు 4 నెలలు, 110 నుండి 120 రోజుల వరకు పడుతుంది. ఈ పంటను పండించు అన్ని ప్రాంతాలలో దీనిని వానాకాలం పంటగా వేస్తారు. మన రాష్ట్రంలో యాసంగి వేసవిలో కూడా పండించగల పంట అయినప్పటికీ దిగుబడులు చాలా తక్కువగా, గింజ నాణ్యత లేకుండా వస్తాయి. కాబట్టి ఈ 2 సీజన్లను సాగుకు అనుకూలం కాదు. వానాకాలంలో ఈ పంటను జూన్ జూలై నెలలో విత్తుకుంటారు. జూన్ 15 నుండి జూలై 10 లోపు విత్తుకుంటే దిగుబడులు బాగా వస్తాయి. జూలై మొదటి పక్షం తర్వాత ఈ పంటను ఏమాత్రము సాగు చేయకూడదు, ఎందుకంటే దిగుబడి తగ్గడంతో పాటు తెగుళ్లు ఎక్కువ అవుతాయి. ఇక రకాలు వచ్చేసి JS 335, భాసర్ ASB 22, భీమ్ LNB 18, తర్వాత JS 93 05. ఇక పెసర పంటకు అనుకూలమైన సమయము, వాటి యొక్క రకాల గురించి ఈ విధంగా మనకు వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ పెసర మినువులకు అనుకూలమైన సమయము వానాకాలము జూన్ 15 నుండి జూలై 15 వరకు, యాసంగి అయితే 15 సెప్టెంబర్ నుండి అక్టోబర్ నెల వరకు. ఇక వానాకాలం వరి తర్వాత కూడా 15 నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారం వరకు. ఇది ముఖ్యంగా ఖమ్మం, వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు అనుకూలం. ఇక వేసవిలో అయితే ఫిబ్రవరి నుండి మార్చి 15 వరకు అనుకూలమైన సమయం. ఇక పెసర రకాలకు వస్తే MGG 295, WGG 37, దీని పేరు ఏకశిల అని కూడా అంటారు, TM 962, MGG 348, దీని భద్రాద్రి రకం అంటారు, MGG 347, ఇది మధిర పెసర, MGG 351, ఇది శ్రీరామ్ అంటారు, ఇక WGG 42, ఇది యాదాద్రి రకం. ఈ విధంగా అనుకూలమైన రకాలను మనకు వివరించారు శాస్త్రవేత్తలు. ఇక మినుము రకాలకు వస్తే LBG 752, LBG 20, ఇది తేజ రకం అంటారు, LBG 623, LAV 623 అంటారు, WBG 26, ఇది వరంగల్ 26 రకం. తర్వాత మినుము రకాల్లో MBG 207 మధిర మినుము అంటారు, PU 31, LBG 787, ఇది తులసి అంటారు, TBG 104, ఇంకా GBG 1, ఇవన్నీ రకాలు మినుముకు చాలా ఉపయుక్తంగా ఉంటాయని తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. ఇక వరి మాగాణులకు అనువైన మినుము రకాలు LBG 645, LBG 648, LBG 708, ఇంకా LBG 752. తర్వాత శనగ పంటకి అనుకూలమైన సమయము, అనుకూలమైన రకాలు ఈ విధంగా మనకు శాస్త్రవేత్తలు అందజేస్తున్నారు. అనుకూల సమయం అయితే అక్టోబర్ నుండి నవంబర్ మొదటి పక్షం వరకు. తర్వాత దేశవాళి రకాలు ఈ విధంగా సిఫార్సు చేస్తున్నారు శాస్త్రవేత్తలు, JG 11, JAKI 92 18, క్రాంతి ICCV 37, JG 103.

0: ముప్పై నంద్యాల శనగ ఒకటి, నంద్యాల శనగ 4-7, జేజీ 1-4. ఇక కాబూలి రకాల వివరాలకు వస్తే కేఏకే 2, పూలేజి 9-5-3-1-1, తర్వాత శ్వేత ఐసీసీవి 2వ రకం. ఇక బొబ్బర్లు అలసంద విషయానికి వస్తే వీటికి అనువైన పంట సమయం అలసందలు వర్షాధారంగా, వానాకాలంలో మిగులు తేమ ఆధారంగా, తర్వాత వర్షాలు చివరగా నీటిపారుదల క్రింద యాసంగి వేసవిలో కూడా పండించవచ్చు. వానాకాలం జూలైలో ఆలస్యంగా విత్తినప్పుడు సెప్టెంబర్, యాసంగి నీటిపారుదల క్రింద అక్టోబర్ నవంబర్లో విత్తుకోవచ్చు. వేసవిలో ఫిబ్రవరిలో విత్తుకోవచ్చు. రకాలైతే జేసీ 3, V240, C152, CO4 ఈ రకాలను శాస్త్రవేత్తలు ఈ బొబ్బర్లు అలసందలకు సిఫారసు చేస్తున్నారు. తర్వాత పెసర సాగుకు అనుకూలమైన రకాలు, వాటి యొక్క వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. మన రాష్ట్రంలో పండించే పప్పు దినుసులలో కంది తర్వాత పెసర ప్రధానమైనది. ముఖ్యంగా వానాకాలము యాసంగిలో ఎక్కువగా సాగు చేస్తుంటారు. మన రాష్ట్రంలో పెసర పంట దాదాపుగా 1 లక్ష హెక్టార్లలో సాగు చేయబడుతుంది. మనకు కావలసిన మాంసకృతులు, ఖనిజ లవణాలు అందించడమే కాకుండా నత్రజని స్థిరీకరణ ద్వారా నేలను సారవంతం చేస్తుంది. పప్పు ధాన్యపు పంటలలో 20-20% మాంసకృతులు కలిగి వరి గోధుమ కన్నా 3 రెట్లు ఎక్కువ ఉండడం వలన అపరాలను పేదవాని మాంసం అంటారు. రైతు ప్రధాన పంటల సరళిలో అటు అంతర పంటలుగా పంట మార్పిడిలో భాగంగా పెసర సాగు చేసుకున్నట్లయితే భూసారం పెరిగి ప్రధాన పంటలలో అధిక దిగుబడి సాధించుటకు తక్కువ కాలంలో ఆర్థికంగా లాభం చేకూరుతుంది. ఇక వానాకాలంకు అనువైన పెసర రకాలు MJG 295, ఇది పంటకాలం 65-70 రోజులు ఉంటుంది. ఇక దిగుబడి హెక్టార్కి 12-15 క్వింటాల వరకు వస్తుంది. వీటి యొక్క గుణగణాలు, మొక్కలు నిటారుగా పెరిగి కాయలు పై భాగాన గుత్తులుగా కాస్తాయి. గింజ మధ్యస్థలావుగా సాదాగా ఉంటుంది. ఒకేసారి కోతకొస్తుంది. పల్లాకు తెగులును, ఆకుమచ్చ తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. ఇక తర్వాత MJG 347 ఈ రకము ఇటీవల విడుదలైన నూతన వంగడం. పంటకాలం వచ్చేసి 65 రోజులు. దిగుబడి హెక్టార్కి 12-15 క్వింటాలు వస్తుంది. మరి ఈ రకం పెసర గుణగణాలు ఏ విధంగా ఉంటాయంటే, ఇది మధ్యస్థ రకం. మొక్కలు నిటారుగా గుబురుగా పెరుగుతాయి. కాయలు మొక్క పైభాగాన కాసి ఒకేసారి కోతకొస్తాయి. ఆకుమచ్చ తెగులును, పల్లాకు తెగులును, తామర పురుగులను, బిట్ట పరిస్థితులను కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు సాదాగా ఉంటాయి. ఇక భద్రాద్రి రకము MJG 348, దీని పంటకాలం 70 రోజులు. దిగుబడి హెక్టార్కి 12-14 క్వింటాలు వస్తుంది. మరి ఈ భద్రాద్రి రకం అన్ని కాలాలకు అనువైన రకం. పొడవైన కాయలతో గింజలు లావుగా ఉండి మేరుస్తుంటాయి. పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇక WGG 37 రకము పంటకాలం వచ్చేసి 60-65 రోజులు. దిగుబడి 12-15 క్వింటాలు హెక్టార్కి వస్తుంది. ఈ పెసర రకం గింజలు ఆకర్షణీయంగా పచ్చగా మెరుస్తుంటాయి. ఒకేసారి కోతకొస్తుంది. పల్లాకు తెగులను తట్టుకుంటుంది. తర్వాత TM 962, పంటకాలం 60-65 రోజులు. దిగుబడి 12-15 క్వింటాల వరకు వస్తుంది ప్రతి హెక్టార్కి. మరి ఈ పెసర రకం గింజలు లావుగా మెరుస్తుంటాయి. అధిక తేమను, బూడిద తెగులను తట్టుకుంటుంది. విత్తే సమయం తలకరిలో పెసరను 15-15 విత్తుకోవచ్చు. ఆలస్యంగా విత్తిన పైరులలో రసం పీల్చే పురుగుల బిడద ఎక్కువగా ఉంటుందని ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ పప్పు ధాన్యాలకు అనుకూలమైన సమయాన్ని, అనుకూలమైన రకాలను మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని రైతులందరూ చక్కగా ఉపయోగించుకుని ఈ చక్కటి ధాన్యపు పంటలు పండించి చక్కటి లాభాల బాటలో పయనిస్తారని ఆశిద్దాం.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్.

0: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
2: ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ప్రసార వివరాలు 103.2 MHz పై ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 ఐసీసీ మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న భారత్ మరియు హాంకాంగ్ జట్ల మధ్య జరిగే ఆటపై హిందీ మరియు ఆంగ్ల భాషల్లో లైవ్ ఆఫ్ ట్యూబ్ కామెంటరీ వింటారు. 7:45 సినిమా పాటలు వింటారు. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కూరిన సినిమా పాటలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:15 ఐసీసీ మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న భారత్ మరియు హాంకాంగ్ జట్ల మధ్య జరిగే ఆటపై హిందీ మరియు ఆంగ్ల భాషల్లో లైవ్ ఆఫ్ ట్యూబ్ కామెంటరీ వింటారు. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:10 ఐసీసీ మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న భారత్ మరియు హాంకాంగ్ జట్ల మధ్య జరిగే ఆటపై హిందీలో మరియు ఆంగ్లంలో లైవ్ ఆఫ్ ట్యూబ్ కామెంటరీ వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11:10 సినిమా పాటలు వింటారు. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ఇక రేపటి ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:10 భక్తి రంజని కార్యక్రమంలో దేవిస్థుతి వింటారు. 6:40 సూక్తి సుధను వినిపిస్తారు జయ చంద్రశేఖర్ శర్మ గారు. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో 7:30 డాక్టర్ నవీన్ నూకాల గారు పాల్గొంటారు. 8:30 మహిళావాణి కార్యక్రమం, 9:00 హృదయ రాగాలు వింటారు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ బెల్జియం దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని ఇరుదేశాలు పునరుద్ఘాటించాయి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమాపేశాన్ని నిర్వహిస్తుంది.

మొదటి ఆర్థిక త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ లో క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బాడ్దే వేవర్తో జరిపిన ద్వైపాక్షిక చర్చల అనంతరం భారత్ బెల్జియం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని పునరుద్ఘాటించాయి. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, సెమీకండక్టర్లు, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, క్రిటికల్ మినరల్స్, పునరుత్పాదక ఇంధనం, పోర్టులు, లాజిస్టిక్స్, స్పేస్, ఏఐ, స్టార్టప్ల రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని నిర్ణయించాయి. భారత్ ఈయూ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగియడంపై హర్షం వ్యక్తం చేస్తూ పెట్టుబడుల పరిరక్షణ, భౌగోళిక సూచికల ఒప్పందాలను కూడా త్వరగా పూర్తి చేయాలని పిలుపునిచ్చాయి. పెహల్గాం ఉగ్రదాడిని ఖండించిన బెల్జియం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు మద్దతు తెలిపింది.

0: యుఎన్ఎస్సిలో భారత శాశ్వత సభ్యత్వానికి బెల్జియం మద్దతును పునరుద్ఘాటించింది. భారత్ బెల్జియం మధ్య ప్రత్యక్ష విమాన సేవలను పరిశీలించడం, వీసా ప్రాసెసింగ్ వేగవంతం చేయడం, భారత విద్యా వ్యవస్థలో క్యాంపస్లను ఏర్పాటు చేయవలసిందిగా ప్రముఖ బెల్జియం విశ్వవిద్యాలయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించారు.
1: इंडिया बेल्जियम बिजनेस फोरम को एक रेगुलर मैकेनिज्म बनाने का निर्णय लिया है. हम दोनों देशों की फाइनेंशियल, फिनटेक और रेगुलेटरी संस्थाओं के बीच तालमेल बढ़ाएंगे और इन सभी पहलों से हम अगले 5 वर्षों में द्विपक्षीय व्यापार को डबल करने का लक्ष्य साकार कर लेंगे.
0: उक्रेन पश्चिमासिया संक्षोभालपै चर्चिंचिन नेतलु दौत्यं चर्चल द्वाराने శాంతి సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మోదీని బెల్జియం పర్యటనకు రావాల్సిందిగా ఆ దేశ ప్రధాని ఆహ్వానించారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమాపేశాన్ని నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యకులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిర అభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ సహకారంతో అనుసంధానిస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం, పరస్పర ఎదుగుదలకు ఈ విధానం దోహదపడుతుందని పేర్కొంది. ద్వైపాక్షిక, బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం, సంయుక్త సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాల మార్పిడి ద్వారా మిత్ర దేశాల సామర్థ్యాన్ని పెంపొందించడం, మేక్ ఇన్ ఇండియా కింద స్వదేశీ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం, సముద్ర భద్రతను మరింత పటిష్టం చేయడం భారత విదేశాంగ విధానంలో డిఫెన్స్ డిప్లొమసీ అత్యంత కీలకమైంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్తో న్యూఢిల్లీలో సీషల్స్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అజరెల్ ఎర్నాస్టా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్రతినిధి బృందం సమావేశమైంది. ప్రజాస్వామ్య విలువలతో ముడిపడి ఉన్న భారత సీషల్స్ స్నేహబంధాన్ని ఈ సందర్భంగా వారు పునరుద్ఘాటించారు. సముద్ర భద్రత, పునరుత్పాదక

0: ఇంధనం, సీఫుడ్ రంగాలు, సామర్థ్య పెంపుదల వంటి అంశాల్లో ఇరు దేశాల అభివృద్దిని బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చించారు. పార్లమెంటరీ కార్యకలాపాల డిజిటలైజేషన్, అనువాద సేవలు, డిజిటల్ ఆర్కైవ్స్ ల కోసం భారత్ అభివృద్ది చేసిన ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని సీషెల్స్తో పంచుకోవడానికి సిద్దంగా ఉన్నట్టు ఉపరాష్టపతి తెలిపారు. రెండు దేశాల పార్లమెంట్ల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు, భాగస్వామ్యం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర వహించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఎఫ్టీఏ అవుట్ రీచ్ జాతీయ వర్క్ షాప్ లో మాట్లాడుతూ గోయల్, వివిధ దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రధాన ఎగుమతిదారుగా ఎదగడానికి మార్గం సుగమం చేస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా దేశ వాణిజ్యాన్ని పెంపొందించేందుకు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వినియోగాన్ని పెంచాలని, దేశవ్యాప్తంగా సమగ్ర కృషి జరగాలని పిలుపునిచ్చారు. కెనడా, మెక్సికో, చిలీ, మెర్కోసుర్, సదరన్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్, గల్ఫ్ సహకార మండలి, ఇజ్రాయెల్తో రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారతదేశం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేస్తుందని మంత్రి తెలిపారు. ముంబై నుండి సింధుదుర్గ్ ఎక్స్ప్రెస్ రైలును రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, ముంబై సబర్బన్ రైల్వే సామర్థ్యాన్ని పెంచేందుకు సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి, ఆటోమేటిక్ కలుపుల సదుపాయం కలిగిన నూతన తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ క్రమబద్దమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించారు. రేపు ఆయన హాంకాంగ్ కు చెందిన లీ చెయ్యుక్ యూతో తలపడతారు. ఈ మ్యాచ్ రేపు సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. ప్రీ క్వార్టర్స్ లో శ్రీకాంత్ కెనడా ఆటగాడు విక్టర్ లాయ్ పై 21-18, 21-19 తేడాతో విజయం సాధించారు. అంతకుముందు పురుషుల డబుల్స్ లో భారత్ కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడి రౌండ్ ఆఫ్ 16లో ఫ్రాన్స్ కు చెందిన క్రిస్టో తోమా జూనియర్ పొపోవ్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తూర్పు మధ్యప్రదేశ్ లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, బెల్జియం దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమాపేశం నిర్వహిస్తుంది. మొదటి ఆర్థిక త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కీలక పాత్ర పోషించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి. ఇల్లు వాకిలి.

ఈనాటి కార్యక్రమంలో కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అధిక దిగుబడికి సుస్థిర నేల ఆరోగ్యం కోసం ఖరీఫ్ పంటల్లో సమగ్ర పోషక నిర్వహణ గురించి అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కంపాసాగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ నలిని గారు పాల్గొంటారు. కార్యక్రమ అనుసంధానకర్త డాక్టర్ వీరన్న బుఖ్య. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0400 ఎస్టీడీ కోడ్ జప్తి చేస్తూ 2324 0852, మరొక నంబరు 2324 0853 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी,
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో అధిక దిగుబడికి సుస్థిర నేల, నేల యొక్క ఆరోగ్యం కోసం ఖరీఫ్ పంటలలో సమగ్ర పోషక నిర్వహణ, ఈ అంశం గురించి స్టూడియోస్లో వ్యవసాయ పరిశోధన స్థానం కంపాసాగర్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ నళిని గారు ఉన్నారు. నమస్కారం మేడం.
7: నమస్తే అండి.
6: సమగ్ర పోషక నిర్వహణ ప్రధానంగా దీంట్లో ఏ విధంగా చేయొచ్చంటారు?
7: ముఖ్యంగా పంటలు మనం ఏపుగా పెరగాలి అన్నా, అధిక దిగుబడి సాధించాలి అన్నా, ఎరువుల యాజమాన్యము లేదా సమగ్ర పోషణ అనేది చాలా ముఖ్యమైనదన్నమాట. ఈ సమగ్ర పోషణ నిర్వహణ లేదా సమగ్ర పోషణ మనం ఎలా చేసుకోవాలి అనేసి అనుకుంటే, పంటలు పండించడానికి అవసరమైన పోషకాలని మనము నేల ద్వారా మనము పంటకు అందిస్తాం. ముఖ్యంగా రసాయనిక ఎరువులను మాత్రమే ఈ కాలంలో రైతులు ఎంచుకుంటున్నారు, ఎందుకంటే తొందరగా పంట పండుతుంది, తొందరగా చేతికి వస్తుందన్న ముఖ్య ఉద్దేశంతో. దానివల్ల నేలలో భూసారం తగ్గిపోయి పంట యొక్క దిగుబడి అనేది తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నేల సారం తగ్గిపోతుంది, పోతా వస్తూ ఉంటే సేంద్రియ కరుగుణం కూడా తగ్గిపోతా వస్తూ ఉంటుంది. అందుకోసం అనేసి పంట పోషకాల నిర్వహణ, పంటని పండించడం మాత్రమే కాదు దాని పోషక నిర్వహణ కూడా చాలా అవసరము. సో ముఖ్యంగా నేలలో భూసారాన్ని పెంచడం కోసము మనం సేంద్రీయ ఎరువులను వాడుకోవాలి, రసాయన ఎరువులను వాడుకోవాలి, వాటితో పాటు జీవన ఎరువులని వాడుకోవాలి. ఆ జీవన ఎరువులని
6: మేడం, ఇప్పుడు ఒక రైతు లైన్లో ఉన్నారు. హలో.
8: హలో,
6: నమస్తే మేడం. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారండి?
8: భద్రాచలం.
6: మీ పేరు మేడం?
8: కిరణ్మయ్.
6: కిరణ్ మయ్య గారు, మీ సందేహం ఏంటో చెప్పండి మేడం, సమాధానాలు ఇస్తారు
7: చెప్పండి.
8: మామిడి తోట దిగుబడి గురించి చెప్తారండి, ఎలా దిగుబడి ఎక్కువగా వస్తుంది అనేది.
7: మీరు ముఖ్యంగా మామిడి తోట అనేది మనకి హార్టికల్చర్ కి సంబంధించిన పంట. ఆ పంటలో ఏదైతే మనము ఎంచుకోవాలి, ఎక్కువ అధిక దిగుబడిని ఇచ్చే వెరైటీస్ లేదా హైబ్రిడ్స్ ని మనం తీసుకున్నట్లయితే, హైబ్రిడ్స్ ని గనక మనం తీసుకున్నట్లే వస్తుంది. ముఖ్యంగా మీకు హార్టికల్ దగ్గరలో ఉన్నటువంటి హార్టికల్చర్ సైంటిస్ట్ ని గనక లేదా మీ హెచ్ఓ గనక ఉన్నట్లయితే వాళ్ళతో మీరు మాట్లాడి తెలుసుకోవచ్చు.
6: హలో
8: చెప్పండి
6: మేడం, మీ సందేహం మామిడి తోటల గురించి, అదే విధంగా మామిడి తోటలలో అధిక దిగుబడులకు ఏం చేయాలి అనే దాంట్లో. మీకు దగ్గరలో ఉన్నటువంటి అంటే హార్టికల్చర్ హెడ్ కానివ్వండి, అది ఎవరైతే రిసోర్స్ పర్సన్ ఉంటారో ఒకసారి అడిగి దానికి సంబంధించిన పరిష్కారం తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంకొక రైతు లైన్ లో ఉన్నారు మేడం. హలో.
9: హలో
6: హలో, నమస్తే అండి.
9: నమస్కారం అండి.
6: సార్ మీ పేరు?
9: శివగాని సోమయ్య.

0: అనగట్ల గ్రామం, ఆంధ్రప్రదేశ్ మండలం సూర్యాపేట జిల్లా.
1: ఓకే సోమయ్య గారు, మీ సందేహం ఏంటో చెప్పండి.
0: నమస్కారం సార్.
2: నమస్కారం సోమయ్య గారు.
0: మేడం గారు నమస్కారం అండి.
2: నమస్తే అండి, చెప్పండి.
0: ఇప్పుడు ఆధునికత ముసుకులో బాగా కాలుష్యానికి గురి అవుతున్నాయి నేలలు కూడా.
2: అవునండి.
0: విపరీతంగా రసాయనాలను వాడడం వల్ల.
2: అవునండి.
0: పండిన పంటలకు కూడా నాణ్యత లేదనేది ఇటీవల పరిశోధన జరిగింది.
2: అవునండి.
0: ముఖ్యంగా మనం పూర్వంలో అయితే నేల సారవంతంగా ఎలా ఉన్నదో, ఆరోగ్యకరమైన నేల, అది ఏ పంట అయినా కానీ అండి, ఆహార పంటలు కానివచ్చు, వాణిజ్య పంటలు అయినా కూడా, నేల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే చెప్పండి.
2: సోమయ్య గారు, మొదటగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పటి వరకు మన దగ్గర చాలా కాలం క్రితమే మనము మానేసాము పాడి పశువు అనేసి అంటా ఉంటారు. ఎవరి దగ్గర కూడా పశువులు అనేది అందుబాటులో లేదు. కేవలం ఇంట్లో, ప్రతి ఇంట్లో ఎక్కడ చూసినా పాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో మన దగ్గర పశువులు కనుక ఉంటే మనకి సేంద్రీయ ఎరువులు వేసుకునే అవకాశం ఉండేది. సో ఇప్పుడు మనం సేంద్రీయ ఎరువులు వేసుకోవాలనుకుంటే, ఆ పశువుల ఎరువుని తీసుకొచ్చి వేసుకోవాలనుకుంటే ఎక్కడ తెచ్చి వేసుకోవాలో కూడా రైతులు తెలుసుకోలేని పరిస్థితి. నేల సారం తగ్గుతుందన్న విషయము తెలుసు, ఎరువులు రసాయనిక ఎరువులు వాడకుండా ఉండలేరు. సో దాని వల్ల ఆటోమేటికలీ మనకి దిగుబడి తగ్గుతూ తగ్గుతూ వస్తానే ఉంటుంది. అందుకోసం అనేసి సేంద్రీయ ఎరువులు అనేటువంటి, పశువుల ఎరువు వీలైతే పశువుల ఎరువు వేసుకుని, లేదా వానపాముల ఎరువు కనుక మనకు అందుబాటులో ఉంటాయి అంటే వర్మి కంపోస్ట్, అవునండి వర్మి కంపోస్ట్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది, అది కూడా అయినా వేసుకోవచ్చు. మేడం నేను అవి కూడా నేను వేసుకోలేను మేడం, అది చాలా కాస్ట్లీ ఉంది అనేసి అనుకుంటే, జీవన ఎరువులను మీరు వాడుకోండి. జీవన ఎరువులతోటి మనం విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే మనకి నేలలో ఉన్నటువంటి సూక్ష్మ జీవుల ద్వారా మనకి పోషకాలు లభ్యమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా నేను చేసుకోలేను మేడము అనేసి అనుకుంటే, మనకి మనం వేసుకునే ప్రధాన పంట కంటే ముందుగా పచ్చి రొట్టె ఎరువులను మనం వేసుకోవాలి. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా మీరు పాటించగలుగుతారు. ఆ పచ్చి రొట్టె ఎరువులు అనేటువంటి జీలుగా లేదా జనుము విత్తనాలను కన్నా మేము వేసుకొని ఒక 50% పూర్తి వచ్చేంత వరకు కూడా మనము నేలలో ఉంచాలి. తర్వాత మనం దుక్కిలోకి కలియదున్నాలి. అలా దుక్కిలోకి కలియదున్నట్లయితే మనకి నేలలో సారం పెరగడానికి ఒక చిన్న అవకాశం ఉంటుంది. అంత మాత్రమే కాదు, చాలా మంది రైతులు జీలుగా జనుము విత్తనాలు మాకు అందుబాటులో లేవు అనేసి కూడా చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. అలాంటప్పుడు మీకు పెసర గానీ మినుము గానీ, ఇవి బొబ్బర్లు గానీ తక్కువ కాలం పంటలేవి, ఇవి మీరు ఒక 30-50 రోజులలో అంటే మనకి కాయ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆకులను ఏదైతే ఉందో బాగా ఏపుగా పెరిగిన తర్వాత లోపలికి కలియదున్నట్లయితే భూసారం పెరగడానికి అనేది అవకాశం ఉంటుంది. మనం దాని ద్వారా నేల కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు. ఇంకా చాలా మంది రైతులు ఈ పంట అవశేషాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మరి మీరు పత్తి వేస్తారు, పత్తి వేసిన తర్వాత పత్తి కట్టను కాల్చేస్తారు, లేదా కంది వేస్తారు కంది పట్టను కాల్చేస్తారు, అట్లా కాల్చడం వల్ల నేల కాలుష్యం అనేది పెరుగుతా వస్తూ ఉంటుంది, భూసారం తగ్గిపోతా వస్తుంది. దాని లోపల ఉన్న మనకి, మనం నేలలో గనక ఇప్పుడు చెక్ చేస్తే ఒక్క వానపాము కూడా మన దగ్గర ఉండదండి. సో ఆటోమేటిక్ గా నేల
0: సారం
2: కాల్చేస్తున్నారు. సో దాని వల్ల ఆటోమేటిక్ గా నేల సారం తగ్గిపోతే భూమిలో టెంపరేచర్స్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది, వానపాములు కూడా లేకుండా అయిపోతాయి, ఇంకా మనకి సారం ఎక్కడ ఉంటుందండి. అందుకోసం అనేసి పంట అవశేషాలు కూడా మీరు కాల్చమాకండి, కాల్చకుండా భూమిలోనే కలియదుక్కుతా ఉండండి. భూమిలో ఎప్పుడైతే మనం కలియదుక్కుతా ఉన్నట్లయితే అవి డికంపోజ్ అవ్వడానికి టైం పట్టినప్పటికీ కూడా మనకి భూసారం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీరు ఎంచుకునే పంటలలో కేవలం పత్తి పంటనే వేస్తాను అనకుండా పంట మార్పిడి చేసుకోండి. అదేవిధంగా మనకి అంతర పంటలైనటువంటి కంది లేదా మినుము లేదా పెసర లేదా ఈ గ్రౌండ్నట్ పల్లి పంటలు కనుక మనం తీసుకున్నట్లయితే అవి భూమిలో నత్రజనిని స్థిరీకరించే అలవాటు ఉంది వాటికి, వాటిని మీరు అంతర పంటలుగా వేసుకోండి. అలా వేసుకున్నట్లయితే మీకు నేల సారం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి వేసుకోగానే పెరుగుతుందనేది మీరు అనుకోకూడదు, ఎందుకంటే మనం ఇప్పటి వరకు విచ్చలవిడిగా రసాయన ఎరువులను వాడుతా వస్తా ఉన్నాం. దానివల్ల ఆటోమేటిక్ గా నేల సారం అసలు లేకుండానే పోయింది. మీ భూమిలో ఎప్పుడైతే వానపాము కనిపిస్తున్నాయి అనేసి అనుకుంటే ఓకే, సారం పెరిగే అవకాశం ఉంది అన్నట్లుగా అనుకో. అలా జరిగేంత వరకు కూడా ప్రతి పంట వేయడానికంటే ముందుగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి పంట మార్పిడి చేసుకోవడం కానీ, పంట అవశేషాలను కాల్చకుండా కలియదుక్కడం కానీ, అంతర పంటలైనటువంటి మనకి కంది పంట కానీ పెసర పంట కానీ వెను పంటలు కానీ ఇవి కూడా మీ ప్రధాన పంటతో పాటు కనుక అంతర పంటలు వేసుకోవాలి. అంత మాత్రమే కాదు, జీలుగా జనుము విత్తనాలని లేదా పెసర మినుము విత్తనాలని ముందుగానే కలియదుక్కోవాలి. ఇలాంటివి మీరు పాటించినట్లయితే నేల సారం పెరగడంతో పాటు

0: మీకు ముందు ముందు మనకి వానపాములు కూడా మీ భూమిలో ఉంటాయి, నేల సారం పెరుగుతూ వస్తూ ఉంటుంది, అధిక దిగుబడులు పొందుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది, కాలుష్యాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు.
1: ఓకే
0: అండి.
2: మేడం, మనము ప్రధానంగా మీరు చెప్పినట్లుగా ఈ పోషక నిర్వహణ అదేవిధంగా నేలలో సారాన్ని కాపాడుకోవటం కోసం చేసేటటువంటి క్రమంలో రైతులు అసలు నేల సారం తగ్గుతుంది, ఈ నేలలో బలం ఇంకెంతుంది అని తెలుసుకోవటానికి చేయవలసినటువంటి పనులేంటి?
0: ముఖ్యంగా పంట వేసుకోవడానికంటే ముందుగానే రైతులు నేల పరీక్ష అనేది, భూసార పరీక్ష అనేది ఖచ్చితంగా చేయించుకోండి. మీరు వేసుకునే పంటను బట్టి నేను భూసార పరీక్ష చేయించుకుంటాను అని అనుకోకుండా కనీసం 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు ఒకసారైనా మీరు భూసార పరీక్ష చేసుకున్నట్లయితే మీకు నేలలో లేదా భూమిలో మీకు ఎంతటువంటి నత్రజని ఉంది, ఎంత భాస్వరం ఉంది, ఎంత పొటాషియం ఉంది అనేది మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి సేంద్రీయ కర్మణం కూడా ఎంత ఉందో అనేది కూడా మనకి తెలిసొస్తూ ఉంటుంది. సేంద్రీయ కర్మణం కనుక తక్కువగా ఉంటే మనం ఆటోమేటికల్లీ పంట మార్పిడి చేయాల్సిన అవసరం ఉందని అర్థం, లేదా అంతర పంటలు వేసుకోవాలని అర్థము. అంతర పంటలుగా మనం ఏం వేసుకోవాలంటే, ప్రధాన పంట మనము పత్తి కనుక వేసుకుంటే కందులు వేసుకోవచ్చు, పెసరు వేసుకోవచ్చు, మినుము వేసుకోవచ్చు, ఇంకా పల్లి పంట కూడా వేసుకోవచ్చు. మీ నేలను బట్టి పంటను ఎంచుకోవాలి ముఖ్యంగా. అంత మాత్రమే కాదు, నేల పరీక్ష చేయించుకోండి. నేల పరీక్ష చేయించుకున్నట్లయితే మీకు ఎంత పోషకాలు అందుబాటులో ఉన్నాయని తెలుస్తుంది. దాని తర్వాత మీరు నెక్స్ట్ ఏ పంట ఎంచుకుంటున్నారో దానికి ఎంత ఎరువులు వేసుకోవాలని ఒక చిన్న మనకి ముందుగానే తెలుసుకునే సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో అందుకోసం అనేసి మీరు నేల పరీక్ష లేదా భూసార పరీక్ష ఖచ్చితంగా చేయించుకోండి.
2: ఈ నేల పరీక్ష భూసార పరీక్ష చేయించుకోవాలనుకునే రైతులు ప్రధానంగా అంటే ఆ నా శాంపిల్ ఎలా తీసుకోవాలంటారు, అదేవిధంగా ఎవరి దగ్గరికి వారు తీసుకెళ్ళి అది పరీక్ష చేయించుకోవాలి?
0: మీరు భూసార పరీక్ష చేయించుకోవాలని అనుకుంటే ప్రతి మండలంలో మీకు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉంటారు, లేదా మండల వ్యవసాయ అధికారులు ఉంటారు. మీరు వాళ్ళకి మీ దగ్గర ఎలా తీసుకోవాలని అంటే, మనకు ఒక ఎకరం ఉందంటే 4 చోట్ల 4 మూలలలో కొంత కొంత శాంపుల్ తీసుకొచ్చి ఒక కుప్పలాగా వేసి మొత్తం కలిపేసి తర్వాత దాన్ని సపరేట్ చేయాలి. సపరేట్ చేసి మళ్ళీ కలిపేసేసి ఒక శాంపుల్ని మనకి అందుబాటులో ఉంటుంది. ఆ శాంపుల్ని కనుక మనం తీసుకెళ్ళి మనకి ఈ మండల వ్యవసాయ అధికారికి కానీ లేదా మండల వ్యవసాయ విస్తరణ అధికారికి కానీ మనము ఇచ్చినట్లయితే మనము వాళ్ళు మీకు భూసార పరీక్ష చేయించేసి ఇస్తారు.
2: మేడం, ఇప్పుడు ఒక రైతు లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే సార్. హలో,
3: నమస్తే. నమస్తే మేడం.
2: సార్, మీ పేరు?
3: బాపురావు సార్. బాపురావు రాఠోర్.
2: ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు సార్?
3: నిర్మల్ డిస్ట్రిక్ట్.
2: నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నారు. మీ సందేహం చెప్పండి మేడం, సమాధానం ఇస్తారు.
0: బాపురావు గారు చెప్పండి.
3: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
3: మేడం, నేల మొత్తం కోత అవుతున్నది, వర్షాలు పడితే వర్షం వచ్చి మొత్తం కొట్టుకుపోతున్నది, ఎట్లా చేయాలి మేడం?
0: నేల నీటి కోతకి గురవుతుంది అన్నట్లంటే, మీకు ఎక్కువగా నేల అనేది మీకు పైన అదే మనకి బాగా మనం ఏమనాలి అనేసి అంటే ఎక్కువ పోషకాలు ఉన్నటువంటి పై పొర అనేది కొట్టుకుపోతా వస్తుంది. దానివల్ల మీకు దిగుబడి తగ్గిపోయే అవకాశం వస్తుంది. మీరు వేసుకున్న ఎరువులు కూడా తగ్గిపోతా ఉంటాయి, అంటే పోషకాలు కూడా తగ్గిపోయే అవకాశం వస్తూ ఉంటుంది. సో దానికోసము మీరేం చేయాలి అనేసి అనుకుంటే, ఈ బొబ్బర్లు ఉన్నాయి తెలుసా అండి, బొబ్బర్లు, బొబ్బర్లు ఒక కొన్ని వరుసలు వేసుకోండి. దాని తర్వాత మీరు మొక్కజొన్న వేసుకోవాలనుకుంటే ఒక 2 వరుసలు వేసుకోండి, మళ్ళీ బొబ్బర్లు వేసుకోండి. అట్లా ఏమవుతుంది అనేసి అంటే, ఈ బొబ్బర్లు నేల పట్టి ఉంచడానికి ఉపయోగపడుతూ ఉంటుంది, లేదా మనకి ఈ పల్లి పంట కూడా పట్టి నీళ్ళని పట్టి ఉంచడానికి ఉపయోగపడతా వస్తూ ఉంటుంది. అట్లా నేలకి ఆనుకొని పెరిగే పంటలు ఏవైతే ఉన్నాయో అవి గనక మీరు వేసుకున్నట్లయితే నేల కోతకి గురి కాకుండా ఉంటుంది. అంత మాత్రమే కాదు, మీ చుట్టూ కూడా చెట్లు పెంచుకోండి. ఫస్ట్
3: కంది సాగు చేసిన మేడం, మొత్తం కొట్టుకుపోయి కోతకు గురవుతున్నది ఎక్కువ శాతం.
0: ముందు స్లోప్ అంటే మీ నేల స్లోప్ ఎటువైపు ఉందో చూసుకోండి.
3: స్లోప్ కిందికి ఉన్నది మేడం, తూర్పు.
0: స్లోప్ ఎటువైపు ఉందో అటువైపు మీరు ఈ బొబ్బర్లు పంట అలా వేసుకున్నట్లయితే అక్కడ కనీసం మనకి కొట్టుకుపోయిన మట్టి కిందికి వెళ్ళిపోకుండా కనీసం అక్కడ స్టోర్ చేస్తూ ఉంటుంది. మీరు పంట మార్పిడి కూడా చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఒకేసారి ఎప్పుడు కూడా మొక్కజొన్న, ఒకేసారి ఎప్పుడు కూడా కంది పంట అట్లా కాకుండా మనకి అలా కొట్టుకుపోకుండా ఉండేటువంటి పంటలు కనుక వేసుకున్నట్లయితే మీకు కాంటూర్ గట్ల మీరు వేసుకోవాలనుకుంటే కొన్ని మొక్కలు ఇప్పుడు క్యాజర్ అయినా కానీ క్యాజర్

అనేసి కొన్ని దొరుకుతాయనండి, అవి మీరు వేసుకొని పెట్టుకోండి. మేడం, నేను అవి వేసుకోలేను, నాకు దిగుబడి కూడా కావాలని అనుకుంటే నేను ఇందాక చెప్పినట్లుగా బొబ్బర్లైనా వేసుకోండి. మేడం, నేను అది కూడా నేను వేసుకోలేదని అనుకుంటే పెసర లేదా మినుము అవే

0: ఇంటికి నీళ్లు పంపించే అవకాశం చూసుకోండి. మీరు అలా చూసుకున్నట్లయితే కూడా డ్రైనేజ్ వాటర్ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, మీకు నేల కోత గురి కాకుండా ఉంటుంది. కనీసం అంటే అడ్డుకట్ట వేసినట్లుగా అయినా ఉంటుంది అన్నమాట. దాంతోపాటు మీరు ఒకవేళ నీటి ఎద్దడికి గురైనా కానీ మనం వేసుకునే బోదల ద్వారా మనకి మాయిశ్చర్ అందుబాటులో ఉంటుంది, తేమ అందుబాటులో ఉంటుంది. ఆ తేమ పంటకు ఉపయోగపడతా ఉంటుంది మనకి రెండు రకాలుగా. వర్షం ఎక్కువైనా కానీ నీళ్లు బయటకు పంపించే అవకాశం ఉంటుంది, వర్షం తక్కువైనా కానీ తేమని స్థిరీకరించే కెపాసిటీ ఉంటుంది. కాలువలు బోదల పద్ధతి మీకు తెలుసు కదండి, అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్. అట్లా మీరు వేసుకున్నట్లయితే మీకు నేలకోత గురి కాకుండా మాత్రమే కాదు పంటకు అవసరమైనది కూడా మనకు ఉపయోగపడతా వస్తూ ఉంటుందండి.
1: మేడం, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి ఈ విషయాలలో ప్రధానంగా మనం చూడవలసింది ఏంటంటే, నేల యొక్క పోషణ, నేల యొక్క ఆరోగ్యం బాగుండాలంటే ఎరువుల యొక్క ప్రాముఖ్యత కూడా ఎంతో ఉంటుంది. రసాయనిక ఎరువులను వాడటం, అదేవిధంగా జీవ ఎరువులను వాడటం, ఇలా రెండు విధాలుగా ఉన్నటువంటి ఈ ఎరువులను ఎంత మోతాదులో నేలకు మనము అంటే వాడుకుంటే బాగుంటుంది, నేల ఆరోగ్యం పాడవకుండా ఎటువంటి పద్ధతులు పాటిస్తే బాగుంటుంది అంటారు?
0: ముఖ్యంగా రైతులు గమనించాల్సిన విషయం ఏంటి అనేసి అంటే, మనకి జీవన ఎరువులు వాడుతున్నాము రసాయన ఎరువులు వాడుతున్నాము అనడానికి లేదండి. అది వాడగానే వచ్చే పంటలో మనకి దిగుబడులు వచ్చేస్తాయి, నేల ఆరోగ్యం పెరుగుతుంది అనడానికి కూడా లేదు. ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంచుకున్న పంట అనేది మనకి మన భూమికి నేలకు అనుకూలంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మనం ఏ పంట అయితే వేసుకోవాలనుకుంటున్నామో ఆ పంటకి సంబంధించినటువంటి జీవన ఎరువులను మనం ఎంచుకోవచ్చు. ఒకవేళ మనము వేరుశనగ పంట లేదా సోయాబీన్ పంట అంటే సోయా చిక్కుడు పంట అలాంటివి కనుక మనం వేసుకున్నట్లయితే, రైజోబియం అనే జీవన ఎరువు ద్వారా మనం వేసుకున్నట్లయితే భూమిలో నత్రజనిని స్థిరీకరించే కెపాసిటీ వాటికి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మన నేలలో కనుక భాస్వరం పోషకం అనేది తక్కువగా ఉంటే భాస్వరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే పిఎస్బి అనేసి ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా అంటే భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువుల్ని కూడా మనం వేసుకోవచ్చు. మరి మనకి ఎఫ్ఐఎంలో కలిపైనా సరే మనం వేసుకోవచ్చు, లేదా విత్తన శుద్ధి చేసుకునైనా సరే మనం జీవన ఎరువులని అనేది వేసుకోవచ్చు. అదేవిధంగా మన నేలలో సేంద్రీయ ఎరువులు సేంద్రీయ కర్బనం ఎంత ఉందనేది మనం చెక్ చేసుకోవాలి. ఆ సేంద్రీయ కర్బనాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అంతర పంటలు కూడా మనం వేసుకోవాలి. ఒకే పంట ఒకేసారి పలుసార్లు అదే పంటను మనం వేసుకొస్తున్న కొద్దీ మనలో భూసారం మన నేలలో భూసారం తగ్గిపోయే అవకాశం వస్తూ ఉంటుంది. అందుకోసం అనేసి పంట మార్పిడి కూడా ఖచ్చితంగా మీరు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: మేడం, ఇప్పుడు ప్రతి పంటలో కూడా ఒక పోషక విలువ లేదా నేలను కాపాడే గుణం ఉంటుంది, అలా ఒక్కొక్క పంటలో ఏ విధమైనటువంటి నేలను కాపాడే గుణం ఉంటుంది? మీరు చెప్తున్నట్టు పంటలలో కూడా చాలా రకాల పంటలు ఉంటాయి, వాణిజ్య పంటలు అలాగే పప్పు దినుసుల పంటలు, వాటితో పాటు వ్యవసాయంలో సాధారణంగా చేసే పంటలు, ఇలా రకరకాల పంటలు ఉంటాయి. ఈ వర్గీకరణలో ఏ వర్గానికి చెందిన పంటలు నేల స్వభావాన్ని, నేల భూసారం యొక్క ఆరోగ్యాన్ని కాపాడతాయి, అదేవిధంగా నేలకు నష్టపరిచేటటువంటి పంటలు ఏమేమి ఉంటాయి, ఇది కొంచెం వివరంగా తెలియజేయండి మేడం.
0: ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటి అంటే, నీళ్ళు వస్తున్నాయి కదా, అంటే ఈసారి కరువు కాలం వచ్చింది కాబట్టి చాలా మంది రైతులు వరి వేసుకొని మానేస్తూ వచ్చానండి. నార్మల్గా అయితే రైతులు ఇంతకు ముందు కాలం వరకు కూడా చూసుకున్నట్లయితే వరి పంట మనకి నీళ్ళున్నాయా లేదా చూసుకుంటున్నారు, వరి పంట వేసుకుంటూ వస్తూ ఉన్నారు. వరి పంట వేయడం వల్ల ఆటోమేటిక్గా నీరు అధిక నీరు ఎక్కువగా తీసుకుంటుంది, అంత మాత్రమే కాదు భూసారం కూడా చాలా తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఇంకా చాలామంది రైతులైతే మిగిలిన అంటే ఆరు తడి పంటలను అసలు వేయడమే మానేశారు. ఆరు తడి పంటలు అయినటువంటి కంది వేసుకోవచ్చు, పెసర వేసుకోవచ్చు, మినుము వేసుకోవచ్చు, నూనె గింజల పంటలు అంటే వేరుశనగ వేసుకోవచ్చు, ఆముదం పంటలు వేసుకోవచ్చు. మన భూమి ఎలా ఉంది, అదేవిధంగా వర్షపాతం ఎలా ఉంది, దాన్ని బట్టి మీరు పంటలను ఎంచుకునే అవకాశం ఎంచుకోవాలి ఖచ్చితంగా. అని ముఖ్యంగా చూసుకున్నట్లయితే పప్పు దినుసుల పంటలైనటువంటి మనకి కంది పంట కానీ, పెసర పంట కానీ, మినుము పంట కానీ, లెగ్యూమ్ జాతికి చెందినటువంటి మన వేరుశనగ పంట కానీ, ఈ పంటలు బొబ్బర్లు ఇవన్నీ కూడా భూమిలో నత్రజనిని స్థిరీకరించే ఆ యొక్క అలవాటు వాటికి ఉందండి. నత్రజనిని స్థిరీకరించే గుణం ఉంది కాబట్టి అవి కనుక మనం వేసుకున్నట్లయితే మనం పూర్తిగా అవి వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మన ప్రధాన పంట లేదా వాణిజ్యపైనటువంటి పత్తి పంట కనుక మీరు వేసుకున్నట్లయితే పత్తి ఒక ఆరు వరుసలు వేసుకోండి, కంది కనీసం మన ఇంట్లో వరకైనా మీరు వేసుకునండి. మన ఇంట్లోకి కంది పంట కంది కావాలి కాబట్టి, పప్పు కావాలి కాబట్టి.

0: బట్టి అలా రెండు మూడు వరుసలైనా వేసుకోండి, లేదా పెసర పంట వేసుకోండి. ఒకవేళ మీరు ఆముదం కనుక తీసుకున్నట్లయితే ఆముదము కంది ఒకటి ఇష్టం ఒకటి, అంటే ఒక వరుస ఆముదం ఒక వరుస కంది వేసుకోవచ్చు. లేదా మీరు పత్తి కనుక తీసుకున్నట్లయితే నాలుగు వరుసలు మనకి పత్తి వేసుకుంటే ఒక వరుస కంది వేసుకోండి. కంది కూడా నేను వేసుకోలేను అనేసి అనుకుంటే పెసర పంట వేసుకోండి, లేదు అనుకోండి మినుము పంట వేసుకోండి. మీరు ఇలా అంతర పంటలు కనుక వేసుకున్నట్లయితే నేల సారం నేల సారంని మనము కాపాడుకోవచ్చు. అదేవిధంగా అంతర పంటలు వేసుకున్నట్లుగా ఉంటుంది. ఒక పంట పోయినా కానీ ఇంకొక పంట ద్వారా మనకి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. నష్టపరిహారం అనేది ఒక దగ్గర నుంచి అయినా మనం పొందుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి చెప్పాలంటే ప్రతిసారి పత్తి పంటనే వేస్తాను లేదా నేను ప్రతిసారి మొక్కజొన్న పంటనే మీరు వేస్తాను అనేసి మీరు అనుకోవద్దు. పత్తి పంట అయినా సరే మొక్కజొన్న పంట అయినా సరే పంట మార్పిడి ఖచ్చితంగా మీరు చేసుకోండి. ఈసారి నేను పత్తి పంట వేస్తున్నాను అనేసి అనుకుంటే వచ్చే కాలంలో అంటే వచ్చే యాసంగిలో లేదా వచ్చే వానాకాలంలో మీరు వేరే పంటను వేసుకోండి, కంది పంట వేసుకోండి. లేదు నేను కంది పంట వేసుకోలేను అసలు నేను అసలు పత్తి తప్ప నేను వేరే పంట నేను వేయనే వేయను అనేసి అనుకుంటారు కొంతమంది రైతులు. పత్తి వేసిన తర్వాత భూమిని ఖాళీగా ఉంచుతారండి. భూమిని ఖాళీగా ఉంచకుండా కనీసం అప్పుడన్నా జీలుగు జనుము లేదా పెసరు అలా వేసి పడేసేయండి. అది కొంత వచ్చిన తర్వాత కొంత పెరిగిన తర్వాత పూత రాకంటే ముందు కానీ కలేదు కానీ కనీసం దానివల్లనే నేల సారం పెరిగే అవకాశం వస్తూ ఉంటుంది. సో భూమిని నేలని ఎప్పుడు ఖాళీగా ఉంచుతండి. ఖాళీగా ఉంచితే ఖచ్చితంగా కలుపు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో మాత్రమే కాదు నేల కోతకు గురొచ్చే అవకాశం ఉంటుంది. అంత మాత్రమే కాదు అసలు భూమి నేల సారం అనేది కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన కలుపు సమస్య ఉండడం వల్ల కూడా కలుపు కూడా దానికి అవసరమైన పోషకాలు నేల నుంచే తీసుకుంటుంది. మనకు అవసరమైనటువంటి పంటకి మనకి పోషకాలు తగ్గిపోయే అవకాశం వస్తూ ఉంటుంది. అందుకని కలుపు సమస్యను కూడా మనం నివారించుకోవాలి. అందుకని ఒకవేళ పత్తి వేస్తే యాసంగిలో ఖాళీగా ఉంచకుండా పెసర మినుము వేసి కలయదుక్కుకోండి, లేదా జీలుగు జనుము వేసైనా కలయదుక్కుకోండి. కొంతవరకు కొంతలో కొంత అయినా మేలు చేయొచ్చు. అంతర పంటలు వేసుకోండి, పంట మార్పిడి వేసుకోమని చెప్తున్నాము. సో మీరు ఇలాంటివి కనుక పాటించినట్లయితే నేల సారాన్ని మనము పెంచుకోవచ్చు.
1: మేడం, మీరు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటిస్తున్నప్పటికీ రైతులకి ఒక చిన్న అనుమానం ఏంటి అంటే ప్రతి పంటకి ఒక నిడివి అంటూ ఉంటుంది, ఒక వ్యవధి అంటూ ఉంటుంది. ఈ పంటలన్నింటిలో కూడా ఏ పంట ముందు ఏ పంట అంటే దాని యొక్క వ్యవధి ఎంత ఉండేలా చూసుకొని దాన్ని కలియదున్నుకుంటే రైతులు చక్కటి ప్రయోజనాన్ని పొందుతారు. అదేవిధంగా వాణిజ్య పంటలకి అంటే వేరే వేరే పంటలకి ఈ ఉన్నటువంటి వ్యత్యాసంలో లాభదాయకంగా ఉండే అంశాలు ఏముంటాయి?
0: ముఖ్యంగా మీరు పత్తి పంటను చూసుకున్నట్లయితే 150 నుంచి 160 రోజుల వరకు ఉంటుంది. కంది పంట కూడా మనకి 130 నుంచి 150 రోజుల వరకు ఉంటుంది. ఆముదం పంట కూడా 150 నుంచి 160 రోజుల పంటలు ఉంటాయి. ఈ పంటలు మీరు ప్రధాన పంటలుగా మీరు వేసుకున్నట్లయితే తక్కువ కాలంలో ఒకవేళ మనకి నీటి ఎద్దడి ఉంది, మనకి ఈ 150 రోజుల వరకు నీరు మనం అందించలేకపోతున్నాము, కేవలం వర్షపాతం ద్వారానే మనం పండించగలుగుతాం అనుకుంటే మీరు పంట మార్పిడి చేసుకోండి. కేవలము మనకి 100 రోజులు లేదా 90 రోజులు లేదా 80 రోజులు పండించగలిగినటువంటి మనకి పెసరాలు వేసుకోవచ్చు, మినుము వేసుకోవచ్చు, మొక్కజొన్న వేసుకోవచ్చు. మీరు మొక్కజొన్న వేసుకున్నట్లయితే మొక్కజొన్న అధిక పోషకాలను తీసుకుంటుందండి నేలలో నుంచి. ఆటోమేటికలీ వచ్చేసారి వేసుకునే పంటకి కావాల్సినటువంటి పోషకాలు తగ్గిపోతాయి. సో మొక్కజొన్న పంట వేసుకున్న రైతులు మాత్రం ఖచ్చితంగా గమనించుకోండి. మొక్కజొన్నతో పాటు వేరే అంతర పంట ఏదైనా ఖచ్చితంగా వేసుకోండి. కందైనా వేసుకోవచ్చు, పెసరైనా వేసుకోవచ్చు. లేదా మొక్కజొన్న పంటను వేసుకున్న తర్వాత అంటే వానాకాలంలో మీరు మొక్కజొన్న వేసుకున్నట్లయితే ఒక 100 రోజులకి 120 రోజులకి పంట అయిపోతా వస్తూ ఉంటుంది. దాని తర్వాత మీరు పెసరైనా వేసుకోవచ్చు లేదా మినుము అయినా వేసుకోవచ్చు. అవి 100 రోజుల పంటలు, అవి కూడా 90 నుంచి 80 రోజుల వరకు మనకున్న వెరైటీని బట్టి మనకి పంట కాల వ్యవధి ఉంటుంది. సో మొక్కజొన్న అధిక పోషకాలను తీసుకున్న అలవాటు దానుకుంటుంది. కానీ పెసర మినుముకేమో పోషకాలని నేలలో స్థిరీకరించే కెపాసిటీ అనేది గుణం అనేది వీటికి ఉంటుంది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం వల్ల ఒక దగ్గర భూసారం తగ్గినా కానీ ఇంకొక దగ్గర నుంచి మనం భూసారాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. అందుకోసం అనేసి మనం పంట వేసుకునేటప్పుడు ఖచ్చితంగా సమయానికే వేసుకోవాలి. ఒకవేళ మీరు సమయం పాటించకుండా జూన్ మాసంలో వేసుకోవాల్సిన సోర్గమ్ని అంటే జొన్న పంటని మీరు జూలై మాసంలో వేసుకుంటే దిగుబడి తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల మనకి వానాకాలం నుంచి ఇంకా కిందకి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా యాసంగిలో వేసుకునే పంట యొక్క విత్తే సమయం కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఏ సమయానికి ఏ పంట వేసుకోవాలి, ఎప్పుడు విత్తుకోవాలి అనేది ఖచ్చితంగా గమనించుకోండి. ఒకవేళ మీరు జొన్న పంట వేసుకుంటే రోహిణి కార్తీలోనే వేసుకోండి. రోహిణి కార్తీలో వేసుకుంటే అధిక దిగుబడులు పొందుకోవచ్చు. మొక్కజొన్న వేసుకుంటే జూన్ 15 జూలై

0: 15 వరకు మనం వేసుకోవచ్చు. ఆమ్లం పంట వేసుకుంటే జూలై 15 వేసుకోవచ్చు. పత్తి పంట అయితే జూన్ 30 కల్లా మనం కంప్లీట్ చేసుకోవాలి. అదే కంది పంట అయితే జూలై 15 వరకు వేసుకోవాలి. ఇట్లా ఖచ్చితంగా విత్తే సమయం కూడా మనం ఉంటుంది. ఆ విత్తే సమయాన్ని మీరు దాటిపోకుండా సరైన సమయానికి సరైన విత్తనాన్ని సరైన ఎరువుని సరైన టైంలో కనుక వేసుకున్నట్లయితే భూసారంతో పాటు అధిక దిగుబడులు పొందుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
1: మేడం, మీరు చెప్తున్నటువంటి ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ సాధారణంగా ప్రస్తుతం మనం చాలా మందిలో చూస్తున్నాం, అంటే మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, రైతులతో మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, అంటే చాలామంది వ్యక్తం చేసే అభిప్రాయం ఏంటంటే యూరియా ఎక్కువగా వాడితే మొక్కలు బాగా పెరుగుతాయి, పచ్చదనం బాగా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ జీవన ఎరువుల్లో కానివ్వండి, రసాయన ఎరువుల్లో కానివ్వండి, ఎక్కువ ఎరువులు నేలలోకి అంటే వాళ్ళు వాడుకోగలిగితే పంట బాగా ఏపుగా పెరుగుతుందనే అపోహ కూడా చాలా మందిలో ఉంది. మరి ఈ విషయానికి వచ్చేసరికి రైతులకు ఖచ్చితంగా అసలు ఎంత ఎరువు వేసుకోవాలి, అలాగే యూరియా అధికంగా వాడటం కానివ్వండి, ఇలాంటివి అంటే అధికంగా రసాయనాలు వాడటం కానివ్వండి, ఇవన్నీ కూడా పంట మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయంటారు?
0: ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటి అంటే, చాలా మంది పంట పండిస్తున్నాను అంటే యూరియా ఉంటే చాలు పంట పండడం అయిపోతుంది, అడుగు పిండి ఉంటే చాలు పంట పండడం అయిపోతుంది అనేసి అనుకుంటున్నారు. ఒక బస్తానే మనం యూరియాని సిఫారసు చేస్తే ఒక పంటకి 2 బస్తాలు వేస్తాడు రైతులు. సో దానివల్ల యూరియా ఎక్కువ వేస్తే ఆటోమేటిక్గా పంట బాగా పెరుగుతుంది, మనకి అధిక దిగుబడులు వస్తాయనే అపోహలో ఉంటున్నారు రైతులు. కానీ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, యూరియాని వేసిన కొద్దీ మనకి ఉండాల్సిన పెరుగుదల అంటే పంట ఉండాల్సిన పెరుగుదల కాకుండా అధిక పెరుగుదల అనేది అవుతుంది. అధిక పెరుగుదల అవుతుంది కాబట్టి ఆటోమేటికల్లీ చీడపీడల సమస్య కూడా ఎక్కువగా వస్తుంది. మనకి యూరియాకి వేసే ఖర్చు వస్తుంది, చీడపీడలు నివారించుకోవడానికి దానికి మళ్ళీ పెట్టుబడి పెట్టాల్సి వస్తూ ఉంటుంది. దాంతోపాటు నాణ్యత కూడా తగ్గిపోతూ ఉంటుంది, అంటే పంట యొక్క నాణ్యత తగ్గిపోతుంది, పంట యొక్క దిగుబడి కూడా తగ్గిపోతూ వస్తూ ఉంటుంది, నేల సారం కూడా తగ్గిపోతూ వస్తుంది. సో అందుకోసం అనేసి యూరియాని వేసుకునేటప్పుడు రైతులు గమనించుకోండి, యూరియాని ఒకేసారి వేసుకోవద్దు. నమోదు చేయబడిన లేదా సిఫారసు చేయబడిన యూరియాని దఫాలుగా విడతల వారీగా వేసుకోవాలి. అంటే విత్తనం విత్తే సమయంలో ఒకసారి ఒక సగభాగం వేసుకోవాలి, 30 రోజులకి అంటే పంట కాలాన్ని బట్టి 30 రోజులకి లేదా 25 రోజులకి వేసుకోవాలి. పూత అవ్వడానికంటే ముందుగా ఇంకా పూత వస్తుంది అనే లోపే యూరియా వేసుకోవడం అయిపోవాలి. పూత వచ్చిన తర్వాత మీరు యూరియాని వేసుకున్నా కానీ మొక్క తీసుకోలేదు, అది భూములోనే ఉంటుంది. ఇంకా చాలామంది రైతులు చేసేది ఏంటి అనేసి అంటే డిఏపిని వేసుకుంటారు. ఆ డిఏపిని అడుగు పిండిగానే వేసుకోవాలి, విత్తనం వేసుకోకుండా ముందుగానే వేసుకోవాలి. ఒకసారి పైరు లేదా పంట పండింటారు అంటే మొలక వచ్చిన తర్వాత ఇంకా దాన్ని వేసుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని టాప్ డ్రెస్సింగ్ అసలు వేడకూడదు. డిఏపిని డిఏపిని అడుగు పిండిగానే వేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు గనక మనం గమనించినట్లయితే నేల సారంతో పాటు పోషకాలని మొక్కకి ఎంత అవసరమవుతుందో అంత మనం అందించుకోవాలి. అధికంగా వేసుకోవాల్సిన అవసరము ఉండదు. అదే అంత మాత్రమే కాదు, అధిక దిగుబడులు పొందుకోవడానికి నాణ్యత గల పంటను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: అధిక దిగుబడికి సుస్థిర నేల ఆరోగ్యం కోసం ఖరీఫ్ పంటలలో సమగ్ర పోషక నిర్వహణ ఏ విధమైనటువంటి పద్ధతులు పాటించాలి, ఎలా నిర్వహించాలి, ఏ విధమైన ఎరువుని ఏ సమయంలో వేయాలి, ఇలా అనేక విషయాలు రైతులకు తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ అండి.
2: अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
3: पर हम तो सभी डाले
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम
4: 6 भी जा सकता था तो ये छोटी छोटी कमियां हैं लेकिन बहुत कहने के लिए बहुत छोटी है करने के लिए और देखने के लिए बहुत बड़ी है और इन पे काम करना भी उतना ही इम्पोर्टेंट है. और वही प्रतिकर रावल की अगर मैं बात करूं तो प्रतिकर रावल का अगर हम रिकॉर्ड देखें तो T20 में उनका उतना हाई स्कोर नहीं है एज कम्पेयर टू ODI एंड वनडे. वनडे क्रिकेट और ODI में उनका स्ट्राइक रेट सबसे बेस्ट है बट T20 में उनका स्ट्राइक रेट बहुत नीचे है और उस हिसाब से उनको 3 बैटर की जगह पे उनको 5 पे आना चाहिए और हम

మధురగీతాలలో మీరు విన్న పాట ప్రేమాభిషేకం సినిమా నుండి. ఇప్పుడు వినండి పుట్టినెల్లు మెట్టినెల్లు సినిమా నుండి ఈ పాట.

మధుర గీతాలలో మీరు విన్న పాట ఇలవేల్పు సినిమా నుండి. ఇప్పుడు వినండి బావ మరదళ్ళు సినిమా నుండి పి సుశీల పాడిన ఈ పాట.

మధుర గీతాలలో మీరు విన్న పాట చెల్లెలి కాపురం సినిమా నుండి. ఇప్పుడు వినండి ఉమ్మడి కుటుంబం. ఈ సినిమా నుండి ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాట.

న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట దేవత సినిమా నుండి ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాట.

శ్రోతలు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై సినీ రంజన్ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట కబడ్డీ కబడ్డీ సినిమా నుండి ఈ పాట.

కార్యక్రమంలో మీరు విన్న పాట పెళ్లి సినిమా నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడిన పాట విన్నారు. భరత సింహారెడ్డి ఈ సినిమా నుండి రాజేష్ మహాలక్ష్మి పాడిన ఈ పాట.

ఇంతటితో సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:32 దాటి 25 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.